ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 7వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 29వ తేదీ శనివారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:58:43. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. దేశభక్తితో మనం, మనతోనే మన దేశ ప్రగతి, ఐక్యత, అభిమానం ఇవన్నీ నింపుకొని దేశం కోసం అడుగులు వేద్దాం. రండి, ప్రభాతవేళ విందాం దేశభక్తి గీతం.

0: Open title in Hungary after defeating home favourites Bálint Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Yan Wanning 3-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం భక్తిరంజని ఇవాళ్టి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని వింటారు.

మీరింతవరకు భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ ఎస్ సుబ్బరాయుడు.
1: ఏ పని జరిగినా అది మంచైనా చెడైనా అందుకు కారణాలు ఏమని అడుగుతుంటారు. మహాభారత యుద్ధానికి కారణం కర్ణుడు అని ఎంతోమంది అంటారు. ఆ కర్ణుని పుట్టుకకి కారణమైన కుంతిని కూడా ఎందుకు అనుకోకూడదు? కుంతి భోజనకు సంతానం లేదని ఆమెను తెచ్చి పెంచుకోగా కుంతిగా పేరుంది. ఒకనాడు సిద్ధి కలిగిన దుర్వాసుడు అనే ముని అతిథిగా వచ్చాడు. ఆ సపర్యలకు మెచ్చి సంతసించిన ఆ ముని ఆపత్కాలములో వాడదగిన దివ్యమంత్రాన్ని ప్రసాదించి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుడు వచ్చి కోరిన కొడుకుని ఇస్తాడు అన్నాడు. అటువంటి మంత్రాన్ని చపలత్వంతో గంగలో స్నానం చేసి, ఓ సూర్యదేవ, నీ వంటి కుమారుణ్ణి ప్రేమగా ఇవ్వాలి అని ఎదురుగా నిలిచింది. విశాలమైన అందాల కళ్ళతో తేజవంతుడైన సూర్యుణ్ణి చూసింది. అప్పుడు ఆమెకు భయం విచారం కలిగాయి. భయపడవద్దు అని దయ కలిగి, నీవు కోరిన వరం ఇవ్వాలనే వచ్చాను అన్నాడు సూర్యుడు. ఆమెకు చేసిన తప్పు అప్పుడు తెలిసి, ఒక బ్రహ్మజ్ఞానం గల ముని నాకు ఈ మంత్రాన్ని నేర్పాడు, తెలివిలేని స్త్రీలు ఎప్పుడూ తప్పులు చేస్తుంటారు అని అట్టి వారిని రక్షించండి అని కుంతి ఆయనకి నమస్కరించి ప్రాధేయపడింది. నా దర్శనం వృధా కాదు అన్నాడు. నాకు ఆ మంత్రశక్తి తెలియదు, కన్య ఇలా కోరకూడదు, నాకు గర్భం కలిగితే లోకం నవ్వదా అని వేడుకుంది. నీకు అప్పటికప్పుడే పుట్టే గర్భంగా పుత్రుడు పుడతాడు, కన్యాత్వం చెడదు అని సూర్యుడు వరమిస్తే కన్యకాపుత్రుడై బాలుడు కలిగాడు. పాండవోద్యోగం నాటకంలో తిరుపతి వెంకట కవులు కృష్ణుడు కర్ణుడితో 10 నెలలు నిన్ను మోసి కన్నది పడతి కుంతి అని చెప్పడం జరిగింది. ఏమైనా అందమైన కవచకుండలాలతో కాంతి విలాసంతో ఆ బాలుడు ప్రకాశించాడు. అందమైన కిరణాలతో భూమి మీద ప్రకాశిస్తున్నాడా అన్నట్టుంది ఆ బాలుని ఆకారం. ఆ ముని ఈ మంత్రాన్ని ఎందుకు నాకు ఇచ్చాడని, దాన్ని ఎందుకు తెలుసుకోవాలని అనుకున్నాను? ఆపద సమయంలో ఉపయోగించుము అంటే ఎందుకు మరచాను? సూర్యుణ్ణి ప్రసాదించడం ఎందుకు? ఇలా ఒక్కొక్కటి నెమరేసుకుంది. ఇలా దుఃఖిస్తుండగా ఒక పెట్టె నదీ ప్రవాహంలో దగ్గరకు రాగా ఆలస్యం చేయకుండా ఆ పెట్టెలో కొడుకును ఉంచి వెనక్కి తిరిగి చూస్తూ ఇంటికి వెళ్ళింది కుంతి. కొంతమంది స్త్రీలు ఇలాంటి స్థితిలోనే గుట్టుచప్పుడు కాకుండా కానీ ఏ చెత్తబుట్టలోనూ వదిలి వెళ్ళడం, ఆపై వాళ్ళు బ్రతికితే అనాథలుగాను పెరగడం, ఆపై మరెన్నో పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతోంది. కుంతి అలా వదిలాక అధిరథుడు అనే సూత్రునకు కనిపించి పెట్టే అతను అది తెరిచి చూసి సంతోషించి సంతానం లేని తన భార్యకిచ్చాడు. బంగారంతో వచ్చిన బాలుడని వసుసేనుడు అనే పేరు పెట్టారు. ఆ తరువాత సహజ కుండలాల వల్ల కర్ణుడై రాధ పెంచినందున రాధేయుడై పెరిగాడు. బాలుడుగా ఉన్నప్పుడే ద్రోణుని చెంతకేగి విలువిద్య నేర్వాలనుకోవడం, ఆయన సూతపుత్రుడని తిరస్కరించడం జరిగింది. అటుపై ఆసక్తితో అడవులకెళ్ళి పరశురాముని శిష్యుడవుతాడు క్షత్రియ కుమారుణ్ణని అబద్ధం చెప్పి, బాగా విద్య నేర్చాక గురువు విశ్రాంతి సమయంలో పురుగుకుట్టి రక్తం కారిన చెప్పక లేచాక గురువు గ్రహించి నీవు ఎవరివి అంటూ ప్రశ్నించాడు. వివరం తెలిసి, సరైన సమయంలో నేను నేర్పిన విద్య నీకు పనికిరాదు అని శాపం పెడతాడు. అదే కాక అలానే మరిన్ని శాపాలు తగులుతాయి. విద్యా ప్రదర్శనలో పాండవులు విర్రవీగుతున్నారని కర్ణుడు అప్పుడే ఆ దుర్యోధనుడు మిత్రుడిగా భావించి కొంత క్షేత్రం దానమిచ్చి పరిపాలకుణ్ణి అంటే రాజును చేయడం జరిగింది. అలా జరిగాక పాండవులపై, అందులో అర్జునునిపై పగ తీరడానికి పనికి వస్తాడని భావించి కర్ణునిపై గల నమ్మకంతో చివరి

0: చివరకు ఎవరు ఎంత చెప్పినా కర్ణుడు చెలివి కోసం రారాజుని వదలను అనడం, సొంత అన్నదమ్ములే పోరుపడడం జరిగి కురుక్షేత్రమైంది. కాంత, కనకం ఇవే కలహాలకి కారణాలు. రామాయణంలో సీత, భారతంలో ద్రౌపది పకపక నవ్వడం ఇవే ఆధారాలైన. స్త్రీలు కుంతిలా పెడుదారులు పడక పుత్రులు న్యాయం మరవకుంటే రాజ్యాలన్నీ పూజ్యనీయాలే అవుతాయి.
1: సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు ఎస్ సుబ్బరాయుడు గారి మాటల్లో సూక్తులు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. రైతుల కోసం ప్రసారమవుతున్న పొలం కబుర్లు. ఈనాటి పొలం కబుర్ల కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి సమాచారం వినబోతున్నారు. అందిస్తున్నది శ్రీ కె సురేష్.
2: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఈ రోజు కార్యక్రమంలో మనం సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. చౌడు నేలలు ప్రధానంగా 2 రకాలు. తెల్ల చౌడు నేలలు, వీటినే పాల చౌడు నేలలు అంటారు. మరో రకం కారు చౌడు నేలలు, వీటినే నల్ల చౌడు నేలలు అంటారు. ముందుగా తెల్ల చౌడు నేలల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వేసవి కాలంలో కొన్ని నేలల ఉపరితలం పైన తెల్లటి పొరలాగా నీటిలో కరిగే లవణాలతో పేరుకొని ఉంటుంది. ఈ భూముల్లో విత్తన గింజలు సరిగా మొలకెత్తవు. మొలకెత్తినా కూడా పైరు ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను మనం అధిగమించటానికి భూమిపై పేరుకున్న ఉప్పు అంటే చౌడును పారతో చెక్కి తీసేయాలి. పొలాన్ని మొదట బాగా దున్ని సౌలభ్యాన్ని బట్టి చిన్న మడులుగా చేసుకోవాలి. ప్రతి మడిలో సుమారు 15 సెంటీమీటర్ల లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగునీటిని పెట్టాలి. ఈ నీటిలో లవణశాతం తక్కువగా ఉండాలి. నీటిలో లవణశాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీటిని మనం ఉపయోగించకూడదు. ఈ నీటిని మడిలో 4 లేదా 5 రోజులు నిల్వ ఉంచి భూమిలోకి ఇంకేలా చేయాలి. తర్వాత మురుగు నీటిని లోతైన కాలువల ద్వారా తీసేయాలి. వర్షపు నీటిని ఈ పనికి ఉపయోగిస్తే మంచి ఫలితాలను మనం చూడవచ్చు. ఈ విధంగా 3-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు ఉప్పు నీటిని తట్టుకొనగలిగే వరి, చెరకు, జొన్న, సోయా, సజ్జ, ఆవాలు వంటి పైర్లను పెంచుకోవాలి. వరిలో సార్వకాలానికి MTU 48-70, MTU 10-61, MCM 100, నెల్లూరు సోన, NLR 3-3-3-5-8, NLR 3-4-4-4

0: తొమ్మిది, ఎన్ఎల్ఆర్ 3041 రకాలు, చెరకులో అయితే 83V15, మిరపలో అయితే భాస్కర, ఆవాలులో అయితే క్రాంతి, PM28 వరుణ్ రకాలను మనం ఈ తెల్లచౌడు నేలలో వేసుకోవటానికి ఎంచుకోవాలి. వరి సాగుకు పచ్చిరొట్ట పైర్లు ముందుగా నేలలో పెంచి కలియదున్నాలి. నాటుకు ముందు మంచినీటిని వినియోగించి 3-4 సార్లు నేలలోకి లవణాలను ఇంకించటం ద్వారా లేదా బయటికి పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. నారు వయస్సు 25 నుండి 35 రోజుల ఉంటే కుదురుకు ఎక్కువ మొక్కలు వచ్చేలా నాటు ఏర్పాటు చేసుకోవాలి. సిఫారసు కన్నా 25% అదనపు నత్రజని ఎరువులను వేసుకోవాలి. నాటిన 15-20 రోజులకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. భూసార పరీక్షల ద్వారా క్షారం కూడా అధికంగా ఉంటే సిఫారసు మేరకు జిప్సంను కూడా వేసుకోవాలి. పప్పుధాన్యపు పంటలు చౌడును అంతగా తట్టుకోలేవు. మెట్ట ప్రాంతాల్లో బోదెలు, సాళ్ళు నిర్మించి సాళ్ల మధ్యలోనే విత్తాలి. బోదె మీద విత్తకూడదు. విత్తటానికి ముందు విత్తనాలను 1% ఉప్పు ద్రావణంలో, అంటే 1 గ్రాము లీటర్ నీటిలో 2-3 గంటలు నానబెడితే ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులను బాగా వాడాలి. వీటితో పాటు భూమిలో ఆమ్ల గుణాన్ని కలిగించే యూరియాను వాడితే మంచిది. సైనో బ్యాక్టీరియా అనే సూక్ష్మ బ్యాక్టీరియాను వాడటం వల్ల సోడియం లవణాల వల్ల కలిగే చెడును కొంతవరకు తగ్గించవచ్చు. నీటి వసతి లేని చౌడు భూములు. నీటి వసతి లేని చౌడు భూములను బాగు చేయటం సాధ్యపడదు. కాబట్టి అలాంటి భూముల్లో అనువైన చెట్లను మనం నాటవచ్చు. ఈ భూముల్లో 15 సెంటీమీటర్ల వ్యాసం గల ఆగర్ను వాడి 1.5 మీటర్ లోతు గుంతలు వేయాలి. ప్రతి గుంత నుండి తీసిన మట్టిలో 2-3 కిలోల జిప్సం, 7-8 కిలోల సేంద్రియ ఎరువును కలిపి గుంతలను పూడ్చాలి. ప్రతి గుంతకు 25 గ్రాముల నత్రజని, అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసి మొక్కలను నాటవచ్చు. మొక్కలు బ్రతికే వరకు నీరు పెట్టాలి. ఇప్పుడు కారు చౌడు నేలల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ కారు చౌడు నేలల్లో వేసవి కాలంలో పైన నలుపు లేక బూడిద రంగు పొరను మనం గమనించవచ్చు. వీటిలో మార్పిడి జరిగే సోడియం 15% కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు త్వరగా భూమిలోకి ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది, సేద్యానికి అనుకూలంగా ఉండదు. ఈ నేలల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి ముందుగా పొలాన్ని చిన్న చిన్న మల్లుగా చేసి మల్ల నుండి మురుగునీరు పోయేలా లోతైన మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ నేలల్ని బాగు చేయటానికి జిప్సంను వేయాల్సి ఉంటుంది. జిప్సం మోతాదును భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుండి 1.6 టన్నుల జిప్సాన్ని మనం వేయవచ్చు. జిప్సాన్ని నేలపై చల్లి మట్టిలో కలిసేలా పైన దంతెతో గాని గొర్రుతో గాని దున్నాలి. మొత్తం జిప్సాన్ని ఒకే దఫాగా వేయాలి, పలు దఫాల్లో వేయకూడదు. తరువాత నీటిని కట్టి నేలలో ఇంకేలా చేసి వారం రోజుల తర్వాత నీటిని మురుగు కాలువలోనికి పంపాలి. రేగళ్లలో తరచుగా తేలికపాటి తడులను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేలలో సున్నం అధికంగా ఉంటే జిప్సానికి బదులుగా ఐరన్ ఫైరేట్ను లేదా పొడి చేసిన గంధకాన్ని వాడవచ్చు. పైరేట్ పొడి 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సూక్ష్మత కలిగి ఉండాలి. పైరేట్ను నేల మీద చల్లి మట్టిలో కలిసేలా దంతెతో కలియదున్నాలి. మట్టి తేమగా ఉండేటట్లు తేలికపాటి తడిపెట్టి వారం రోజులు గాలికి వదిలేయాలి.
1: పొలం కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, 6:45 మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఉద్యమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్టణం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ, బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ,
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారన్నది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి, ఏ స్పీడ్ తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలన్నది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావానిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండో విడతగా 200 కోట్ల రూపాయలు, మూడో విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. అథ వార్తాః. దశ టనమితం మానవీయ సహాయ్యేన సహ తృతీయం విమానయానం కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితస్య నేపాలదేశస్య కృతె భారతం మానవీయ సహాయం ప్రవర్తితమస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజికాంతర్జాలీయ పటలె ఏతత్ సూచితవాన్. మంత్రీ అవదత్ యత్ సహాయార్థం పోర్టబుల్ జనరేటర్ సెట్, డిగ్నిటీ కిట్స్, భోజ్య పదార్థాః, జలశుద్ధీకరణాయ ఔషధయశ్చ సంతి. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ టనల ఉద్ధార కార్యార్థం చికిత్సకానాం పరాచికిత్సకానాం దళస్య చ ఏకాదశ సదస్యాః అపి సంతి. సహ నేపాలస్య వర్తమాన సహాయోద్ధార కార్యయోః చ ప్రయత్నానాం కృతే భారతస్య సమర్థనం పునః ప్రతిపాదితవాన్. అత్రాంతరే నేపాల తిబ్బతయోః వినాశకారి ఆకస్మిక్ జలాప్లావనేన మృతకానాం సంఖ్య 57.5% యావత్ వర్ధితా. ప్రాయః 1500 యావత్ జనాః అధునాపి లుప్తాః సంతి. ఉద్ధారదళాని నదీతీరేషు జీవితానాం కృతే పృథక్ పృథక్ నివాసస్థానాని అధః ప్రవహితాని శవాని చ అన్వేషయంతి. దక్షిణ పశ్చిమ చీన దేశే 1.5 తీవ్రతాయుక్తస్య భూకంపస్యానంతరం అధికారిణః 800+ జనాన్ ప్రభావిత మండలేభ్యః నిష్కాసయన్ నూతనాః సంచేతనాః చ దత్తవంతః, యేన ఇతోపి జలాప్లావనస్య ఆశంకా వర్ధితా. భారతేన ప్రముఖం ఉద్ధార కార్యం ఉపశమన కార్యం చ సమారబ్ధం. విదేశమంత్రాలయః అవదత్ యత్ బుధవాసరే ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం 20+ యావత్ భారతీయాః నాగరికాః సంపర్కహీనాః సంతి అథవా లుప్తాః సంతి ఇతి కథ్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ అన్యరాష్ట్రాణాం భారతీయమూలనివాసినః ప్రాయః 100 యావత్ జనాః అపి సంపర్కరహితరూపేణ ఏవ తిష్ఠంతి. ह्यः नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीजायसवालः अवदत् यत् त्रिशूली वन जलविद्युत् परियोजनायां कार्यं कुर्वन्तः 63 भारतीयाः नागरिकाः प्रभावितक्षेत्रात् रक्षिताः. श्रीजायसवालः प्रसारमाध्यमैः सूचितवान् यत् जलाप्लावितक्षेत्रात् काठमाण्डुनगरं प्राप्तवन्तः तमिलनाडुराज्यात् 21 भारतीयाः नागरिकाः ह्यः नवदिल्ल्याम् आगतवन्तः. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః నవదిల్ల్యాం నేపాలదేశాత్ విమోచితాన్ తమిళనాడురాజ్యస్య 21 తీర్థయాత్రిభిః సహ మిలితవాన్. పశ్చాత్ ప్రసారమాధ్యమైః సహ వార్తాలాపం కురవన్ సహ నేపాల సర్వకారస్య తస్య సేనాయాః చ ఉద్ధార ప్రయాసానాం కృతే ధన్యవాదం ప్రదత్తవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్యారభ్య ద్విదివసీయ ఉజ్బెకిస్తాన్ దేశస్య యాత్రాయాం భవిష్యతి. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతేః సవకత్ మిర్జియోయేవ్ ఇత్యస్యామంత్రణే తాషకంద నగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతినా మిర్జియోయేవ్ ఇత్యనేన సహ ప్రతినిధిమండలస్తరీయాం వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ఉద్దేశ్యం ద్వయోః దేశయోః రణనీతిక సహమతిం ఇతోపి సుదృఢీకరణం అస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్వర్యః అద్యారభ్య తమిళనాడు కర్ణాటక కేరళ లక్షద్వీపరాజ్యానాం త్రిదివసీయాయాం యాత్రాయాం భవిష్యతి. భ్రమణావధౌ ఉపరాష్ట్రపతిః శిక్షా జనసేవా సాంస్కృతిక పరంపరా ఉద్యోగ శైక్షణిక సహయోగ మత్స్య పాలనాది ప్రముఖ సార్వజనిక ఉత్సవేషు భాగం గ్రహీష్యతి. రాధాకృష్ణన్వర్యః అద్య తమిళనాడురాజ్యస్య ఈరోడ్నగరే కొంగు వెల్లాలర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రస్ట్ ఇత్యస్య సంస్థాపక దివసస్య సమారోహే భాగం గ్రహీష్యతి. పశ్చాత్ దినే ఉపరాష్ట్రపతిః బెంగళూరునగరం గమిష్యతి, యత్ర సహ విధానసౌధే కర్ణాటకస్య పూర్వముఖ్యమంత్రిణః రామకృష్ణ హెగడేవర్యస్య శతవార్షిక సమారోహే భాగం గ్రహీష్యతి. భారతస్య వేలావన్ సెంథిల్ కుమారః గతరాత్రౌ నిర్ణాయక స్పర్ధాయాం వలాజ్ హార్కస్ ఇత్యమం 3-0 ఇత్యంకైః పరాజిత్య బుడాపెస్ట్ ఓపెన్ కాపర్ టూర్ ఇతి ఉపాధిం అవాప్నోత్ ఇతి వార్తాః.
5: ఆకాశవాణి కడప కేంద్రం. తెలుగులో పలకరిస్తూ తెలుగు పాటలను అనునిత్యం అందిస్తూ ఆత్మీయ ఆకాశవాణి.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మా ప్రియ శ్రోతలందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉదయం 8:35 మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఇతర కార్యక్రమాల వివరాలు. కాంతరేకల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు ఆరోగ్య సౌభాగ్యం కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాటాల శిరీష్ గారితో పరిచయం. ఆ తర్వాత రహదారులు, భారతదేశ సరిహద్దు ప్రాంతాల పరివర్తన కొన్ని వివరాలు అందిస్తున్నది శ్రీమతి కె విజయవాణి. ఆ తర్వాత భక్తి సంగీతంలో శ్రీమతి ప్రణతి గువ్వల పాడిన భక్తి గీతాలు కొన్ని. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. తిరుపతి జిల్లా సమాచార లేఖ 8:30. 8:30 వ్యవహారిక భాషా పితామహులు శ్రీ గిడుగు రామూర్తి పంతులు వారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఆ తర్వాత హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతల కోరే సినీ గీతాల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం. 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతల కోరే పాటల మనోరంజనే.

11 గంటలకు తెలుగు సినీ గీతాల చిత్రసీమ. 11 గంటల 30 నిమిషాలకు ఫిలిమీగానే హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతున్నాయి. 12 గంటల 5 నిమిషాలకు చిత్రసీమ. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని 12 గంటల 40 నిమిషాలకు. 1 గంట 20 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు. 1 గంట 30 నిమిషాలకు మహిళాభారతిలో మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు చెప్పే అభిప్రాయాల ప్రతిస్పందన.

2:15 చిత్రసీమ, తెలుగు సినీ గీతాల కార్యక్రమం 2:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గారి గాత్రం ప్రసారమవుతుంది. సాయంకాలం 5:00 చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో ప్రఫుల్ల చంద్రరాయ్ రూపకం ప్రసారమవుతుంది. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10 సంస్కృతంలో వార్తలు, 6:20 పల్లె ప్రాంతాల్లో ఈ సాయంకాలం 6:30 శ్రీకృష్ణరాయవరం రంగస్థల పద్య నాటకం, ఉప ప్లావ్య సన్నివేశంలో భీముని పాత్రలో ఎంసి వెంకటేశ్వర్లు గారు పాడిన రంగస్థల పద్యాలు. వ్యవసాయ సూచనలు 6:50, 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతున్నాయి. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు. స్పాట్లైట్ 9:15 అలనాటి గీతాలు ఈ రాత్రి 9:30 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఈ రాత్రి 10:00 ఢిల్లీ కేంద్ర సమర్పణలో. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికే ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశీలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood. They have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday, our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto 3rd vimanam Kathmandu ku bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 48 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China vaipu chikkukunna sumaru 400 mandi భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నవారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండు, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side.

0: We have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
1: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్నవారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdn ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మారక నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $US పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరతను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తాను ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గండ్ల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గన్లను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగు పదాల మాధుర్యాన్ని ప్రతిక్షణం ఆస్వాదిద్దాం. గిడుగు మహాశివునికి వందనం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఈనాటి కాంతరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు ఆరోగ్య సౌభాగ్యం కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాటాల శిరీష్ గారితో పరిచయం. ఆ తర్వాత రహదారులు, భారతదేశ సరిహద్దు ప్రాంతాల పరివర్తన, కొన్ని వివరాలు అందిస్తున్నది శ్రీమతి కె విజయవాణి. ఆ తర్వాత శ్రీమతి ప్రణతి గువ్వల పాడిన భక్తి గీతాలు కొన్ని. ఈ అంశాలు వినబోతున్నారు. ముందుగా సమాచార వేదికలో తిరుపతి నందలి తిరుమల తిరుపతి దేవస్థానముల ఇంజనీరింగ్ విభాగనందు ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు వివిధ ట్రేడ్లనందు అప్రెంటిస్ అవకాశాలు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. అభ్యర్థులు తమ పదవ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఐటీఐ ప్రొవిజనల్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ తీసుకుని కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ DLTC ఐటీఐ నందలి అప్రెంటిస్ విభాగంను అన్ని కార్యాలయాలు పనిచేసే దినాలలో సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు. చివరి తేదీ ఈరోజే. దేవస్థానముల సమాచారం ప్రకారం డ్రాట్స్మెన్ సివిల్ ట్రేడ్ నందు 98 ఖాళీలు, ఫిట్టర్ ట్రేడ్ నందు 16, టర్నర్ ట్రేడ్ నందు 4, మెస్నిస్ట్ ట్రేడ్ నందు 4, రేడియో అలాగే టీవీ ట్రేడ్ నందు 4, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నందు 23, వైర్మెన్ ట్రేడ్ నందు 21, కోపా ట్రేడ్ నందు 20 ఖాళీల చొప్పున అప్రెంటిస్ ఎంపిక చేస్తున్నారు. అర్హత ఉన్న, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఈరోజు. అలాగే ఈ వివరాలను అందిస్తున్నవారు కడప ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ ప్రధాన ఆచార్యులు, జిల్లా కన్వీనర్. సమాచార వేదిక విన్నారు. చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు. ముందుగా అజ్ఞాత స్వాతంత్ర సమరవీరుల వివరాలను పరిశీలిస్తే బాపూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవ్ శ్రీహరి 1886 ఇదే రోజున మహారాష్ట్రలో జన్మించారు. వీరు తర్కాన్ని మెచ్చుకునే గాంధీజీ, వారి సలహాలను తీసుకునేవారు. బీహార్ గవర్నర్గా పనిచేసిన మాధవ్ శ్రీహరి గారు పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. పారిశ్రామికవేత్త, అజ్ఞాత స్వాతంత్ర కార్యకర్త శ్రీ అమృత్లాల్ హరగోవింద్ దాస్ అహ్మదాబాద్లో 1889 ఇదే రోజున జన్మించారు. గాంధీజీ, సర్దార్ పటేల్కు సన్నిహితుడైన వీరు జాతీయ ప్రయోజనాల కోసం, పేదల సహాయం కోసం తన సంపదలో ఎక్కువ భాగాన్ని దానం చేశారు. మరో స్వాతంత్ర కార్యకర్త, రాజకీయవేత్త, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శ్రీ గోలబ్ బర్బోరా 1926 ఇదే రోజున జన్మించారు. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. రాజకీయ నాయకులు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ మహాబలేశ్వర్ 1926 ఇదే రోజున జన్మించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు.

0: చరిత్రలో మరికొన్ని వివరాలు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధులు, వ్యవహారిక భాష పితామహులుగా ప్రఖ్యాతిగాంచిన గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. సంఘ సంస్కర్త, చరిత్రకారులు, బహుభాషావేత్త అయిన రామూర్తి పంతులు గారు 1863 ఇదే రోజున శ్రీకాకుళంలో జన్మించారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం. హాకీ మాంత్రికునిగా ప్రఖ్యాతిగాంచిన మేజర్ ధ్యాన్చంద్ గౌరవ్ సూచికంగా వారి పుట్టినరోజు అయిన ఈరోజును నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం. ప్రపంచ ఉత్తమ హాకీ క్రీడాకారులో ఒకరైన ధ్యాన్చంద్ వరుసగా 3 సార్లు ఒలింపిక్ బంగారు పతకాలను సాధించారు. తెలుగు కవి, భాషా పరిశోధకులు, రేడియో నాటక రచయిత, విమర్శకులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు 1950 ఇదే రోజున మరణించారు. చరిత్రలో లభ్యమవుతున్న తొలి తెలుగు పదం నాగబు అని కనుగొన్నది వీరే. విమర్శన వ్యాసరచనకు ఆద్యులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు శ్రీ అభిజిత్ సేన్ 1950 ఇదే రోజున జన్మించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిపుణుడుగా పేరుగాంచిన వీరు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించబడ్డారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కాంతరేఖల్లో తొలి అంశంగా ఆరోగ్య సౌభాగ్యం. కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాటాల శిరీష్ గారితో పరిచయం ఇప్పుడు విందాం. శ్రోతలకు నమస్కారం. ఈ పూట డాక్టర్ రాటాల శిరీష్ గారు మన వద్ద ఉన్నారు. వీరు స్త్రీ వైద్య నిపుణురాలు. వీరిని పరిచయం చేసుకుని, ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో వినపడుతున్న కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏమిటో డాక్టర్ గారిని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. శిరీష్ గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
0: స్త్రీలలో రకరకాలమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఇటీవల కాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట కాస్మెటిక్ గైనకాలజీ. చాలా మందికి ఈ మాట పరిచయం లేకపోవచ్చు. అసలు కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటో చెప్తారా?
5: కాస్మెటిక్ గైనకాలజీ అంటే నేమ్ లో కాస్మెటిక్ ఉంది, కానీ ఇది మోర్ ఆఫ్ ఫంక్షనల్ గైనకాలజీ. ఫంక్షనల్ గైనకాలజీ అంటే స్త్రీల యొక్క ఇబ్బందిని తీర్చేదానికి. అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది గురించి అడ్రస్ చేయడానికే కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజీ అనేది కొత్తగా ఎవాల్వ్ అయిన బ్రాంచ్. కానీ ఇది మనం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నదే. ఇంకా కొంచెం మెరుగైన సేవలతో ఫంక్షనల్ గైనకాలజీ అని స్టార్ట్ చేయబడింది.
0: ఏ సందర్భంలో ఎవరికి, ఏ వయసు వారికి దీని అవసరం ఉంటుందో చెప్పండి.
5: ఇప్పుడు డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఒక 2-3 డెలివరీస్ అయిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అంటాం, అంటే వెజైనల్ లాక్సిటీ, అంటే డెలివరీ అయిన ప్రాంతంలో మజిల్స్ లూజ్ అవటం వల్ల వాళ్ళకి యూరిన్ ప్రాబ్లమ్స్, భార్యాభర్త ఉన్నప్పుడు ఇబ్బందులు, ఇంకా చాలా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తాయి. వీటిని ట్రీట్ చేయడానికే మనం ఈ బ్రాంచ్ లో కొన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కనుక్కున్నాం.
0: ఎలాంటి సమస్యలకు ఈ కాస్మెటిక్ గైనకాలజీ ఉపయోగపడుతుందండి?
5: ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కొంతమందికి దగ్గిన, తుమ్మిన, నిలబడుకున్న, యూరిన్ తెలియకుండా డ్రాప్ డ్రాప్ గా పోవటము, అంటే ఎక్కువ సార్లు వెళ్లడము, మంట, ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి.

0: వాళ్ళకి ఏమవుతుందంటే డెలివరీ తర్వాత ఆ మజిల్ సపోర్ట్ అనేది లూజ్ అవటం వల్ల కిందకి కొంచెం జారుంటుంది. దీన్ని మనం టైట్ చేయొచ్చు. అంటే సర్జరీ చేసుకోవాలా మేడం కంపల్సరీ అంటే అవసరం లేదు. సర్జరీ లేకుండా కూడా దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫిజియోథెరపీ ఎలాగో ఆర్థో వాళ్ళకి మనకి ఇలాగ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి వితౌట్ సర్జరీ. అంటే టెస్లా చైర్ అని, పిఆర్పి అని, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ అని, ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
1: వారికి వచ్చే సమస్యలకు అంటే పూర్తిగా ఫలితం దీని ద్వారా ఉంటుందంటారా?
0: మనం ఎప్పుడైనా కూడా డెలివరీ అయిన తర్వాత 100% మనం మజిల్ ని ముందులాగా తీసుకెళ్లలేము. ఒక 70-80% వరకు మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలచ్చు. కంపల్సరీగా ఇంప్రూవ్ అయితే అవుతుంది.
1: అంటే ఇటీవల కాలంలో మీ దగ్గరికి వచ్చిన వారికి ఎలాంటి ప్రయోజనాలు దక్కాయండి ఇలాంటి కాస్మెటిక్?
0: మన దగ్గర ఇప్పుడు నా దగ్గర డెలివరీ అయిన ఒక పేషెంట్, తనకి 6 డెలివరీస్ అయింది. తనకి ఎలాగంటే నిల్చున్నా కూడా యూరిన్ పోతున్నట్లే ఉంటుంది, పడుకున్నా కూడా చాలా ఇబ్బంది పడేది ఆవిడ. ఆవిడకి మనం ఒక 3 సెషన్స్ లేజర్ ఇచ్చాం. లేజర్ అంటే అదేం ప్రమాదకరమైంది కాదు. ఇప్పుడు అల్ట్రాసౌండ్ పొట్ట మీద ఎలాగ చేస్తాం మనము స్కానింగ్ అలాంటిదే, ఆ పార్ట్ లో ఒకటి స్కానింగ్ లాగా అనమాట. అది చేయటం వల్ల అక్కడ ఉన్న మజిల్స్ అనేవి బలపడతాయి. సో వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ ని చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా లీడ్ చేయొచ్చు.
1: ఇంకా ఎలాంటి సమస్యలకు ట్రీట్మెంట్ ఇస్తారండి ఈ కొత్త విధానం ద్వారా?
0: ఇప్పుడు పీసీఓడి అమ్మాయిలు ఉంటారు. పీసీఓడి అంటే మనకు అందరికీ తెలుసు కదా, నీటి బుడగల సమస్య. ఇలాంటి నీటి బుడగల సమస్య అనేది బాడీ మొత్తం ఉంటది, ఓన్లీ పీరియడ్స్ ప్రాబ్లమే కాదు, అది ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇలాంటి వాళ్ళకి మెడ మీద నల్లగా అవ్వటము, లేదంటే ఆ వెజైనల్ పార్ట్ లో డార్కెనింగ్ ఉండటము, అలాంటి వాటివి కూడా దానివల్ల వాళ్ళు సోషల్ స్టిగ్మా అంటాం, అంటే నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండలేరు. వాళ్ళకి మనం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా డెలివరీ అయిన వాళ్ళకి పొట్ట సాగిపోవటము, అంటే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, మామీ పౌచ్ అంటాం, అంటే వాళ్ళకి లూజ్ అయి కిందకి వచ్చేసి నడవలేకపోతుంటారు. అంటే కాస్మెటిక్ కన్నా కూడా వాళ్ళు పడే ఇబ్బంది గురించి మనం మాట్లాడుతున్నాం. దీనికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
1: ఇప్పుడు ఆపరేషన్ తో అవసరం లేకుండా కూడా అంటే ప్రాథమిక స్థాయిలో వీటికి వైద్యం ఉందండి.
0: ఎలాగంటే పిఆర్పి, టెస్లా చైర్, లేజర్, ఇంకా బోటాక్స్ ఇన్ వెజైనిస్మస్ అంటాం. పెళ్లైన అమ్మాయిలు కొత్తగా, అంటే పెళ్లైన భార్యాభర్త ఒక కపుల్ అనే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, చాలా చెప్పలేరు బయటికి. ఇంకా పల్లెల్లో ప్రాంతాల వాళ్ళు అసలు దీని గురించి మాట్లాడలేరు. ఇలాంటి వాటికి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. తర్వాత
1: ఒకసారి ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత పూర్తి కావడానికి ఎంత టైం?
0: 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు అంతే. లేజర్ ట్రీట్మెంట్ అయితే 5 నిమిషాలే, చైర్ అనే సెషన్ అయితే 20 మినిట్స్, మైనర్ సర్జరీస్ అయితే హార్డ్లీ 45 మినిట్స్ అంతే.
1: ఇప్పుడు మీరు అన్నట్లు అంటే పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల వారికి చాలా అవగాహన లేదు అంటున్నారు, మరి ఈ ట్రీట్మెంట్ గురించి మీరు ఏం చెప్తారండి పల్లె ప్రాంతాల వారికి?
0: ఇప్పుడు నేను చెప్పిన సమస్యల్లో చాలా మంది ఆడవాళ్ళు వింటే అరే ఇది మాకుంది కదా అని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దయచేసి ఇంటి దగ్గర బాధపడకండి. ఇలాంటివి ముదిరిపోయిన తర్వాత, అంటే 10-15 ఇయర్స్ అయిన తర్వాత ఇట్లా పోతూ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ కూడా చేయలేం మనం. అవి కిడ్నీ వరకు స్ప్రెడ్ అయిపోతాయి ఇన్ఫెక్షన్స్. ప్లస్ ఆడవాళ్ళకి అట్లా జారీ జారీ కిందకి, అంటే పేగు జారటము, ఇట్లాంటి వీక్నెస్ సమస్యల వల్ల కూడా పేగు జారటం ఉంటుంది. అంత దూరం అంటే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఇబ్బందిని మనం ఇప్పుడు నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆపగలగచ్చు.
1: ప్రాథమిక స్థాయిలో ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని అంటే వ్యక్తిగతంగా ఎలా గుర్తించాలి, ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించాలండి?
0: ఇప్పుడు డెలివరీ అయిన ఆడవాళ్ళు, అంటే ఇప్పుడు మనం ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీలోనే మనం కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. ఇంకా మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే వస్తే ఇంకా మంచిది అనమాట. అప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఇంతవరకు కూడా రాదు, సరే పోనీ అప్పుడు చేయలేకపోయాము, డెలివరీ అయ్యాకైనా మీ డాక్టర్ ని కలవండి, ఎలాంటివి చేస్తే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు అని. పోనీ అన్ని అయిపోయింది మేడం మాకు డెలివరీస్ అంటే ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు, 4-5 ఏళ్ళు అయినా కూడా మీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో ఒక్కసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉంది అనేసి మనం ఒకసారి చూస్తాం, దానికి తగ్గ ట్రీట్మెంట్ ని మనం అడ్వైస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ లేనిది అయితే ఏది లేదు, సఫర్ అవుతూ అలాగే ఉండకండి.
1: ఇట్లాంటి సమస్యలు నిర్లక్ష్యం చేస్తే అంటే దీర్ఘకాలిక సమస్యలుగా మారడానికి అవకాశం ఉంది అంటారు, ఏ సమస్యలు మనం మీరు తీవ్రంగా భావిస్తారండి?
0: యూరినరీ ఇన్కాంటినెన్స్ అండి. అంటే చిన్న చిన్న, ఇప్పుడు నేను చెప్పిన డ్రాప్ డ్రాప్ యూరిన్ వెళ్ళేటప్పుడు మనం చిన్న ట్రీట్మెంట్ తో తీర్చుకోవచ్చు. అది ఎక్కువ ఇబ్బంది అయిపోయింది అనుకోండి సర్జరీ వరకు వెళ్తుంది, అది మేజర్ సర్జరీ వరకు కూడా పడచ్చు.
1: అంటే గైనకాలజీ కాస్మెటిక్ విభాగం కొత్తగా వింటున్నాం కదా, చాలా కాస్ట్లీగా ఉంటుందేమో అన్న భావన ఉంటుంది వారికి.
0: ఇది ఒక అపోహ అండి, అటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ అయితే కాదు. ఇది ప్రజలకి అందుబాటులో, వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో మనం అసలు రాయలసీమలోనే ఫస్ట్ టైం ఇలాంటి బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఇస్తున్నాం, గ్రామీణ ప్రజలకి అందుబాటులో అనే కాన్సెప్ట్ తోనే.
1: ఈ అవగాహన కోసం అంటే మీరు వచ్చిన అంటే పేషెంట్లకు ఎలాంటి విషయాలు చెప్తుంటారండి?
0: ఇప్పుడు నా దగ్గర 40 ఇయర్స్ వాళ్ళు వస్తారు, 50 ఇయర్స్ వాళ్ళు వస్తారు, 15 ఇయర్స్ అమ్మాయిలు కూడా వస్తారు. సో డెలివరీ అయిన అమ్మాయిలకి మెయిన్ గా చెప్తాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా, మదర్స్, వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు ఇబ్బంది పడుతూ మన దగ్గరకు వస్తారు. అంటే ఇప్పుడు 20 ఇయర్స్ అమ్మాయిని డెలివరీకి తీసుకుని వాళ్ళ మదర్ 50 ఇయర్స్ ఉంటారు. సో ఆవిడ యాక్చువల్ గా ఆ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటది. సో ఆ మదర్ కూడా మనం ఒకసారి చూపించుకుంటే మంచిది అన్నమాట.
1: డాక్టర్ గారు, అంటే చిన్న వయసులో వివాహాలు చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది అంటారు, ఈ సందర్భంగా మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారా?
0: సో ఐడియల్ గా మనకి మ్యారేజ్ ఏజ్ వచ్చి మన గవర్నమెంట్ ఫిక్స్ చేసింది 18+ అడల్ట్ అంటారు. 21 ఇయర్స్ కి ఆల్మోస్ట్ చాలా మంది మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. డెలివరీస్ అన్ని ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కి ఫినిష్ అయిపోతున్నాయి వాళ్ళవి. సో ఆ 25 ఇయర్స్ అంటే వాళ్ళ మెంటల్ మైండ్ సెట్ వెరీ టెండర్ ఏజ్ గ్రూప్ అనమాట. 20 ఇయర్స్ వాళ్ళకి, 25 ఇయర్స్ కి దే విల్ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ, కాబట్టి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ యోగా అని, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ జిమ్స్ అని వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ యోగా, ప్రీనేటల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఒకసారి మంచి న్యూట్రిషన్ ఫుడ్, బాగా వాటర్ తీసుకోవాలి, ఇంట్లో ఫ్రూట్స్ తినాలి, హెల్దీ డైట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇవన్నీ బాగా తిని డాక్టర్ని అడిగి సరైన ఎక్సర్సైజెస్ చేస్తే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు.
1: గర్భం దాల్చిన తర్వాత ఆడవారు కొన్ని పనులు చేయకూడదు అంటారు, బరువులు ఎత్తడం అనేది, ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి అని చాలా అపోహలు ఉన్నాయి. మరి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి, అంటే బయటకు చెప్పుకోకపోవచ్చు, చాలా మంది నడకపోవచ్చు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా వింటున్న వారికి, అంటే యువతకు, అంటే చిన్న వయసులో వారికి ఇంకా ఎలాంటి అవగాహన కల్పిస్తుంటారండి మీరు?
0: ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అనేది మొత్తానికి ఫెర్టిలిటీ రేట్ కొంచెం తగ్గిందండి. సో ఉన్న ప్రెగ్నెన్సీస్ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనమాట. అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అన్నా ఉంటాయి, లేదంటే మాయ కిందకు ఉండడం కానీ, ట్విన్స్ ఉండడం కానీ, ఐవీఎఫ్ కన్సెప్షన్లు కానీ ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకంతా ఏమంటే ఇట్లా బరువులు ఎత్తినప్పుడు ఏమైనా మాయ కొంచెం పక్కకు జరగటము, లేదంటే ద్వారం చిన్నగా ఉండి ముందే కాన్పులు అయిపోవటము ఇలాంటివి ఉంటాయి. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు కన్నా హై రిస్క్ ప్రెగ్నెన్సీ, మీరు ఇలాంటివి చెయ్యొద్దండి అని చెప్పినప్పుడు కొద్దిగా రెస్ట్లో ఉండండి, డైలీ రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు. మరీ బరువులు ఎత్తి బిందెలు ఎత్తడం ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది.
1: ఇంకా ఈ కాస్మెటిక్ గైనకాలజీ ఏ ఏ అంశాలకు అంటే ట్రీట్మెంట్ అందిస్తుంది, ఇంకా మీరు ఈ కార్యక్రమం ద్వారా ఏ విషయాలను చెప్పదలుచుకున్నారండి?
0: నాన్ సర్జికల్, సర్జికల్ అండి. సర్జరీ అవసరం లేనివి కొన్ని ఉంటాయి, సర్జరీ అవసరమైనవి కొన్ని ఉంటాయి. నాన్ సర్జికల్లో మనం లేజర్, పిఆర్పి, బోటాక్స్ ఇలాంటివి చేస్తాం. సర్జరీలో వెజైనోప్లాస్టీ, లేబియోప్లాస్టీ, క్లైటోరల్ హుడ్ రిడక్షన్, ఇంకా డెలివరీ అయిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు డిప్రెషన్ కి గురవుతారు, అండ్ మేము ముందు ఇలా ఉన్నాం, ఇలా అయిపోయాము. కొంతమంది లావ్ అవుతారు హార్మోనల్ చేంజెస్ వల్ల. వాళ్ళకి మన దగ్గర సర్జరీస్ వల్ల టమ్మీటక్ సర్జరీస్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. తిరిగి వాళ్ళు కాన్ఫిడెంట్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి ఆడవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.
1: ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత 100% బాగు కావడానికి ఎంతవరకు ఆస్కారం ఉందండి?
0: మనం ప్రెగ్నెన్సీ నుంచే ట్రీట్మెంట్ మొదలు పెడితే మనం 100% వరకు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం లేట్ గా వచ్చారనుకోండి కొంచెం మనకి రిజల్ట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట.
1: ఇప్పుడు ఆలస్యంగా గర్భం దాల్చిన వారికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి,
0: ఇప్పుడు 30+ అలాంటి వాళ్ళు మన దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి బీపీ, షుగర్ ఏమన్నా ఉందా, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా ఇలాంటివి ముందు నుంచి ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అలాంటివి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట.
1: శిరీష్ గారు, ఎవరైనా గర్భం అంటే డెలివరీ అయిన తర్వాత 2-3 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, వెళ్తే మనకి ట్రీట్మెంట్ ఉంటుందో లేదో అని అనుకుంటూ ఉంటారు, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏ సమయంలో వచ్చినా ట్రీట్మెంట్ వారికి అందుతుందంటారు?
0: డెఫినెట్ గా అండి, డెలివరీ అయిన 2-3 మంత్స్ తర్వాత లేదా వేరే ఊర్లో డెలివరీ అయ్యి వాళ్ళకి సమ్ ప్రాబ్లం ఉండి కూడా మన దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఉంటుంది డెఫినెట్ గా. ఎలాగంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ కోసం చాలా సేపు ట్రై చేసి ఆపరేషన్ చేశారనుకోండి, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, యూరిన్ సమస్యలు. సో బ్లాడర్ మీద ప్రెషర్ పడి కొన్ని యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, లేదా డైరెక్ట్ గా సిజేరియన్ అయినా కూడా మత్తు వల్ల కూడా యూరిన్ రిటెన్షన్ అనేది, ఇలాంటి ఒక్కొక్క దాని వల్ల రకరకాల సమస్యలు ఉంటాయి. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఆ ఏరియాలో గాయం హీల్ అవ్వకపోవడం కూడా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయితే కూడా చిన్న మైనర్ ప్రొసీజర్ ఒకటి చేస్తాం అక్కడ బేబీ హెడ్ డెలివరీ అవ్వడానికి, దానివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అది హీల్ అవ్వకపోయినా కూడా ఆ ఏరియాలో కొంచెం వాళ్ళకి వీక్నెస్ అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ మనం 2-3 మంత్స్ తర్వాత వచ్చినా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి. సో డెలివరీ అయిన వాళ్ళకి టెస్లా చైర్ అనేది ఇంకొక లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. ఇది పెల్విక్ పోస్ట్ పార్టమ్ రీహాబిలిటేషన్ అంటాం. టెస్లా చైర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు డెలివరీ అయ్యే వాళ్ళకి మనం చెప్తాం కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే, ఆ పార్ట్ లో మనం యూరిన్ వస్తే అర్జెంట్ గా ఎలా హోల్డ్ చేస్తాము, అట్లా మజిల్ టైట్నింగ్ చెయ్యండి అని చెప్పి వచ్చిన ప్రతి ప్రెగ్నెంట్ మదర్ కి మనం ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం. అలాంటివి వాళ్ళు రోజు అంటే ఒక 10 టైమ్స్ 20 times ఇలా డైలీ పెంచుకుంటూ వెళ్ళండి అని. ఇలాంటిది టెస్లా చైర్ అనేసి ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్తో, అంటే అందులో వాళ్ళు అదొక చైర్ అనమాట, అందులో ఆ పేషెంట్ కూర్చుంటే 20 మినిట్స్లో ఒక 10,000 times మీ మజిల్ని అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో అంటే మనకి ఎంత బెస్ట్ అడ్వాంటేజ్ వస్తుందంటే దానివల్ల తర్వాత వాళ్ళు అంటే ముందులాగా వాళ్ళ మజిల్ టోన్ని రీగెయిన్ చేయగలుగుతారు.
1: మామూలుగా

0: అంటే పోషకాలని అసలు అందించరన్నమాట, దానివల్ల చాలా వీక్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళని కొంచెం ఉప్పు తగ్గించి తినమంటాము, షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం రైస్ తగ్గించండి, షుగర్ కంటెంట్ తగ్గించండి అని చెప్తాం. అంతేకాని మిగతా వాళ్ళందరికీ మీరు రోజు తినే పండ్లు, ఆకుకూరలు, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్, ఎగ్స్, ఇవన్నీ డెలివరీ అయిన సెకండ్ డే నుంచి కూడా పెట్టొచ్చు. దయచేసి పత్యం అనేసి వాళ్ళకి అలా న్యూట్రిషన్ని తీసేయకండి. దీనివల్ల చాలా సఫర్ అవుతారు వాళ్ళ తర్వాత, బేబీకి పాలు అందక, వాళ్ళకి శక్తి రాక,
1: తల్లికి అటు బిడ్డకు కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే ఏ సందర్భంలో అయినా స్త్రీ అంటే గర్భం దాల్చినప్పుడు, డెలివరీ తర్వాత ఎలాంటి సమస్య ఉన్నా ఆలస్యం లేకుండా డాక్టర్ను సంప్రదిస్తే ఈ కాస్మెటిక్ గైనకాలజీ ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి పూర్తిగా 100% ఆస్కారం ఉంటుంది అంటున్నారు రాఠాల శిరీష్ గారు. కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏమిటి, అంటే ఏ వయసు వారికి ఏ సందర్భంలో ఇస్తారు, ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పూర్తిగా ఆరోగ్యం పొందడానికి ఆస్కారం ఉంది అంటున్నారు డాక్టర్ రాఠాల శిరీష్ గారు. శిరీష్ గారు ఈ పూట కాస్మెటిక్ గైనకాలజీ గురించి చాలా వివరాలను మా శ్రోతలకు అందించారండి. మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
1: ఆరోగ్య సౌభాగ్యంలో మీరెంతవరకు కాస్మెటిక్ గైనకాలజీ గురించి డాక్టర్ రాఠాల శిరీష్ గారితో పరిచయం విన్నారు. తెలిసి మెలిగితే తెలుగు వెలుగు పదాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు, ఇవి మనవైన సంపదలు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: మన కోసం ఏర్పడింది మన తెలుగు భాష. తెలుగు భాషతోనే మనం వెలగాలి, ప్రపంచానికి పరిచయం అవ్వాలి. కాంతరేఖల్లో ఇప్పుడు విందాం భారతదేశ సరిహద్దు ప్రాంతాల పరివర్తన. కొన్ని వివరాలు అందిస్తున్నది శ్రీమతి కే విజయవాణి.
6: రహదారులు, భారతదేశ సరిహద్దు ప్రాంతాల పరివర్తన. మనం భారతదేశ సరిహద్దుల గురించి ఆలోచించినప్పుడు కష్టతరమైన భూభాగాల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులను తరచుగా ఊహించుకుంటాము. కానీ సరిహద్దు ప్రాంతాలు కేవలం సైనిక స్థావరాలు మాత్రమే కాదు, అవి తరతరాలుగా అక్కడ నివసిస్తున్న వేలాది కుటుంబాలకు నివాస స్థలాలు. ఈ వర్గాల వారికి ఒక మంచి రహదారి కేవలం ఒక మౌలిక సదుపాయం మాత్రమే కాదు, అది సమయానికి ఆసుపత్రికి చేరుకోవడం, పిల్లలను పాఠశాలకు పంపడం, సమీపంలోని మార్కెట్లలోని స్థానిక ఉత్పత్తులను అమ్మడం, ఇంకా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు కొనసాగించడం వంటి వాటికి కీలకం. దీనిని గుర్తించి భారత ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా సరిహద్దు మౌలిక సదుపాయాలకు ప్రధాన ప్రాధాన్యతనిచ్చింది. రోడ్లు, వంతెనలు, సొరంగాలు, డిజిటల్ కనెక్టివిటీ మరియు ప్రజాసేవలను ఏకకాలంలో అభివృద్ది చేయడం ద్వారా సరిహద్దు ప్రాంతాలను మరింత బలంగా, సురక్షితంగా, ఇంకా సంపన్నంగా తీర్చిదిద్దుతోంది. ఈ పరివర్తనకు ప్రధానంగా దోహదపడిన సంస్థలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒకటి. ప్రపంచంలోని అత్యంత కఠినమైన భూభాగాలలో పనిచేస్తూ బీఆర్ఓ లడక్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం అంతటా రోడ్లు, వంతెనలు మరియు సొరంగాలను నిర్మించింది. ఈ రోడ్లు అత్యవసర పరిస్థితులలో సాయుధ దళాలు వేగంగా కదలడానికి సహాయపడటమే కాకుండా స్థానిక ప్రజల దైనందిన జీవితాన్ని కూడా సులభతరం చేస్తాయి. రైతులు తమ పంటలను వేగంగా రవాణా చేసుకోగలరు. ఇంకా పిల్లలు సురక్షితంగా పాఠశాలలకు వెళ్లగలరు మరియు రోగులు ఎక్కువ ఆలస్యం లేకుండా ఆసుపత్రులకు చేరుకోగలరు. దీనికి హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ ఒక మంచి ఉదాహరణ. ఈ సొరంగం నిర్మించకముందు కురిసే భారీ హిమపాతం కారణంగా లాహోల్ స్పితి ప్రాంతం నెలల తరబడి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయేవి. నేడు ప్రజలు ఏడాది పొడవునా అనుసంధానాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో సాయుధ దళాలు కూడా లడక్కు సామాగ్రిని

0: మరింత సమర్థవంతంగా తరలించగలుగుతున్నాయి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరిచింది. దీనివల్ల జాతీయ భద్రతకు మరియు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనం చేకూరింది. సరిహద్దు గ్రామాలను భారతదేశపు చివరి గ్రామాలుగా కాకుండా దేశపు మొదటి గ్రామాలుగా చూడాలని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ ఆలోచన వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం వివిపిలో ప్రతిఫలిస్తుంది. ఈ పథకం భారతదేశ ఉత్తర సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలలో రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్య సంరక్షణ, పాఠశాలలు మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన సౌకర్యాల కోసం ప్రజలు ఈ గ్రామాలను విడిచి వెళ్లే బదులు వారు ఇప్పటికే నివసిస్తున్న చోటే అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ది చెందుతున్న సరిహద్దు గ్రామం స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలలో భారతదేశ ఉనికిని కూడా బలపరుస్తుంది. ఈశాన్య ప్రాంతం కోసం ప్రత్యేక త్వరిత రహదారి అభివృద్ది కార్యక్రమం SRADP NE ద్వారా ఈ ప్రాంతానికి ప్రత్యేక శ్రద్ద లభించింది. మెరుగైన హైవేలు మరియు రోడ్లు మారుమూల జిల్లాలలో అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. చాలామంది నివాసితులకు ఒకప్పుడు రోజంతా పట్టే ప్రయాణాలు ఇప్పుడు కొన్ని గంటలలోనే పూర్తవుతున్నాయి. సులభతరమైన ప్రయాణం పర్యాటకాన్ని ప్రోత్సహించింది, వాణిజ్యాన్ని మెరుగుపరిచింది మరియు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ప్రభుత్వ సేవలను పొందడాన్ని సులభతరం చేసింది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కారణంగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా మరింత సమర్థవంతంగా మారుతున్నాయి. గతంలో వివిధ విభాగాలు తరచుగా విడివిడిగా పనిచేయడం వల్ల జాప్యం జరిగేది. పీఎం గతిశక్తి పలు మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ వేదికపై తీసుకువస్తుంది. తద్వారా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు మరియు లాజిస్టిక్స్ నెట్వర్క్లు సమన్వయంతో ప్రణాళిక చేయబడతాయి. ఇది ప్రాజెక్టులను వేగవంతం చేయడమే కాకుండా వ్యూహాత్మకంగా ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన అనుసంధానాన్ని కూడా నిర్ధారిస్తుంది. దీంతోపాటు భారత్మాల పరియోజన సరిహద్దు ప్రాంతాలను కలిపే రహదారులతో సహా భారతదేశ రహదారుల నెట్వర్క్ను విస్తరిస్తోంది. మెరుగైన రహదారులు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు అవసరమైనప్పుడు రక్షణ పరికరాల రవాణాను సులభతరం చేస్తాయి. స్థానిక వ్యాపారాలకు మెరుగైన రహదారులు పెద్ద మార్కెట్లకు సులభంగా చేరుకునే అవకాశాన్ని కల్పించి వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. సరిహద్దు ప్రాంతాలలో అభివృద్ది కేవలం రహదారులకే పరిమితం కాలేదు. భారత్ నెట్ ద్వారా ఒకప్పుడు డిజిటల్ పరంగా ఏకాంతంగా ఉన్న మారుమూల గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ చేరుతోంది. ఇది ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు, టెలిమెడిసిన్ ద్వారా వైద్యులను సంప్రదించే రోగులకు మరియు డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లను వినియోగించుకునే చిన్న వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను తెరిచింది. సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న యువతకు కొన్ని సంవత్సరాల క్రితం ఊహించలేని అవకాశాలను ఈ డిజిటల్ కనెక్టివిటీ కల్పిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామాలలో జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించే సరిహద్దు ప్రాంత అభివృద్ది కార్యక్రమం BADP మరొక ముఖ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద స్థానిక అవసరాల ఆధారంగా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాళ్లు మరియు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తారు. ఈ సౌకర్యాలు సరిహద్దు ప్రాంతాలకు మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న అభివృద్ది అంతరాన్ని తగ్గించడంలో సహాయపడటంతో పాటు ప్రభుత్వ సంస్థలపై ప్రజల నమ్మకాన్ని కూడా పెంచుతాయి. భారతదేశం వికసిత్ భారత్ దార్శనికత వైపు పయనిస్తున్న కొద్దీ పటిష్టమైన సరిహద్దు మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మెరుగైన రహదారులు, నమ్మకమైన సేవలు, అధిక ఆర్థిక అవకాశాలు లభించినప్పుడు వారు దేశవృద్ది ప్రస్థానంలో చురుకైన భాగస్వాములుగా మారుతారు. ఈ విధంగా భారతదేశ సరిహద్దులు ఇకపై కేవలం పటంపై గీతలుగా మాత్రమే మిగిలిపోలేదు. అవి దేశ భద్రత, స్థితిస్థాపకత మరియు అభివృద్ధిని ప్రతిబింబించే చైతన్యవంతమైన ప్రాంతాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
1: విన్నారు కదా, భారతదేశ సరిహద్దు ప్రాంతాల పరివర్తన రహదారుల గురించి వివరాలు అందించిన వారు శ్రీమతి కె విజయవాణి. ఈ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి శ్రోతలు తెలుపగలరు. ఉత్తరం రాయాలి అంటే చిరునామా మీ ఉత్తరాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 5160001, 8562

2444119 నెంబర్ కూడా ఇప్పటికిప్పుడే వాట్సప్ చేయొచ్చు. కాంతరేఖల్లో చివరి అంశం, ప్రణతి గువ్వల గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు. ముందుగా శ్రీరాగంలో పురందరదాసం రచన

భద్రాచల రామదాసు కీర్తన వినబోతున్నారు. ఖమాసురాగంలో ఆదితాళం.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్దవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థికాభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్దవంతంగా అమలు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతిలో పాత్రికేయులతో హోంమంత్రి మాట్లాడుతూ, ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. నూతన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా అభివృద్ది సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో రేణిగుంట రైల్వే ఓవర్బ్రిడ్జ్ మంజూరు, మామిడి సాగు అభివృద్ది, భూసేకరణ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలను మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు అరుదైన గుర్తింపు దక్కింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. 2,07,489 మంది క్రీడాకారులతో 2 రాష్టస్థాయి పోటీలు నిర్వహించడంతో ఈ రికార్డు దక్కింది. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతుందన్నారు రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు ఎంత అవసరమని, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. మాతా శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో 16 నూతన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ఇవి పూర్తిగా ఉచితంగా సేవలందిస్తాయని అన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన ఎన్ జగదీష్, తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కడప కేంద్రం. తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకట్రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం సమర్పణ శ్రీఎస్ రవికుమార్ రెడ్డి. ఇప్పుడు వినండి మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం.

మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయులకే పాలు బలమునియ్యగలవు తెలుగు బిడ్డ అంటారు.

56 తెలుగు అక్షరాలు అందమైనవి. అమ్మ ఒడి నుండి మొదలై అక్షరాలతో సహవాసమై ఒగ్గుపాలతో కొనసాగి బడిలోకి నడిచి పలకపై దిద్దిన అక్షరాలు, నేర్చుకున్న పదాలు, వాటితో వచ్చిన జ్ఞానంతో మనం గర్వంగా బాహ్య ప్రపంచంలోకి తెలుగువారిగా పరిచయమవుతాం. మనిషికి ఆ తెలుగే వెలుగవుతుంది, వెలుగులు నింపుతుంది. నలువైపులా నిన్ను మహోన్నతుడిని చేసే తెలివి ఇస్తుంది ఆ భాష. వాడుక భాషలోకి తెలుగును తీసుకువచ్చిన మహాశయుడు, సవరభాషా పితామహులు గిడుగు వెంకటరామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న శుభవేళ

0: భాషాభిమానులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు తెలుగు భాష గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, తేనెలొలికే భాష తేటైన భాష గురించి చెప్తున్న విలువైన అంశాలను విందాం రండి. ప్రసిద్ధ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని పలకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మా శ్రోతలకు చెప్తారా?
1: తెలుగు భాష అధ్యాపకుడుగా, తెలుగు సాహిత్య విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యావహారిక భాష ఉద్యమకారుడైన గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16-17 కోట్ల మంది తెలుగు వారికి ఆకాశవాణి ద్వారా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. తెలుగు అజంత భాషగా పేరు పొందింది. భాషలు రెండు రకాలు, హలంత భాషలు, అజంత భాషలు. ప్రదేశం, ప్రదేశము అనేది అజంత భాష, ప్రదేశ్ అనేది హలంత భాష. తెలుగు అచ్చులతో అంతమయ్యే భాష అని పేరు అజంత భాష అంటారు. తెలుగు అక్షరాలు చాలా గుండ్రంగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. తెలుగులో ఉన్నన్ని అక్షరాలు ఇతర భారతీయ భాషలో లేవు, ఇంగ్లీష్ లో కూడా లేవు. తెలుగునకు వర్ణము లేవదియారు అన్నారు చిన్నేశ్వరి. ఇంకొక భాషకి అక్షరాలు లేవు. ఇన్ని అక్షరాలు ఉంటే ఏమిటి ప్రయోజనం అంటే, ఏ పదాన్నైనా మనం పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గురుమోహన్ జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. ఏమది 6 అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక, అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా విధానమునకు.

అని ముంతాజ్ మహల్లో ఒక పద్యం ఉంది. ఈ పద్యానికి భావం ఏమిటంటే, తాజ్మహల్ సౌందర్యాన్ని వర్ణించడానికి 56 అక్షరాలున్న తెలుగు భాషకు సాధ్యం కాకపోతే ప్రపంచంలో ఇంకే భాషకు సాధ్యం కాదు అని అన్నాడు ఆయన. మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ఆ పద్యం చాలు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోలాయ్ కొంటే అనేటువంటి పాశ్చాత్యుడు కీర్తించాడు. తెలుగు మాటలు అనంగా వలదు, వేదముల కొలదీగా చూడు అని పాల్కురు సోమనాథుడు 12వ శతాబ్దంలో ఈ సంస్కృత భాష వ్యామోహం ఉన్నటువంటి వారికి విజ్ఞప్తి చేశాడు. తెలుగు మాటలను చులకనగా చూడొద్దు, ఒక్కొక్క తెలుగు పదం ఒక వేద మంత్రంతో సమానం అని చెప్పాడు ఆయన. చాలా మంది ఇప్పటికి కూడా ఉన్నారు తెలుగు సంస్కృతం నుంచి వచ్చింది అనేటువంటి, జనన సంస్కృతం సకల భాషలకు అని ఆలంకారికులు చెప్పారు. ఇప్పటికి కూడా దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ ఇది నిజం కాదు, సత్యం కాదు. తెలుగు ద్రావిడ భాషల్లో ఒకటి, దక్షిణాది భాష. దక్షిణాది భాషలకు దేనికి కూడా సంస్కృతం మాతృభాష కాదు. అయితే అనేక కారణాల చేత తెలుగులో తత్సమ పదాలు విపరీతంగా చేరాయి, వాటిని మనం గౌరవించాలి. అంతే తప్ప తెలుగు సంస్కృతం నుంచి వచ్చింది అనుకుంటే అబద్ధాన్ని నమ్మినట్టు అవుతుంది. తెలుగు భాష గొప్పతనం ఏమిటంటే, ఏ భాషా పదాన్నైనా యథాతథంగా గాని స్వల్ప మార్పులతో గాని తనలో లీనం చేసుకున్నటువంటి అవకాశము ప్రత్యేకత తెలుగు భాషలో ఉన్నాయి. ఇటువంటి భాష మన తెలుగు భాష.

0: ఉపాధ్యాయులు డాక్టర్ జీవి సాయి ప్రసాద్ గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి మన జిల్లా వ్యాప్తంగా మీరు చేపడుతున్న కార్యక్రమాల గురించి, మీ సంస్థ గురించి.
1: తెలుగు భాషా మిత్ర మండలి, ఈ సంస్థ ఏర్పడడానికి కారణాలు ఏమిటంటే, నేను 2004లో పోర్మామిళ్ళ ప్రాంతంలో పనిచేసేవాడిని. కట్టా నరసింహులు సారు సిపి బ్రౌన్ భాషా కేంద్రం తరపున పద్యాల పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేవాళ్లు. వాటికి మా పిల్లలను ప్రిపేర్ చేసేదానికి మా పాఠశాల స్థాయిలో మేము పోటీలు పెట్టి, వాళ్లలో ఉన్నటువంటి ఎవరైతే టాప్ 3గా వస్తారో వాళ్ళలో ఆ ముగ్గురునో లేకపోతే ఇద్దరినో ఇక్కడికి జిల్లా స్థాయికి పిలుచుకొని వచ్చేవాళ్ళం. ఆ ప్రేరణతో ఏం చేసామంటే, జిల్లా స్థాయిలో మనం పోటీలో పాల్గొనాలంటే ముందు పిల్లల్ని బాగా ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి దీనికి మనము ఆ ఏరియాలో ఉన్న పిల్లల్ని కూడా మనం బాగా ప్రేరణ పొందిస్తే వాళ్ళు కూడా పోటీలో వచ్చి పాల్గొంటారన్న ఉద్దేశంతో 2004 ప్రాంతంలో కొంతమంది అక్కడున్నటువంటి మిత్రులతో కలిసి తెలుగు భాషా మిత్ర మండలి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో బద్వేల్ నియోజకవర్గ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో వేమన పద్య పోటీలు, సుమతి శతక పద్యాలు ఈ రెండు కలిపి ప్రతి సంవత్సరము మన ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా పోటీలు ఏర్పాటు చేసేవాళ్ళం. మన సంస్థ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం.
0: సంస్థ ఏర్పడిన తరువాత స్పందన ఎలా ఉందండి?
1: పిల్లలు చాలా మంది పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపించేవాళ్లు, కానీ వాళ్లకు నేర్పించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పద్యం ఎట్లా పాడాలి, లేకపోతే కనుక ఆ పద్యం యొక్క భావం ఈ విధంగా స్పష్టంగా వివరించి చెప్పాలి అన్నది చెప్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడే మేమేం చేశామంటే మా ఉపాధ్యాయుల సమావేశాల్లో పద్యాలు ఎట్లా చెప్పించాలని కూడా చెప్పించాము. దాని తర్వాత పిల్లలు ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు గాని, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గాని మొత్తం పోటీల్లో ప్రతి సంవత్సరము, అంటే మేము పోటీని 2 సార్లు నిర్వహించేవాళ్లం. ఒకటేమో ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి జన్మదిన సందర్భంగా ఒకటి, తర్వాత ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ఈ 2 రోజులు ప్రత్యేకంగా పద్యాల పోటీలు గాని వ్యాసరచన పోటీలు గాని నిర్వహించేవాళ్ళంగా ప్రారంభమైంది. గత 3 సంవత్సరాల నుంచి మేము మా మండలానికి మాత్రమే పరిమితమైనాం. అంతకుముందంతా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సెమినార్లు నిర్వహించాము. అట్లాగే జిల్లా స్థాయిలో వివిధ రకాల పద్యపఠన పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాము. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వల్లూరు మండలంలో పనిచేస్తున్నాను, ఆ మండల స్థాయికి మాత్రమే పరిమితం చేశాము.
0: పాఠశాలల్లో తెలుగు భాష ముద్రపడితేనే పిల్లలు ఎప్పటికీ ఆ భాషను వేడరు, ఇది వాస్తవం. ఈ భాష అభివృద్ధికి ఇంకా ఏం చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మీరేం చెప్తారండి?
1: మా పాఠశాలలో శ్రీనివాసులు అని ఒక చిన్న 8th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. నేను పాడుతూ ఉంటే పారాగ్రాఫ్లు కూడా ఆ పద్యం రూపంలో పాడతాడు. అంటే వాడికి మన ప్రభావం, పాడే ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాం. అంటే మనం చేరదీసి పద్యాన్ని ఇట్లా పాడాలి, ఏ పద్యాన్నైనా ఇట్లా పాడవచ్చు అని చెప్పగలిగితే విద్యార్థి ప్రేరణ పొందుతాడు. అట్లా పొంది వాళ్ళు కూడా సొంతంగా పాడడానికి ముందుకు వస్తారు. అట్లాగే మాట్లాడే విషయం కూడా చాలా తక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం మాట్లాడాలంటే వివిధ రకాల పోటీ కార్యక్రమాలు నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడనే కాదు

0: ప్రతి ఒక్కరూ అంటే ప్రభుత్వం తరఫున కూడా ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే కొంచెం వాళ్ళకి ప్రశంసా పత్రాలు అట్లాంటివి ఇస్తే కనుక వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్నపిల్లల స్థాయిలో ఒకటి పెన్నిచ్చినా కూడా వాడు ఉత్సాహంగా పాల్గొంటాడు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెద్దవాళ్లకు మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఏమన్నా చేస్తుంది ప్రతి సంవత్సరం, కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవానికి
1: తెలుగు భాష కోసం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేయాలని మీరు కోరుకుంటారండి?
0: ప్రేమ ఉండాలి మన మాతృభాష పైన. ప్రేమ మనం మా తమిళనాడు వాళ్ళలో తమిళ భాష పట్ల ఎట్లా వాళ్ళకి ప్రేమ ఉంటుందో మనకు కూడా మన భాష వల్ల భావ వ్యక్తీకరణ బాగా జరుగుతుంది. లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి రాయాలనుకున్నప్పుడు మనం స్వేచ్ఛగా మన భావాల్ని ప్రకటించవచ్చు. ఇతర భాషల్లో ఇప్పుడు మనం ఆంగ్ల మాధ్యమం ఎక్కువగా జరుగుతుంది కదా, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 2 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడలేరు, కానీ తెలుగులో ఏదైనా చెప్పమంటే చెప్తారు పిల్లలు. దాని పట్ల మనము ప్రేరణ ఇవ్వాలి పిల్లలకి, ఇస్తే కనుక ఉత్సాహంగా ముందుకు వస్తారు. ప్రజలు కూడా మన మాతృభాష చదువుకుంటే చాలా అర్థవంతంగా తొందరగా అర్థం చేసుకోవచ్చు ఏ విషయాన్నైనా అన్న అవగాహన ప్రజల్లో కూడా ఉండాలి. ప్రజల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. భాష మన భాష చదువుకుంటే తొందరగా విద్యార్థికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆంగ్ల మాధ్యమం చెప్పినా మా ఉపాధ్యాయులందరూ చాలా మంది ఫస్ట్ తెలుగులోనే చెప్పిన తర్వాతనే మళ్ళీ ఆంగ్లానికి వస్తారు. అంటే అర్థం ఏమిటి, ఫస్ట్ వాళ్ళకి తెలుగులో చెప్తేనే అర్థం అవుతుంది, ఆంగ్లంలో చెప్తే అర్థం తొందరగా కావటం లేదు మా పాఠశాలలు. కాబట్టి ఫస్ట్ మన భాష మీద మనకు పట్టు ఉంటే మిగతా భాషలన్నింటి త్వరగా నేర్చుకోవచ్చు అన్న అవగాహన విద్యార్థుల్లో బాగా కల్పించాలి ప్రతి ఉపాధ్యాయుడు.

0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ పూట కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కవిగా విమర్శకులుగా ప్రసిద్ది చెందినటువంటి డాక్టర్ పాపినేని శివశంకర్ గారిని పరిచయం చేసుకుందాం. శివశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష కోసం పాటుపడ్డ వ్యక్తులను స్మరించుకోవాలి అంటే ఎవరిని స్మరించుకోవాల్సి వస్తుందండి?
1: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికి శుభాకాంక్షలు. ఈ దినోత్సవం మనం గిడుగు రామమూర్తి గారి కృషి ఫలితంగా వారి పేరును ముందుగా స్మరించుకుంటూ ఈ సందర్భంలో మనం మళ్ళీ మరొకసారి తలుచుకుంటూ ఉన్నాం. అయితే దీంతో పాటు వారికంటే వెనక చాలా మంది మహారచయితలు ఉన్నారు, ప్రచీన రచయితలు ఉన్నారు, అట్లానే మహాకవులు ఉన్నారు, ప్రాచీన కవులు నన్నయ్య టెక్కన్ దగ్గర, శ్రీనాథుడు, పోతన, శ్రీకృష్ణ దేవరాయలు మొదలుగా ఎంతో మంది మహాకవులు ఉన్నారు. మనం వాళ్ళ వాడుక భాషని ప్రధానంగా చేసుకుని ఈ క్రమంలో ఆ గిడుగు రామమూర్తిని ప్రధానంగా తలుచుకుంటూ అదే సందర్భంలో మనం గ్రాంధిక భాషని విస్మరిస్తున్నాం అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి అనేకమైన ప్రాచీన కావ్య విశేషాలు ఇవాటి కవులకు కానీ లేదా ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువతరానికి కానీ చాలా చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అట్లా వెనకటి మహానుభావులందరినీ కూడా తలుచుకోవాలి. ఆ తర్వాత వచ్చినటువంటి తరంలో కూడా ఈ భాషాభివృద్ధిలో వచ్చిన అభివృద్ధిని, అట్లానే కవిత్వాభివృద్ధిని చేసినటువంటి ఆ కవుల్ని, రచయితలను కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.
0: ఈ సందర్భంగా పద్య సౌందర్యం గురించి చెప్పండి.
1: మా కవుల దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క శైలి మనకు అనిపిస్తుంది. సో నన్నయ్య భట్టుది ఒక రకమైన శైలి అయితే చెక్కన శైలి దానికి పూర్తిగా భిన్నమైంది. నిజానికి తెలుగు భాష గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సింది మహాకవి చెక్కన. తెలుగులో ఎన్నో మారుమూల మాటల్ని, ఎన్నెన్నో వృత్తులకు సంబంధించినటువంటి మాటల్ని, అచ్చ తెలుగు మాటల్ని కవిత్వంలోకి తీసుకుని వచ్చినటువంటి ఘనత కవిత్రయంలో అద్వితీయుడైన ద్వితీయుడైనటువంటి ఆ మహాకవినే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా ఆ తెలుగు భాష సౌందర్యం గురించి మనం, అట్లా ప్రతి సౌందర్యం గురించి ఆ తలుచుకుంటున్నప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయల లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఊహాశక్తి కనబడుతుంది. స్వభావంతో, తర్వాత రకరకాల అలంకారాలతో, ఉపమాలంకారము, తర్వాత అంతకంటే ఉత్ప్రేక్ష అలంకారంతో అద్భుతమైన వర్ణనలు చేశాడు శ్రీకృష్ణ దేవరాయల. అట్లనే మనకి వేమన పద్యాలు ఉన్నాయి. చాలా తేట తెలుగులో అందరికీ సామాన్య పామరులకు సైతం అర్థమయ్యేటటువంటి భాషలో, అదే సమయంలో లోతైనటువంటి విషయాలను కూడా అతి సులభ శైలిలో ఆయన చెప్పగలిగారు. కొన్ని వందల పద్యాలు ఇవాళ ఎంతమంది పామరులకు కూడా వేమన పద్యాలు నోటుకోవచ్చు. అట్లనే సుమతి శతకం ఇలాంటి శతక పద్యాలు కూడా చాలా చాలా విషయాలను మనకి నేర్పుతాయి. అందులో భాషకు సంబంధించిన ఈనాటి యువతరం కానీ లేదా భాషాభిమానులు కానీ నేర్చుకోవాల్సినటువంటి ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. వ్యాకరణ విశేషాలు ఉంటాయి, అలంకార విశేషాలు ఉంటాయి, మరి శైలి సంబంధమైనటువంటి విశేషాలు ఉంటాయి, పద బంధాలు ఒక మాటకి మరొక మాటకి మధ్య ఎలాంటి బంధము పోహళింపు ఉండాలి అనేది కూడా ప్రాచీన కవుల యొక్క పద్యాలు, ఇప్పుడు పోతన మహాకవి రాసినటువంటి భాగవతం లాంటి చదివినా కూడా మనకు బాగా అర్థం అవుతాయి. అదేది కూడా మనకి అస్పృశ్యం కాదు. ఆ ప్రాచీన సంపద అంతా కూడా మనకు చాలా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను.
0: తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో తెలుగువారు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు అంటే మీరేం చెప్తారండి?
1: ప్రాచీన కావ్యాలలో తిక్కన మహాభారతాన్ని నేను ప్రత్యేకంగా చెప్తాను, తర్వాత పోతన మహాభాగవతం ఒకటి, అట్లనే శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాలేద ఒకటి, ఇక తర్వాత ఆధునిక కాలానికి వచ్చినట్లయితే చిలకమట్టి లక్ష్మీనరసింహం రచనలు, గణపతి లాంటి రచనలు మనం చదవచ్చు, అట్లనే గురజాడ రచనలు చదవచ్చు. అట్లనే కథా రచయితగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నాకు చాలా చాలా ఇష్టమైన రచయిత. ఆయన కథలు మనం చదువుకోవచ్చు. అట్లనే కొడవటి గంటి కుటుంబరావు, రాజశాస్త్రి ఇట్లాంటి గొప్ప వచన రచయితలు మనకి తెలుగులో ఉన్నారు. అట్లనే మాండలికంలో గొప్ప రచన చేసినటువంటి మాగోక్లే లాంటి రచయితలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి, చదవాలి కూడా. చలం భావజాలానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా కాకపోయినా దానికి భిన్నంగా మునిమాణిక్యం నరసింహారావు లాంటి వాళ్ళు కాంతం కథలు అద్భుతంగా రాశారు. అందులో హాస్యం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, సున్నితమైనటువంటి సందేశం ఉంటుంది. అట్లాంటి వచన రచనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. శ్రీశ్రీ దగ్గర నుంచి ఆ తిలక్ దగ్గర నుంచి దాశరథి, అట్లాంటి శ్రీనారే, శ్రీచంద్ర శర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి చాలా చాలా ఆరాధనీయులు భావిస్తున్నాం. తెలుగు భాషని, ఇందులో ఉన్నటువంటి భాష సౌందర్యాన్ని తప్పనిసరిగా చదవాలని నేను నమ్ముతాను.
0: ధన్యవాదాలండి.
1: నమస్తే.

0: సాహితీవేత్త, కళాశాల తెలుగు విభాగ అధ్యాపకులు డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారిని పలకరిద్దాం. నమస్కారం అండి. తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఎలా చెప్పాలనుకుంటున్నారు?
1: మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. అన్ని రకాల ధ్వనులకు ప్రత్యేకంగా పలుకగల, గుర్తించగల అక్షరాలు తెలుగు భాషకు మాత్రమే సొంతం. సంస్కృతంలో కూడా ఉన్నప్పటికీ కూడా ప్రజాభాషలు అన్నిట్లో కూడా అవధాన విద్య అనేటువంటి ఒక ప్రత్యేక కళ తెలుగు వారి సొంతం. ఇంకా సంగీతానికి మన భాష అనువైన భాష, అద్భుత భాష. ఇప్పటికీ కూడా తెలుగును బతికిస్తున్నటువంటి ఓ ప్రత్యేకత కర్ణాటక సంగీతానిదే, అందులోనూ త్యాగరాయ సంగీతానిదే. ఇవి మిగతా భాషల కంటే తెలుగు భాషకు ఉండేటువంటి ప్రత్యేకతలు అన్నమాట.
0: పరభాషా పదాలు చేరడం వల్ల తెలుగుకి ఏమైనా నష్టం కలుగుతుందా అన్న సందేహం వస్తుంది.
1: భావ ప్రకటన మాధ్యమాలనే భాషలు అంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చిన్నదైపోయి వసుధైక కుటుంబంగా పరిగణిస్తున్న రోజుల్లో భాషల వ్యవహారంలో ప్రతి భాష కూడా ఆదాన ప్రదానాలతో ఇతర భాషల్ని కలుపుకుంటూనే నడవాలి. ఇది అవసరం కూడా. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని బారోయింగ్ అంటారు, అంటే అప్పు తెచ్చుకోవడం అన్నమాట. ప్రపంచంలో అన్ని భాషలకు ఇది అవసరమే. తనకు తెలియని, తన వద్ద లేని ఇతర పదాలను, ఇతర వస్తువులను అవసరాలకు అనుగుణంగా మరో భాష నుంచి మనం గ్రహిస్తూ ఉంటాం. మాతృభాష పట్ల అభిమానం ఉన్నంతకాలం ఏ భాషలో మరి ఏ ఇతర భాషల పదాలు చేరినా ఎప్పటికీ నష్టం ఉండదు. అది అవసరం కూడా. మాతృభాషాభిమానం సన్నగిలితేనే మన తెలుగు భాష లాంటి ప్రాంతీయ భాషలకు విఘాతం ఏర్పడుతుంది. ఇది బహుశా తెలుగు భాష ఎప్పటికీ జీవభాషగానే ఉంటుంది. దీంట్లో మనం ఏమి సంశయించాల్సిన అవసరమే లేదు.
0: తెలుగు భాషపై అభిమానం అంటే
1: నా స్వీయ పద్యం. ఒకనాడు రాజరాజుకు అంకితమైన భారతానికి ఇద్ది భాగ్యమాయే, ఒకనాడు తిక్కన్న చకచకచకితమౌ ఘంటాన ఈ భాష గానమాయే, ఒకనాడు అలసాని సుఖవీంద్రు చేతిలో మను చరిత్రగా నూత్న మంత్రమాయే, ఒకనాడు శ్రీశ్రీకి సుకవితాధ్వజమౌచు విప్లవ రవమును వినగజేసే అట్టి నా భాష ధరణిలో అనవరతము వాసినందును నా మాట మాసిబోదు, తెలుగు తేజపు కీర్తిని దిశల దాట, తెలుగు తేజపు కీర్తిని దిశల దాట, బావుటాలెత్తి నిలిచిన భాష మనది. అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.
0: ధన్యవాదాలండి.

0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు మనం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత కథారచయిత వేంపల్ షరీఫ్ గారితో మాట్లాడుతున్నాం. స్వాగతం అండి. నమస్కారం అండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కథ భాషను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటుంది అని మీరు భావిస్తున్నారండి?
1: తెలుగు కథ అంటే మొదటి నుంచి కూడా అన్ని సాహిత్య ప్రక్రియల్లో కూడా కథకి ఎక్కువ ప్రచారం ఉంది, తర్వాత కథకి ఎక్కువ ఆదరణ ఉంది. అంటే అప్పుడు చరిత్రలో తీసుకున్నా లేదా వర్తమానంలో తీసుకున్నా కూడా, అంటే కథ అనేది మనం ఏదో పత్రికల్లో ప్రచురితం అవుతున్నా లేదంటే రేడియోలో ప్రసారం అవుతున్న ఆ కథనే కథ అని అనుకుంటున్నాం. కానీ కథ అనే మాటకి చాలా విస్తృత అర్థం ఉంది కదా. మీరు సినిమాల్లో చూపిస్తున్న కథ కథ కిందే మనం పరిగణించాల్సి ఉంటుంది. అలాగే నాటకాల్లో ఉన్నది కూడా కథే. అంటే పత్రికల్లో వస్తున్న కథతో పాటుగా ఆ కథ పరిధి పెరిగి విస్తృత జనం దగ్గరికి వెళ్ళడానికి రకరకాల పేర్లు ఉన్నా కూడా, సినిమా అని నాటకం అని ఏ పేర్లు ఉన్నా కూడా కథకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి జనాల్లో కూడా తెలుగు కథని ఎక్కువగా అభిమానించే గుణం ఉంది. కాబట్టి తెలుగు భాషని ముమ్మాటికి అన్ని సాహిత్య ప్రక్రియల్లో కథ అనే ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత తెలుగు కథ అనేక మాండలికాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లింది. మీరు రాయలసీమ మాండలికం కావచ్చు, తెలంగాణలో మాట్లాడే మాండలికం కావచ్చు, ఈవెన్ తెలంగాణలో మాట్లాడే మాండలికం కావచ్చు. ఇవాళ కథలన్నీ కూడా ప్రామాణిక భాషలో ఉన్నాయి. చాలా వరకు మాండలికాలకు ప్రాధాన్యత పత్రికల్లో తగ్గిపోయిందనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. అది నిజమే అయినప్పటికీ పాత్రల వరకు అయితే ఖచ్చితంగా మాండలికాల్లోనే పాత్రలని, పాత్రల భాషని, సంభాషణలని సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా తెలుగు కథ తెలుగు భాషకి విపరీతమైన సేవ చేస్తుంది అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదనేది నా అబ్జర్వేషన్.
0: మీరు చాలా కాలంగా కథలు రాస్తున్నారు కదా, తెలుగు భాషను ఇష్టపడడానికి ప్రత్యేకించి ఏదైనా కారణం?
1: తెలుగు భాష ఎవరికైనా కూడా ఇష్టమే. తెలుగు భాష ఎందుకు మనకి ఇష్టము అని అంటే, కానీ శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి మొదలు పెడితే పాశ్చాత్యులు కూడా తెలుగు భాష గొప్పతనం గురించి వేనోట పొగిడారు, మాట్లాడారు. తెలుగులో ఉన్న లిపి, భాష పలకడం, ఉచ్చారణ, నుడికారము, ఇదంతా కూడా చాలా చాలా సులువుగా లేదా భావ వ్యక్తీకరణకి చాలా దగ్గరగా ఉంటుందని నిష్ణాతులు, తర్వాత భాషావేత్తలు చెప్పిన మాట. ఇంకా రాయలసీమ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా తెలుగు భాష మీద అభిమానం లేకపోతే మనం దాని గురించి మాట్లాడుకోవాలి. అంటే తెలుగు భాష ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుగు మీద విపరీతమైన ప్రేమ ఉంటుందని నేను నమ్ముతాను. మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటుంది, కానీ దాంతో పోల్చుకుంటే రాయలసీమ వాళ్ళకి, ఎందుకంటే ఆ గడ్డ మీదే తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ ఉంటుందనేది నా నమ్మకం. ఇవాళ మనం చాలా ఇంగ్లీష్ మాటలకి తెలుగు మాటలు లేక కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న కంప్యూటర్ అను లేకపోతే ఈ టెక్నాలజీకి సంబంధించిన భాషకి సరైన పదాలు లేక పత్రిక విలేకరులు కావచ్చు లేకపోతే మాలాంటి రచయితలమైనా సరే ఇబ్బంది పడుతున్నాం. కానీ రాయలసీమ మాండలికంలో చాలా మాటలకి తన సులువుగా ప్రత్యామ్నాయ పదాలని ఆ పల్లె జనం సృష్టిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. మనం ఒకసారి పల్లెలకి వెళ్ళి గమనిస్తే మనం ఇబ్బంది పడుతున్న మాటల్ని వాళ్ళు అవలీలంగా ఆ ప్రత్యామ్నాయ మాటల్ని సృష్టించి మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ జానపదులు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ముస్లిం అస్తిత్వం అంటే ఐ మీన్ నేను ముస్లింల సామాజిక వర్గం నుంచి వచ్చాను కాబట్టి చాలా మంది ఇక్కడ పుట్టిన ముస్లింలు కూడా తెలుగులోనే అనేక రచనలు చేశారు. ముస్లింలు మాట్లాడుకుంటున్న చోట కూడా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడడం కూడా మనం రాయలసీమలో చూస్తాం. ఈ గడ్డ మీదే రాయలసీమలో, రాయలసీమ గడ్డ మీదే తెలుగు భాష అంటే విపరీతమైన ఇక్కడ ప్రజలకు ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమే, ఆ ఇష్టమే నాకు కూడా కలిగిందని నేను భావిస్తాను.
0: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు కోసం మనం ఏమన్నా చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనిగా అంటే మీరు ఏం చెప్తారండి?
1: మొదట తెలుగు భాషలోనే ఎవరైతే పిల్లల్ని ఇంగ్లీష్ చదువులో మాయలో పడి లేదంటే ఇంగ్లీష్ చదువుల గాలివాటు అంటారు కదా, అలా కొట్టుకుపోకుండా ఒకవేళ ఇంగ్లీష్ చదువులు చదువుకున్నా కూడా తెలుగుని ఒక సబ్జెక్ట్ గా పెట్టడం, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి విద్య ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత ప్రతి వాళ్ళు కూడా తమ ఇళ్లలో మాతృభాషలో, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే పాఠశాలలో టీచర్లు నేర్పుతారు, ఉపాధ్యాయులు వాళ్ళకి ఆంగ్ల భాష నేర్పిస్తారు, ఆంగ్లంలో ఎలా మాట్లాడాలో అదంతా చెప్పినా కూడా ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే ఈ కాలపు తల్లిదండ్రులు ఎవరైతే, అంటే మనం జెన్జీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒకప్పటి తల్లిదండ్రులకి ఇప్పుడు తల్లిదండ్రులకి కాలం మారిపోయింది, ఈ పిల్లలు ఇప్పటి తల్లిదండ్రులు ఇప్పుడు కొత్తగా తల్లిదండ్రులుగా మారుతున్న వాళ్ళు తమ పిల్లలకి ఇంగ్లీష్ లోనే మాట్లాడటం, దాని చుట్టూ ఒక ఆరాని క్రియేట్ చేసి ఇంగ్లీష్ లోనే మాట్లాడితేనే వాళ్ళు నిజమైన విద్యావంతులు అనే ఒక అపోహను కలిగించడం, ఇటువంటి మాయలో నుంచి బయటకు వచ్చి ఎవరికి వాళ్ళు

0: కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ యు రమ్యజ్యోతి గారు మన వద్దన్నారు. వీరిని పరిచయం చేసుకుందాం. రమ్యజ్యోతి గారు నమస్కారం అండి. తెలుగు భాష గురించి మాట్లాడుతున్నప్పుడు యువత యొక్క పాత్ర గురించి, అలాగే మన తెలుగు భాషను వ్యాప్తి చేయడానికి వారి పాత్ర ఎంత ఉంది అన్న ప్రశ్న వేసినప్పుడు మీరేం చెప్తారండి?
1: నమస్కారం. యువతలో తెలుగు భాష పట్ల అభిమానం, మమకారం, ఆసక్తిని పెంపొందించేది ముఖ్యంగా స్కూల్ టీచర్లు, అలాగే తల్లిదండ్రులు. ముందు ఇంటి వాతావరణం సరిగా ఉండాలి. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు భాష పట్ల ఆసక్తి, అనురక్తి ఉంటే గనక అది సాధారణంగా పిల్లలకు కూడా ప్రసరిస్తుంది. అంటే ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప, తెలుగులో మాట్లాడడం తక్కువ, ఆ హీనభావాన్ని గనక పిల్లల్లో నూరిపోస్తే చిన్నతనం నుంచే తెలుగు కేవలం మార్కులకు, పద్యాలు బట్టి పట్టడానికి మాత్రమే అనే భావన కలిగి దాని పట్ల, ఆ భాష రక్షణ పట్ల, ఆ భాషను మాట్లాడడం పట్ల వాళ్లకు ఆసక్తి రాదు. అదేవిధంగా పాఠశాలలు కూడా ఆంగ్లంలో మాట్లాడితేనే మంచిది, లేదంటే జరిమానాలు విధిస్తాము అంటే గనక ఆ విధంగా కూడా భాష పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా యువతలో తెలుగు భాష పట్ల ఒక అనురక్తిని కల్పించాలి, యువత తెలుగు భాష పరిరక్షణకు తోడ్పడాలి అంటే ఇంటి వాతావరణం ముందు సరిగా ఉండాలి. అలాగే చిన్నప్పటి నుంచే యువత చందమామ కథలు, అలాగే బాలమిత్ర, బొమ్మరిల్లు ఇలాంటి కథల్ని ఇంట్లో పెద్దవాళ్లు చదివి వినిపించడం, లేదా వాళ్ల చేతే చదివించేలా చేయడం చేస్తే గనక ఆ విధంగా కూడా భాష పట్ల వాళ్లకు అనురక్తి కలిగి వాళ్లు తర్వాతి తరాలకు తమ భాషను, సాంస్కృతిక వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. అంతేకాకుండా సామెతలు, జాతీయాలు, నుడికారాలు ఇలాంటి వాటిని కూడా వాళ్ల జీవితంలో భాగంగా చేయాలి.
0: ఆధునిక యుగంలో, ఈ డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలు వచ్చాక తెలుగు పరిస్థితి ఎలా ఉందంటారండి?
1: నిజానికి సాంకేతికత బాగా వ్యాప్తిలోకి వచ్చాక తెలుగు భాష పరిస్థితి మెరుగైందనే చెప్పాలి. తెలుగు భాష చాలా మందికి చేరువైందనే చెప్పాలి. పుస్తకాలు గాని, సాహిత్యం గాని ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తున్నాయి. ఎక్కడ చూసినా అంటే యూట్యూబ్, వాట్సప్, అలాగే ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో తెలుగు భాష సాహిత్యానికి సంబంధించిన విషయాలు ఎన్నో మనకు అందుతున్నాయి. నేటి యువత ఎప్పుడు అరచేతిలో వైకుంఠం చూస్తుంది కాబట్టి అన్ని వాళ్ళ చేతిలోకి వచ్చి వాళ్తున్నాయి. అందుకోవడం, అందిపుచ్చుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఒకప్పుడు పుస్తకాలను తెచ్చుకోవాలి అంటే, సంపాదించాలంటే మన పూర్వీకులు చాలా కష్టపడేవాళ్లు. ఒక పుస్తకం విత్తం పరహస్తం గతం గతహ అన్నట్టు పుస్తకాన్ని ఇవ్వడానికి చాలా ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ డిజిటలైజ్ చేసి చాలా మంది స్కానింగ్ చేసి కొన్ని వెబ్సైట్లను ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అయితే చాలా మందికి ఈ విషయాలు తెలియట్లేదు. అలాగే తెలుగు ఫాంట్లను తయారు చేస్తున్నారు. ఎంతో మంది సాంకేతిక నిపుణులు తెలుగు ఫాంట్లను తయారు చేయడము, తెలుగులో ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా ఇప్పుడు కీబోర్డు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే చేతిలో వాట్సాప్ లో మనం తెలుగులోనూ, ఆంగ్లంలోనూ, అదేవిధంగా టింగ్లీష్ అంటున్నారు, టింగ్లీష్ లో కూడా టైప్ చేస్తున్నారు. మరి ఎప్పుడైతే ఒక భాష మాట్లాడతామో, రాస్తామో, దాన్ని చదువుతామో, ఆ భాష నిలబడి ఉంటుంది, ఎప్పటికీ అది అంతరించిపోదు. సోషల్ మీడియాల్లో కూడా ఇప్పుడు అనేక ఫాంట్లు, అదేవిధంగా కంప్యూటర్లో కూడా అనేక ఫాంట్లు మనకు అందుబాటులోకి రావడం వల్ల ఆ తెలుగు భాష ఉనికి మరింత పెరుగుతుందనే చెప్పాలి. కాబట్టి ఆధునిక కాలంలో మన తెలుగు భాషకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇంకా అది మరింతగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే దానికి యువత చేయాల్సిందల్లా ఎక్కువగా పుస్తకాలని చదవాలి, మంచి కంటెంట్ ని చూడాలి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో. రోజుకొక సామెత, రోజుకొక జాతీయం, లేదా రోజుకొక పద్యం, రోజుక చిన్న కథ, ఏదైనా ఇలాంటివి వినడము, చదవడం. సాధారణంగా ఇప్పుడు చదవడం తగ్గింది కాబట్టి వినేది, చూసేది ఎక్కువైంది కాబట్టి మీరు అనుసరించే పద్ధతుల్లోనే తెలుగు భాషకు సంబంధించిన లేదా సాహిత్యపు విలువలున్న వాటిని వింటూ చదువుతూ ఉంటే గనక ఖచ్చితంగా మనం మన భాషను తర్వాతి తరాల వాళ్లకు అందించిన వాళ్ళమవుతాము.
0: అలాగే మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి కవి గాని, రచయిత గాని,
1: పోతన గారు, అలాగే జాషువా గారు, శ్రీశ్రీ గారు కూడా. సో శ్రీశ్రీ గారి కవిత్వ శైలి భాషకే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అంటే తెలుగు భాషలో ఎంత మాధుర్యం ఉందో శ్రీశ్రీ అలాగే జాషువా గారు నిరూపించారు. పోతన కవిత్వము అందరికి, వేమన పద్యము, పోతన కవిత్వం అందరికి తెలుగు వాళ్ళకు వచ్చేస్తుంది. అంత బాగా మనకు వాళ్ళు కావ్యాల్ని అందించారు, పద్యాల్ని.

పలికెడిది భాగవతమట, పలికించు విపుండు రామ భద్రుండట. నే పలికిన భవహర మగునట, పలికెదవే రెండు గాథ పలుకగ నేలా. వేద కల్పవృక్ష విగలితమై సుఖము కాసు దాదవమున మనసి ఉన్న భాగవత పురాణ పద రసాస్వాదన పదవిధముడు రసిక భావ విధులు. భాగవతము తెలిసి పలుకుత చిత్రంబు తూలికైన తమ్మి తూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత చేత పరతో.

కవితావో కవిత, నా యువకాశల సుమపేశల నవగీతా వరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బతుకే ఒక తపమై వెతుకాడే నిమిషాలందున నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నేనే ఏ చిత్ర విచిత్ర శమంత రోచిర్నివహం చూశానో, నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో, నీకై నేనేరిన వేయే ధ్వనులో ఏ ఏ మూలల విదికిన ప్రోవుల ప్రోవుల రణన్ నినాదాలో నడిరే ఆకసమావర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంజా ప్రభంజనం గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం.

భరతోర్వరకున్ కడగొట్టు బిడ్డడై పూప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకున్ ప్రాపకమిచ్చినట్టి రఘునాథన్ రూపాలకుడు ఏలియున్న తంజాపురి మండలంబునకు

ఈ నేలపై పుట్టిన ప్రముఖులు ఎందరో. తెలుగు భాష కోసం నిరంతరం శ్రమించిన మహనీయులందరికీ వందనం. వారి స్ఫూర్తితో అడుగులు వేద్దాం. గిడుగు మహాశయునికి శతకోటి వందనాలు. మన భాషను, సంస్కృతిని నిలబెట్టుకోవడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే తెలుగు జాతి ఉనికికే ప్రమాదం. ఈ అక్షరాలు అక్షరాలా మనవి. ఇది మన తెలుగు. మనం తెలుగు వారసులం. మనమే భాషను సజీవంగా ఉంచాలి. తెలుగులోనే సంభాషణ చెయ్యాలన్న ఆలోచన అనునిత్యం కలగాలి. తెలుగు పుస్తకాలే నేస్తాలు కావాలి. ఆలోచనల్లో తెలుగు, ఆచరణలో తెలుగు, అన్నిటా తెలుగుండాలి. తెలుగు కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగురువేయాలి. ముక్త కంఠంతో అనాలి.

మీరింతవరకు తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.

తెలుగు భాషా అభిమానులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ నంబర్లు 0858 2244 1197 2444 1977.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి సుధాకర్ గారు. ఓకే, చెప్పండి సుధాకర్ గారు, ఏ సినిమాలో ఏ పాట?
1: బాగా సార్, తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు సార్, మీకు సిబ్బందికి అందరికి.
0: ధన్యవాదాలండి,
1: ప్రోగ్రామ్ బాగుంది సార్, ఇప్పుడు చేసిన లేదు, బాగుంది.
0: ధన్యవాదాలండి. కార్యక్రమం విన్నందుకు, మీ అభిప్రాయం చెప్పినందుకు.
1: సార్, కన్నా పెళ్ళంలో తెలుగు జాతి మన దేశం.
0: ఓకే, రామారావు నటించిన. సరేనండి, కార్యక్రమాలను వినండి, మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు చెప్పండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: నమస్తే.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: హలో.
6: హలో,
5: నమస్తే సార్.
6: నమస్తే అండి, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరండి?
5: ట్రై చేస్తున్నా సార్, ఈ రోజు తెలియదు నాకు.
6: ఇంతకు మీ పేరు చెప్తారా?
5: అనిల్ కుమార్ రెడ్డి సార్, నేను హ్యాపీ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్.
6: ఓకే అనిల్ కుమార్ రెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారని తెలిసింది కాబట్టి
5: సార్,
6: మీ పోరాటం ఈ రోజు ఫలించింది. తెలుగు జాతి మనదని గర్వంగా చెప్పుకోవడానికి ఒక రోజు అంటూ ఉంటుంది అన్నట్టుగా.
5: అవును సార్.

0: అదృష్టం ఈరోజు మీకు. చెప్పండి అనిల్ కుమార్ రెడ్డి గారు, ఏ సినిమా?
1: తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి. తెలుగు వారందరూ గర్వించే రోజు, ఎందుకంటే మహాశైలందరూ తెలుగు భాష కోసం ప్రయత్నించి ప్రపంచంలో మన భాషకున్న గొప్పతనాన్ని, తెలుగు వారి గొప్పతనాన్ని చాటారు కాబట్టి

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. ధన్యవాదాలండి. మీ పేరండి?
3: శేఖర్ సార్.
2: శేఖర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కడప నుంచి సార్.
2: కడప నుంచి మాట్లాడుతున్నారా?
3: అవును సార్.
2: ఓకే, ఇటీవల మాట్లాడారా మాతో?
3: నా మాట్లాడాను సార్.
2: ఎన్ని రోజులైంది?
3: పోయిన నెల 23.
2: చెప్పండి. పద్యాలు ప్రస్తుతానికి ఆ సినిమా నుంచి అందుబాటులో లేవండి. కొడుకు కోడలు అందులో కొడుకు కోడలు. సరే, వినిపిస్తాను. ఏం చేస్తుంటారండి శేఖర్ గారు?
3: ఇస్త్రీ చేస్తుంటాను సార్.
2: ఇస్త్రీ చేస్తుంటారు. సరే, ఎంతసేపు నుంచి ఉంటున్నారు కార్యక్రమాలు? ప్రతిరోజు వింటారా?
3: రోజు
2: కేవలం పాటలకు మాత్రమే పరిమితం అవుతారా?
3: ఆవలి తీరము, కథానికలు.
2: ఆవలి తీరం అంటే మీ వయసు ఎంతండి?
3: 55.
2: ఆవలి తీరానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆవలి తీరం వింటారు. సరే శేఖర్ గారు, విందామా పాట?
3: నమస్తే సార్.
2: నమస్తే అండి.
4: నీకేం తెలుసు?
5: నిమ్మకాయ పులు.

0: నాకేం తెలుసు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు. ఫోన్ నెంబర్లు 0855-2-244-1197. హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా?
6: హలో
5: హలో, మీ పేరండి? కమాల్ బాషా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, కడప నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి కమాల్ బాషా గారు, ఏ సినిమాలో ఏ పాట? ఏ సినిమా? హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ మాట అస్సలు వినపడడం లేదు. ఆ పక్కనేదో శబ్దాలు వస్తున్నాయి కాస్త. ధన్యవాదాలు అండి హసీన గారు. మీకు కూడా.
7: మా నాన్న రాసిన ఒక పద్యం సార్, అమ్మ పదములోని కమ్మదనం ఎంతో, తెలుగు మాటలోని తీపి అంతే. అమ్మ తెలుగు రెండు అనుకోని అనుభూతి, తీయనైన భాష తెలుగు భాష.
5: ధన్యవాదాలండి, సందర్భోచితంగా మాటను పద్య రూపంలో చెప్పడం కూడా బాగుంది.
7: సినిమా పేరు సార్ నీకు నేను నాకు నువ్వు, అందులో తెలుగు భాష తీయదనం ఆ పాట సార్.
5: ఓకేనండి, పాట విందామా అండి?
7: అందరి కోసం సార్, తెలుగు భాషాభామి, తెలుగు భాష అభిమానులకు అందరికీ ఈ పాట సార్.
5: ఓకేనండి, పండగలు ఎలాగో ఈ భాషా దినోత్సవం కూడా పండగ లాంటిది మనకి.
7: అవును సార్, ఎందుకంటే కమ్యూనికేషన్స్ కావాలంటే భాష ఉండాలి. ఆ భాష తెలుగు కంటే తీయంది, వేరేది ఏది కూడా ఉండదు.
5: అవును, వ్యక్తులకి వ్యక్తులకు మధ్య వారధి భాష. అది మన భాషలో మనం మాట్లాడుకుంటే మనకు ఆనందం, మనకు భాష గొప్పతనం ఏంటో మిగతా వాళ్ళకి కూడా తెలిసేది కూడా మనం మాట్లాడినప్పుడేనే.
7: సార్ మీరు ఇందాక వినిపించిన దాంట్లో రంగమ్మ గారితో పాటు ఇంకొకరు గిరిజా గారా, ఎవరా సార్?
5: శ్రీవాణి అర్జున్ గారు లలిత గీతం, జానపద గీతం వచ్చేసి సరళ గారు పాడారు.
7: పరిచయంలో తెలుగు భాష గురించి
5: రమ్యజ్యోతి గారు,
7: అది ఐడియా లేదు వాళ్ళ వాయిస్.
5: అవునండి.

0: అమ్మగారు.
1: రంగమ్మ గారు అంటే వాయిస్
0: మీకు
1: అనుకున్నాను సార్, మిగతా
0: మిగతా
1: వాళ్ళని
0: అవునండి,
1: అనుకోలేదు.
0: జానపద గాయని లలిత సంగీత కళాకారిణి వారు.
1: చాలా చక్కటి ప్రోగ్రాం వినిపించినందుకు ఇంకోసారి ధన్యవాదాలు సార్. పాట
0: ఓకే,
1: విందాం.
0: ధన్యవాదాలండి. పాట విందామండి. నమస్తే.
1: ఓకే సార్, నమస్తే.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హలో.
5: హలో, నమస్తే సార్.
4: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం.
5: నమస్తే సార్, నా పేరు రామచంద్ర రెడ్డి సార్. వైఎస్ఆర్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్.
4: రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం నుంచి?
5: అవును సార్.
4: ఓకే, కొత్తగా పరిచయం అవుతున్నారా?
5: లేదు సార్, చేశాను. లాస్ట్ మంత్ ఒకసారి చేశాను.
4: చివరి నెల ఒకసారి చేశారు. నెమ్మదిగా మాట్లాడడం అలవాటా లేకపోతే ఫోన్లో ఏమన్నా కాస్తంత?
5: లేదు సార్, నేను కాస్త నెమ్మదిగానే నిదానంగా మాట్లాడుతున్నాను.
4: నిదానమే ప్రధానం.
5: అవును సార్,
4: అదే అవసరం అంటారు. అటు ప్రయాణంలో కానీ ఇటు పాటల్లో కానీ.
5: అవును సార్.
4: ఓకే, చెప్పండి రామచంద్ర రెడ్డి గారు, ఏ సినిమాలో ఏ పాట?
5: ఆహా సినిమా నుంచి ప్రియురాలి అడ్రస్ ఏమిటో అనే సాంగ్.
4: ప్రియురాలి అడ్రస్ ఏమిటో?
5: అవును సార్.
4: పని చేస్తుంటారండి?
5: నేను ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను.
4: ఇక్కడ స్టేడియంలోనా?
5: అవును సార్.
4: ఓకే, ఎలా, రేడియో ద్వారా వింటున్నారా, రేడియో సెట్ల ద్వారా వింటున్నారా?
5: నేను యాప్ ద్వారా వింటుంటాను సార్.
4: ఓకే, ఇప్పుడు న్యూస్ ఆన్ ఏఆర్ తో పాటు వేవ్స్ అనే కొత్తది కూడా అందుబాటులో ఉంది. అది ఇంకా స్పష్టంగా మీకు ప్రసారాలు చేరడానికి కూడా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించండి ప్లేస్టోర్లో వేవ్స్ అనే యాప్.
5: ఓకే,
4: రామచంద్ర రెడ్డి గారు పాట విందామండి.
5: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
4: నమస్తే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
5: కాదు, ముందుగా పొదుపు,
4: ముందుగా కమ్మలు.
5: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
4: మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
6: ఆర్బీఐ అంటోంది,
7: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
8: SBI, the bank to every Indian.
9: హలో,
10: గుడ్ మార్నింగ్ సార్.
9: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
10: నేను సార్ కడప నుంచి, ఎర్మకపల్లి నుంచి వినయ్ కుమార్ సార్. బాగున్నారా సార్?
9: బాగున్నావమ్మా, చెప్పండి.
10: మీరు చేసిన ప్రోగ్రామ్ బాగున్నారు సార్. మన తెలుగు కార్యక్రమం.
9: ధన్యవాదాలు. పాట కోరతారా?
10: కోరుతాం సార్. వకీల్ సార్ నుంచి మగువా మగువా.
9: ఓకే, పాట విందామా? కార్యక్రమంలో చివరి పాట మీదే అవుతుంది. కార్యక్రమానికి విని స్పందించినందుకు ధన్యవాదాలు. ఎప్పుడు తెలుగులోనే మాట్లాడుకుందాం అనే ఆలోచన కలిగించినందుకు మన పూర్వ
10: తెలుగు గురించి బాగా చెప్తారు సార్.
9: తెలుగు మన మాధ్యమం కాబట్టి, రేడియో తెలుగు కేంద్రం కాబట్టి
10: టెలివిజన్ కన్నా రేడియోనే చాలా ముఖ్యం సార్.
9: రేడియో ద్వారా అన్ని తెలుగు మాటలు, పాటలు, కార్యక్రమాలు వస్తుంటాయి కాబట్టి మన భాషను మనమే గౌరవించుకోవాలి ముందు.
10: ధన్యవాదాలు సార్.
9: ఓకే, కార్యక్రమం వచ్చి ఎవరి పాట మీదే పాట వినేద్దామండి. ధన్యవాదాలు.
10: ఓకే సార్.

0: మాట్లాడుతూ తెలుగువారుగా, మాట్లాడిస్తూ తెలుగువారుగానే ఉందాం. హలో అభిరుచి, ఫోను ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇంతవరకు విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత పొరుగుదేశమైన నేపాల్లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా సంభవించిన ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1500 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పౌరులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. భారీ వరద ప్రవాహానికి అనేక పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీలకమైన వంతెనలు కూడా పలుచోట్ల కొట్టుకుపోగా పలుచోట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించిన ఈ వరద అత్యంత వేగంగా నేపాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ కనాల్ పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 8:37 టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించగా కేవలం 3 నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో భూకంప ప్రకంపనల కారణంగా హిమానీ నద సరస్సు నుంచి ఆకస్మికంగా నీరు విడుదలై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని తిమురే సరిహద్దు పట్టణం వద్ద లెహెండే నదిలో రాళ్ల చర్యలు విరిగిపడటం, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో భారీ వరద బోటే కోషి నదిలోకి ప్రవేశించింది. ఆ వరద నీరు అక్కడి నుంచి బోటే కోషి ద్వారా త్రిశూలి నదిలోకి చేరి నదీ ప్రవాహ మార్గం వెంట దిగువ ప్రాంతాలకు విస్తరించింది. వరద ప్రభావం రసువా జిల్లాకి మాత్రమే పరిమితం కాకుండా సువాకోట్, చెత్వాన్, గోర్ఖా, తనహు, నావల్పరాసి, ఈస్ట్ తదితర జిల్లాలకు వ్యాపించింది. రాజధాని కాఠ్మండు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్ లో నిన్న 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నేపాల్లో మరోసారి ఆకస్మిక వరదల ముప్పు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. టిబెట్ వైపు ఉన్న ఓ నీటి ఆనకట్ట మరోసారి తెగిపోయినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. దీంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశమున్నందున స్థానిక ప్రజలు, భద్రతా సిబ్బంది, సహాయక రక్షణ బృందాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో త్రిశూలి, రసువా మధ్య రహదారి నిర్మాణ పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నేపాల్ చైనాలలో భారీ వరదల కారణంగా తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి తొలిదశగా 20 లక్షల అమెరికన్ డాలర్లను కేటాయించింది. ఇక నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి సురక్షితంగా రప్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
1: ఎంఈఏ కంట్రోల్ రూమ్ హియర్ ఇస్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ యాజ్ ఇస్ ద కేస్ విత్ ది కంట్రోల్ రూమ్స్ ఇన్ ఆర్ ఎంబసీ ఇన్ కాఠ్మండు యాజ్ ఆల్సో ఆర్ ఎంబసీ ఇన్ బీజింగ్. ఆన్ ది చైనీస్ సైడ్ వీ హ్యావ్ 400 Indian nationals. దే ఆర్ సేఫ్. They have been in touch with their family because phones, etc., I am told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: ఇరాన్పై అమెరికా ప్రకటించనున్నట్లు భావిస్తున్న కొత్త ఆంక్షలు పశ్చిమాసియాలో శాంతికి దోహదం చేయవని ఇరాన్ హెచ్చరించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఎలాంటి చర్యలకైనా తాము తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలను మరింత విస్తరించినట్లయితే, ముఖ్యంగా అమెరికాతో సహకరించే దేశాలను లక్ష్యంగా చేసుకునే చర్యలు చేపడితే ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. మరింత ఉద్రిక్తతకు దారితీసే చర్యలకు పరిణామాలు తప్పవని, ప్రతిస్పందించడంలో తాము కూడా ధీటుగానే బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్దాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు గత కొన్ని వారాలుగా ప్రతిష్టంభనలో ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి కొన్ని షరతులను ఇరాన్ ముందుంచింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవడం, ఘర్షణల సమయంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మో జలసంధి ద్వారా యుద్దం ప్రారంభానికి ముందు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగే చమురులో సుమారు 1/5 వంతు రవాణా జరిగేది. దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్దం కారణంగా ఈ వ్యూహాత్మక జలమార్గం అంశం అంతర్జాతీయ తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ జలమార్గ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇరాన్ ఒమన్తో కూడా విడిగా చర్చలు జరిపింది. అయితే తమపై అమెరికా విస్తృత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక సిద్దంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇరాన్పై ఆర్థిక పరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి ఆర్థిక సహాయం మద్దతు కొనసాగించే ఇతర దేశాలను కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒంటరిగా చేసే చర్యలు తీసుకుంటామని స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సమగ్ర ఆంక్షల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల్లో భాగంగా 5 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ప్రకటించారు. వీటిలో చమురు సంబంధిత నౌకా రవాణా, విమానయాన రంగం, సాంకేతిక రంగం, బంగారం, డిజిటల్ ఆస్తులున్నాయి. ఈ రంగాలపై ఆంక్షల ద్వారా ఇరాన్కు అందుతున్న ఆర్థిక వనరులను పరిమితం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక లావాదేవీలను మరింత కష్టతరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్ లో కొత్త సహజ వాయువు నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఆ దేశ చమురు మంత్రి మొహ్సేన్ పాక్నెజాద్ తెలిపారు. ఈ కొత్త గ్యాస్ క్షేత్రంలో సుమారు 7,500 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అందులో సుమారు 73% రికవరీ రేటు ఆధారంగా దాదాపు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువును వెలికి తీయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెలికి తీయదగిన ఈ గ్యాస్ పరిమాణం ఇరాన్లోని భారీ సౌత్ పార్స్

0: గ్యాస్ క్షేత్రంలోని ఒక బ్లాక్కు సమానమని, ఇది ఆ దేశ అవసరాలకు సుమారు 15 సంవత్సరాల పాటు సహజవాయువును సరఫరా చేయగలదని పాక్ నజాద్ తెలిపారు. కొత్తగా కనుగొన్న సహజవాయువు స్వీట్ గ్యాస్ కావడం వల్ల దాని అభివృద్ది, శుద్ది, నిర్వహణ వ్యయాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. అంతేకాకుండా ఈ కొత్త నిక్షేపంలో గ్యాస్ కండెన్సేట్ కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఇరాన్కు గణనీయమైన అదనపు ఆర్థిక సంపద సమకూరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్య సహకార సంబంధాల విస్తరణతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చలు ప్రధాన అంశంగా ఇటీవల చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో భారత రాయభారి విపుల్ జీసీసీ ప్రధాన కార్యదర్శి జాసిమ్ మహ్మద్ అల్ బుదైవితో సమావేశమై ఇరుపక్షాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత జీసీసీ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు అవసరమైన మార్గదర్శక చట్టాన్ని రూపొందించే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత జీసీసీ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు మార్కెట్ ప్రాప్యతను విస్తరించే అవకాశాలున్నాయి. 1981లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది. బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా అమెరికా మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేసిన కెనడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై సుమారు గరిష్టంగా 50% వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమపై అధిక డిమాండ్లు చేస్తూ ప్రతిగా తగిన ప్రయోజనాలు కల్పించేందుకు మాత్రం సిద్దంగా లేదని కెనడా పేర్కొంది. ఈ ప్రతీకార సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉక్కు, స్టీల్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పల్ప్, పేపర్, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా పలు ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయి. అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య వివాదం కారణంగా ప్రభావితమవుతున్న కార్మికులు, వ్యాపార సంస్థలకు మద్దతుగా కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్యాకేజీని కూడా ప్రకటించింది. కెనడాకు చెందిన 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా ఆగస్టు 22 నుండి 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టింది. అమెరికా విధించిన సుంకాలకు డాలర్ టు డాలర్, రేటుకు రేటు ప్రాతిపదికన సమానంగా ప్రతిస్పందిస్తామని కూడా కెనడా స్పష్టం చేసింది. ఆహార సంక్షోభం ప్రపంచ స్థానిక ఆహార సంక్షోభాలను తగ్గించడంలో భద్రతా మండలి పాత్ర అనే అంశంపై మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారతదేశపు శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రసంగించారు. ఇంధన మార్కెట్లు, ఎరువుల సరఫరా, సముద్ర రవాణా, మానవతా సహాయ లాజిస్టిక్స్, వ్యవసాయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాలు, ప్రాంతీయ సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఎలా ముప్పు కలిగించగలవో స్పష్టం చేశాయన్నారు. ఈ సంఘర్షణల ప్రభావం దిగుమతులపై అధికంగా ఆధారపడిన అభివృద్ది చెందుతున్న దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల వల్ల కలిగే మానవతా పరిణామాలను తగ్గించడమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా వాణిజ్య నౌకాయానానికి భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతికత వంటివి తక్కువ ధరలకు అందుబాటులో ఉండడం అత్యవసరమని పేర్కొన్నారు. ఆహారం, వ్యవసాయ ఉత్పాదకతలలో పారదర్శకతతో కూడిన వాణిజ్యం కూడా ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో కీలకమన్నారు. గ్లోబల్ సౌత్లోని అభివృద్ది చెందుతున్న దేశాలలో ఆహార భద్రతను నిర్ధారించడానికి చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలన్నారు.
1: The international community must therefore work collectively to safeguard critical sea lanes and maritime infrastructure while ensuring that legitimate commercial trade and humanitarian shipments are able to proceed without undue impediment. At the same time, lasting resilience cannot be delivered through humanitarian action alone. Member states, international financial institutions, regional organizations and development partners must work together to strengthen domestic agricultural production, diversify supply chains, improve storage and logistics infrastructure and promote climate resilient agriculture. Predictable and affordable access to fertilizers, quality seeds, technology and concessional finance remains indispensable, particularly for developing countries. Open, transparent and rules-based trade in food and agricultural inputs also remains critical to global food security.
0: H-1B వీసా దరఖాస్తులపై భారీ అదనపు రుసుము విధించే ప్రతిపాదనను చేసింది అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, DHS. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రుసుములకు అదనంగా H-1B క్యాప్ పరిధిలోకి వచ్చే ప్రతి పిటిషన్కు 1,03,265 అమెరికన్ డాలర్ల అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇందులో ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉంటాయి. డిహెచ్ఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదిత రుసుమును పిటిషన్ దాఖలు చేసే సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వర్తిస్తున్న ఇతర ఫీజులు చెల్లింపులకు అదనంగా విధించబడుతుంది. ప్రతి సంవత్సరం అంచనా వేసిన 85,000 H1B క్యాప్ సబ్జెక్టుల పిటిషన్ల ఆధారంగా ఈ కొత్త రుసుము ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఏటా సుమారు 8.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని డిహెచ్ఎస్ అంచనా వేసింది. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ల మాతృ సంస్థ అయిన మెటా యువతలో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించేందుకు 18 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు, అలాగే తమ ప్లాట్ఫామ్స్ లో పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించింది. అమెరికాలోని 47 రాష్టాలు దాఖలు చేసిన కేసులతో పాటు టీనేజర్స్లో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ విచారణకు ముగింపు పలికేలా ఈ కీలక ఒప్పందం కుదిరింది. కోర్టు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే మెటాపై వివిధ రాష్టాలు దాఖలు చేసిన అనేక కేసులకు ముగింపు పలికే అవకాశముంది. అయితే అమెరికా వ్యాప్తంగా వ్యక్తులు, పాఠశాలలు దాఖలు చేసిన ఇతర వ్యాజ్యాలను కూడా మెటా ఇంకా ఎదుర్కొంటోంది. టీనేజర్లు తమ ప్లాట్ఫామ్స్ను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునేలా చూడటం తమ సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని మెటా పేర్కొంది. ఇదే తరహా పిల్లల భద్రతా చర్యలను టిక్టాక్, యూట్యూబ్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా అమలు చేయాలని మెటా సూచించింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని కార్యక్రమంలో ముందుగా అభినయ్, సాయి కిరణ్, విజయ, లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులు అమ్మని గుర్తు నుండి కరీంనగర్ జిల్లా కోరిన పాట మురళీకృష్ణుడి చిత్రంలో. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తరువాత శివ మనసులో శృతి చిత్రగీతం వినాలని కడప నుండి మధు వారి స్నేహ బృందం. గానం కార్తీక్ రెన్నినారెడ్డి.

వాట్సాప్ మనోరంజనలో తరువాత రఘునాథపురం శ్రోతలు ప్రణీత్, వెంకన్న, ప్రియాన్షి, గీతిక, అవంతిక, సాక్షిత్, అశ్విత్, ఋషితేజ్, హేమంత్ కుమార్ వారి స్నేహ బృందం వీరంతా కోరిన పాట నిర్ణయం చిత్రంలో.

0: పౌరుషం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ప్రకాష్, శ్యామల, వారి స్నేహ బృందం, వీరంతా బుద్ధిమంతుడు సినిమా నుండి ఘంటసాల గానంలో డాక్టర్ దాశరథి రచన వినిపించవని కెవి మహాదేవన్ సంగీతం. వీరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి శ్రోతలు.

0: మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో దోర్నాల రేణుక, బాలరాజు, సాయికృప, హరిణి, లోకేష్, దోర్నాల బద్రి, వారి స్నేహ బృందం వీరంతా హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ శ్రోతలు కోరిన పాట పెళ్లి పుస్తకం చిత్రంలో.

వినబోతున్న పాట ఓం నమో వెంకటేశాయ చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, పెండ్లిమర్రి మండలం కొత్తపేట నుంచి వెంకట సుబ్బయ్య భాస్కర్ గారు, వీరికోసం ఈ పాట.

0: కాస్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీరంతా కోరుతున్న పాట అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రేణుక పాడిన పాట. వేటూరి సాహిత్యమిది, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అడవిరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, చిన్న ఓబులేసు, సరోజనమ్మ, లక్ష్మి, భీష్మనారాయణ, నవీన్, పెద్దనారాయణ, రాజయ్య వీరంతా నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం జంగాలపల్లి నుంచి. వీరందరి కోసం ఈ పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన
3: వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు. వినబోతున్న పాట బలగం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు, వీరంతా చిత్రియాల గ్రామం నుండి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి. వీరందరి కోసం ఈ పాట.

కడప నగరం నుంచి నాగమణి నారాయణ వీరు వాట్సాప్ ద్వారా కోరుతున్న పాట హిట్లర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర అనుపమ రేణుక పాడిన పాట.

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సరాగాల స్వరసీమ చిత్రసీమ. ముందుగా వినబోతున్న పాట సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ చిత్రం నుండి విదేశాల్లో ఉండే తెలుగువారికి మన భాష విలువను సంస్కృతిని గుర్తు చేసేలా సాగే ఈ పాట. పాడినవారు శంకర్ మహదేవన్, చంద్రబోస్ గీతమిది, సంగీతం మిక్కీజే మేయర్.

లీడర్ చిత్రంలోని ఈ పాట. అసలు పాట శంకరంబాడి సుందరాచారి గారు రాసిన ఆంధ్ర రాష్ట్ర అధికారిక గీతాన్ని ఈ సినిమాలో సరికొత్తగా ఎంతో గంభీరంగా పునరుద్ధరించి పాడారు. ఆ పాటను మనమిప్పుడు విందాం.

తల్ల పెల్లామ చిత్రం నుండి ఘంటసాల ఎన్టీఆర్ పాడిన సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు. ఈ పాట తెలుగువారి ఐక్యతను, భాషా ప్రాముఖ్యతను ఎలుగెత్తి చాటుతుంది. మరి వినేద్దామా?

తెలుగువారు ఎంతటి ధైర్యానికి శౌర్యానికి ప్రతీకలంటారు. ఈ పాట ద్వారా అది వినేద్దాం. అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి ఈ పాట.

మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాటను వినండి. ఈ పాట తెలుగు సంస్కృతి కళల గొప్పదనాన్ని ప్రతిబింబిస్తుంది.

మర్యాద రామన్న ఈ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, గీతా మాధురి పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట ఒక సాధారణ ప్రేమగీతం మాత్రమే కాదు, ఇందులో తెలుగు సంస్కృతి, జీవన విధానం కూడా దాగి ఉన్నాయి. ఆ పాటను వినేద్దాం.

0: సుస్వరాల స్వరాల సరాగాల స్వరసీమ చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గానే హిందీ చిత్ర గీతాల కార్యక్రమం. ఇప్పుడు వినబోతున్న పాట కటి పతంగ్ చిత్రం నుండి.
1: జన్మదిన శుభ అవసర పర वहां सबके सामने देने में संकोच हो रहा था.
2: ये मेरे लिए सबसे अमूल्य भेंट है क्योंकि तुमने मुझे दी. माफ कीजिए, मैं तुम कहेंगे आपको.
1: अपने से छोटों को हमेशा तुम ही कहा जाता है और फिर तुम में जो अपनापन है वो आप में नहीं.
2: आज मैंने तुमसे एक नई बात सीखी है पूनम. अपनेपन के लिए किसी को अपना बनाना जरूरी नहीं है. जिससे भी अपनापन मिल जाए वही अपना है.

ఫిల్మీ గానే విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: చిత్రసీమలో వినబోతున్న పాట 100% లవ్ చిత్రం నుండి. ప్రియా హిమేష్ మురళీ పాడిన పాట.
1: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి పద్దెనిమిదో గారు చిన్న కోడలు 40 ఏట్ రంగుల రాజారావు గారు 3వ అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట.
2: ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
1: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
2: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

టాలీవుడ్ గ్రీకు వీరుడు, ఎప్పటికీ నవ మన్మధుడిగా మెరిసిపోయే కింగ్ అక్కినేని నాగార్జున గారి జన్మదినం కూడా ఈరోజే. ఈ శుభ సందర్భంగా ఆయన గురించిన కొన్ని మాటలు పాటలు ఇప్పుడు విందాం. 4 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం ఆయనది. ఆయన సాధించిన విజయాలు మరియు ఆయన కెరీర్లోని ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్స్తో మీ ముందు. 1959 ఆగస్ట్ 29 మద్రాసులో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు నాగార్జున గారు.

గీతాంజలితో లవర్బాయిగా అలరించిన నాగార్జున గారు అదే 1989లో టాలీవుడ్ చరిత్రం తిరగరాసిన శివ సినిమాతో యాక్షన్ ఐకాన్గా మారిపోయారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విప్లవం. కాలేజీ రాజకీయాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున గారు కాలర్ ఎగరేసి సైకిల్ చైన్ లాగిన విధానం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. మరి ఈ మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్ మూవీలోని ఒక సూపర్ హిట్ సాంగ్తో ఇప్పుడు వినేద్దాం.

కేవలం యాక్షన్ రొమాన్స్ మాత్రమే కాదు, నాగార్జున గారు ప్రయోగాలకు ఎప్పుడూ ముందే ఉంటారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడత సినిమాతో టాలీవుడ్ కు సరికొత్త కుటుంబ కథా చిత్రాన్ని అందించారు. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా గ్లామర్ హీరో ఇమేజ్ను పక్కన పెట్టి అన్నమయ్యగా మారిపోయారు. ఈ చిత్రంలో ఆయన నటనకు జాతీయ అవార్డు, ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది. కమర్షియల్ స్టార్గానే ఉంటూనే భక్తిరస పాత్రలను కూడా అద్భుతంగా పండించగలరని నిరూపించిన ఏకైక నటుడు మన కింగ్ నాగార్జున గారు.

అరవై సంవత్సరాలు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్, అదే చిరునవ్వుతో ఎవర్ గ్రీన్ మన్మధుడు అనిపించుకోవడం నాగార్జున గారికి మాత్రమే సాధ్యం. మన్మధుడు, సంతోషం సినిమాలతో క్లాస్ ఆడియన్స్ను, సోగ్గాడే చిన్నినాయన, నాసామిరంగా చిత్రాలతో మాస్ ఆడియన్స్ను ఆయన మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎందరో కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ బిగ్ బాస్ షోలతో హోస్టుగా కూడా రికార్డులు సృష్టించారు. ఈరోజు మన అందరి ప్రియమైన హీరో కింగ్ అక్కినేని నాగార్జున గారికి రేడియో తరపున, శ్రోతల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్, టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు, సహాయక చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +9111230887188, +9111230887189, +9111230121113, వాట్సాప్ నంబర్ +9199682919188 లేదా ఈమెయిల్ situationroom@mea.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709107500, +9779810326117, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849005 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు.

0: హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వీడీను ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవియా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవియ పిలుపునిచ్చారు.
1: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కు హమ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ్ దియా హై. ముజే ఖుషీ హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బఢ్ రహా హై, నయా భారత్ కా నిర్మాణ హో రహా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా

0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని. వినబోతున్న పాట అతడే ఒక సైన్యం చిత్రం నుండి. పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు ఎర్రంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్. వీరు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం నుంచి.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దినేష్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట గోపి గోపిక గోదావరి చిత్రం నుండి కౌసల్య చక్రి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వినిపించమని. ఈ పాటకు సంగీతం చక్రి.

ఈరోజు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రతిస్పందన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేసి మహిళా భారతి కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08562, ఇది కడప ఎస్టీడీ కోడ్, దీన్ని జత చేస్తూ 244197 అనే నెంబర్కు కాని లేదంటే 244119 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ ప్రతిస్పందనను తెలియజేయగలరు. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట ఉయ్యాల జంపాల చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పాడిన ఆరుద్ర సాహిత్యం, సంగీతం పెండ్యాల. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు మొహమ్మద్ బుర్హారుద్దీన్, యాసుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, అబ్దుల్ బాబా, అంజానా, వీరందరూ భువనగిరి విద్యానగర్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అనంతపురం జిల్లా రాణినగర్ నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్దాంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప వీరందరూ కోరుతున్న పాట ఓరి దేవుడా చిత్రం నుండి.

మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరంతా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి. వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట గూండా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి సాహిత్యం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారావు, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, కృష్ణవేణి, దుర్గాప్రసాద్, వీరందరూ సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి. వీరందరి కోసం ఈ పాట.

నంద్యాల జిల్లా నొస్సం గ్రామం ముచ్చలవీధి నుండి ఫక్రుద్దీన్ రెహమున్ని, అబ్దుల్ కలాం, పార్థుడు, జగన్, రాముడు, వెంకటేశ్వర్లు, పఠాన్, శిలార్, లక్ష్మీదేవి వీరంతా కోరుతున్న పాట గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల సంగీతంలో పి సుశీలతో కలిసి పాడిన పాట

పాడి పంటలు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు సెట్టిగుంట గ్రామం నుండి సులోచన వైదేహి గారు వీరి కోసం ఈ పాట

ల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 1:20 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం మహిళాభారతి కార్యక్రమంలో ప్రతిస్పందన కార్యక్రమం కూడా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గన్నెల కూడలి వద్ద ఆరోగ్య రథాలు, టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 212 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం.
0: విజయవాడ నుంచి నెల్లూరుకు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఈరోజు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయాన్ని చైర్మన్ గోపాల్రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంతులతో కూడిన ఈ కమిటీ ఈరోజు, రేపు జలాశయాన్ని పరిశీలించనుంది. 2 రోజుల పాటు డ్యాం భద్రత, నాణ్యత, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ కమిటీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీలో కండలేరు జలాశయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. తెలుగు భాష, లిపి భావితరాల్లోనూ సజీవంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగు సహా భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే కూల్ఫాబెట్స్ యాప్ను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. డిజిటల్ యుగంలోనూ చిన్నారులకు తెలుగు అక్షరాలు చదవడం, రాయడం అలవాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. సాంకేతికత భాషను దూరం చేయకుండా మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతున్నాయి. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లికి చెందిన జీవన ఈ పథకం ద్వారా రాయితీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెల 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు లబ్దిదారు జీవన తెలియజేస్తూ,
2: నా పేరు జీవన, మాది అబ్బా బట్లపల్లి అష్టీ కాలనీ కాళహస్తి మండలం. నాకు ఉన్నతి లోను పిఎం అజయ్ పథకం కింద 335,000 రూపాయలు రావడం జరిగింది. దాంతో ఆటో తీసుకుంటున్నాము. కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆ ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం 2 నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాదు, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్పూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనాలు. దేశంలో క్రీడల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. హాకీలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ధ్యాన్చంద్ భారత్కు వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన క్రీడా స్ఫూర్తి, అంకితభావం నేటితరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలియజేస్తూ,
3: ఎందరో క్రీడాకారులకు పథకాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా ఎక్సలెన్సీ సెంటర్లు అయికోండి, అలాగే క్రీడా వికాస కేంద్రాలు, స్కూల్స్ ఏవైతే క్రీడాకారులకు సంబంధించిన అన్ని శాఖాపరమైన నడుస్తున్నాయి కాబట్టే ఈ రోజు అక్కడి నుంచి ఎందరో మెరికలైన స్టూడెంట్స్ రావడం, ఒలింపిక్స్ లో అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా పథకాలు సాధించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అమరావతికి లో స్పోర్ట్స్ సిటీను ఏర్పాటు చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 500 ఎకరాల్లో విజయవాడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది.
0: పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
4: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలీ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో 3,20,00,000 రూపాయలతో నిర్మించనున్న జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి కడప కేంద్రం.

0: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రతిస్పందన కార్యక్రమం కొనసాగుతుంది. మహిళా భారతి కార్యక్రమాలపై అంటే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ ప్రతిస్పందనను తెలుపవచ్చు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0852 ఇది కడప ఎస్టీడీ కోడ్, దీన్ని జత చేస్తూ 244-1119 ఈ నెంబర్కు కానీ లేదంటే 244-1197 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మహిళా భారతి కార్యక్రమాలపై మీ ప్రతిస్పందనను తెలుపవచ్చు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాల్సి ఉంటుందండి. ఫోన్ లైన్లో శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో,
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian. ఆర్థిక.
0: హలో.
2: హలో.
0: హలో, మహిళా భారతి ప్రతిస్పందన కార్యక్రమం అండి.
2: నేను నగర్ కర్నూలు నుండి మాట్లాడుతున్నా మేడం. నా పేరు శాంతమ్మ.
0: శాంతమ్మ గారు, చెప్పండి, మహిళా భారతి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
2: విన్నాను మేడం, ఆదివారం పాటల పల్లకి రాఖీ పౌర్ణమి గురించి చెప్పారు అన్న చెల్లెల బంధం. సోమవారం మహిళా భారతిలో మీరు మాట్లాడారు.
0: అందమే ఆనందం.
2: అందమే ఆనందంలో సెల్ ఫోన్ల వల్ల వచ్చే ఇబ్బందుల గురించి. మంగళవారం నేను వినలేదు. బుధవారం మహిళా విరుచిలో నేను పాల్గొన్నాను.
0: పాల్గొన్నారా?
2: పాల్గొన్నాను.
0: ఇక
2: గురువారం బ్రహ్మంగారి తత్వప్రభ విన్నాను.
0: ఎలా అనిపించింది?
2: బాగుంది.
0: బాగుందండి. ఇది ముందు కూడా ప్రసారం అయింది, మళ్ళీ ప్రసారం అవుతూ ఉంది.
2: అంటే అప్పట్లో నేను వినలేదు, ఇప్పుడు స్టార్టింగ్.
0: మరి శుక్రవారం
2: నాటిక విచ్చారు, బాగుంది. అది పూర్తిగా లాస్ట్ లో పూర్తిగా వినిపించారు.
0: అనుబంధం నాటిక ఎర్రంశెట్టి సాయి గారు రచించారండి దాన్ని.
2: చాలా బాగుంది. ఒకరి గురించి ఒకరు అపార్థాలు చేసుకోవడం.
0: అనుబంధాలంటే బంధాలు, అనుబంధాలంటే అపార్థాలు ఉండాలి, అర్థాలు ఉండాలి, అన్ని కలిసి ఉంటేనే అనుబంధం.
2: లాస్ట్ లో పూర్తిగా వినిపించాలి, టైం అయిపోయింది.
0: అవునా? ఓకేనండి. మరి మీరు విని, శాంతమ్మ గారు కార్యక్రమాలన్నీ విని, ఊరికే ఉండకుండా ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
2: ఈ రోజు ఉదయం ప్రసారం చేసింది, ఇప్పుడు బాగుంది మేడం. తెలుగు రవికుమార్ సార్ ప్రసారం.
0: ఓకేనండి, ఇలాగే కార్యక్రమాలు వింటూ

0: అండి మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలా ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా, వాట్సాప్ ద్వారా, అలాగే మెయిల్ ద్వారా కూడా తెలియజేయండి మీకు వీలైతే. అవునా? మీరు వాట్సాప్లో మామూలు ఫోన్ ఒకవేళ ఉంటే, పెద్ద ఫోన్ ఉంటే కింద మైక్ లాగా ఉంటుంది, ఆ మైక్ ఆన్ చేసి మీరు ఏం మాట్లాడినా దాంట్లో టైప్ అయిపోతుంది, దాన్ని కూడా మీరు నెంబర్కి ఎవరైనా ఎవరు సహాయం అయినా తీసుకొని పంపించండి వీలైతేనే. ఓకేనండి, పర్వాలేదండి, అలాగైనా మీరు అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. కార్యక్రమాలు వినడమే కాకుండా వాటిపై అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తే మరింత ఉత్సాహంగా ఉంటుంది కార్యక్రమాలు చేసేవారికి కూడా. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయలక్ష్మి గారు చెప్పండి. అవునండి,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి. మహిళా భారతి కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని, అమూల్యమైన అభిప్రాయాలను.
1: తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి, మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
1: అదే పాటలపల్లెలో అన్నాచెల్ల గురించి చెప్పారు విజయశ్రీ మేడం గారు, అది రాత్రి సందర్భంగా
0: అవునవును
1: సోమవారం మహిళా శ్రవంతి మళ్ళీ అందరినీ ఆనందంలో సెల్ ఫోన్ వల్ల కలిగి భార్య భర్తలు అంటే ఆ భర్తలు వస్తుంటాయి
0: వస్తుంటాయి కదండి మరి.
1: మేడం అది కొన్ని మంచిది కొన్ని ఇష్టాలు
0: ఏదైనా ఎక్కువగా ఉపయోగిస్తే అనర్థమే, అవసరం ఉన్న మేరకు ఏదైనా ఉపయోగిస్తే అంత లాభం శుభం. థ్యాంక్ యూ అండి, ఇలా తెలుగు భాష కాబట్టి థ్యాంక్ యూ అనకూడదు, ధన్యవాదాలు. చెప్పండి.
1: మన మంగళవారం వచ్చేసి అతనికి గాలిపాట వచ్చింది విన్నాను, బాగుంది. బుధవారం మహిళ అభివృద్ధి లైన్ తగ్గలేదు మేడం.
0: మన మహిళా శ్రోతలు బాగా ప్రయత్నించారు.
1: గురువారం వెళ్ళాను మేడం,
0: బ్రహ్మంగారి తత్వబ్రహ్మ ప్రసారం అయిందండి.
1: వెళ్ళారు
0: పునఃప్రసారం,
1: మా పాప కాలర్షిప్ వచ్చి అంటే పోయినాము, సెకండ్ ఇయర్ మార్కులు వచ్చాయండి బాగా.
0: ఓకే, మరి శుక్రవారం విన్నారా అనుబంధం నాటిక?
1: శుక్రవారం నాటికి అనుబంధం వచ్చింది మేడం, బాగుంది అంతా విన్నా మేడం.
0: మరి బంధంలో అనుబంధాన్ని ఉంచుకోవాలి అనుకుంటే అపార్థాలు లేకుండా సాగించుకోవాలన్నమాట.
1: ఎవరికి అపార్థాలు లేకుండా ఉండాలి మేడం.
0: మరి మరో శ్రోతను పలకరించేద్దామా విజయలక్ష్మి గారు?
1: ధన్యవాదాలు మేడం.
0: హలో, హలో, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
2: హలో మేడం, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి?
2: గద్దుతో వెంకటరంగమ్మ, ప్రధాన కాలేజీ.
0: వెంకటరంగమ్మ గారు, మీ పిన్ కోడ్ ఏంటి?
2: హలో,
0: హలో రంగమ్మ గారు, వినిపిస్తుందా?
2: వినిపిస్తుంది మేడం, వెంకటరంగమ్మ.
0: వెంకటరంగమ్మ గారు చెప్పండి, నేను అదే అంటున్నా, చెప్పండి. మహిళా
2: కొట్టుకుంటే చప్పట్లు రావు మేడం, రెండు చేతులు కొట్టుకుంటే చప్పట్లు వచ్చేది. సర్దుకొని పోవడంలో ఒక చేతితో మాట్లాడాలి, ఒక్క మాట మాట్లాడినా కూడా సర్దుకునే మాటలు మాట్లాడాలి అంతే కదా మేడం.
0: నిజమేనండి, కాకపోతే ఈ కాలంలో ఫోన్లు వాడకం ఎక్కువ కావటం వల్ల ఒకరు ఎంత సర్దుకు పోవాలనుకున్నా కూడా అపార్థాలు వస్తూ ఉంటాయి అన్నది నిజం.
2: సరే మేడం, పాటలు బాగున్నాయి, నాటికే బాగుంది, వంటా వాడుపు బాగుంది, డాక్టర్ సలహాలు బాగున్నాయి, అన్ని బాగుంటాయి మేడం. నేను ఎప్పుడు రేడియో కానీ ఉంటా, రేడియో ఇంటా అంత పొద్దున చేస్తే రాత్రి 11 వరకు ఇన్ని పండుకుంటా.
0: సరేనండి రంగమ్మ గారు, వెంకటరంగమ్మ గారు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
2: మేడం మీతో ఒక మాట మేడం
0: చెప్పండి,
2: నాటికి వేయించండి మేడం, ఇన్ని నాటికలు వెళ్తున్నారు కదా మేడం, అడిగి అడిగి అడిగి పెడుతున్నాం, మీకు ధన్యవాదాలు మేడం చెప్పండి.

0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: పెద్దకండి శివమ్మ మేడం.
0: శివమ్మ గారు చెప్పండి, ఫోన్ చేశారా?
1: ఫోన్ చేశాం మేడం. మీరు మేడం?
0: ఇంకో కార్యక్రమంలో ఉన్నాం కదా.
1: మేడం మీరు రెండు అట్లా మేడం అంతా
0: చెప్పండి. మహిళా భారతి కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు వస్తే బాగుంటుంది, ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
1: ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి మేడం. మన నేను నిన్న శనివారం గండి పోయి ఆదివారము మంగళవారం వినలేదు మేడం. సోమవారం విన్నా. సోమవారం అపర్ణ గారు సాధికార వార్తలు, మీరు సిరుపూరు గురించి, పప్పిడు గురించి బాగా చెప్పారు మేడం. మన వారము అష్టలక్ష్మి అన్ని గురించి బాగా చెప్పారు మేడం, దేవతల గురించి.
0: అంటే మనం ఏ పండగలు చేసినా ఏవి చేసినా సైన్స్ పరంగా కూడా, మన ఆరోగ్య పరంగా కూడా అన్ని దాంట్లోనే దాగి ఉంటాయి అన్నమాట.
1: అవును మేడం, ధైర్యలక్ష్మి ఉంటే అన్ని పనులు అవుతాయి మేడం. అందరు ఉంటారు, సరస్వతి ఉంటారు, అన్నపూర్ణ ఉంటారు, అందరు ఉంటారు. ధైర్యలక్ష్మి ఒక్కటి, ధైర్యంగా ఉండాలి.
0: ఏం జరిగినా ఏమున్నా ధైర్యంగా ఉండి అడుగు ముందుకేస్తూ పోతుంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా
1: సమకూర్తుంటాయి. అవును మేడం,
0: ఏ వచ్చినా ముందుకు సాగుతూ పోతూ ఉంటే అదే జీవితం.
1: జీవితం. అవును మేడం. బుధవారము మహిళాభివృద్ధి మేము పాల్గొనలేదు. బ్రహ్మగారి రథాలు ముందు నుండి వచ్చినట్టు పాటే మేడం.
0: అవి ఎప్పుడు విన్నా ఎలా విన్నా కూడా నిత్య నూతనంగా ఉంటాయి అన్నమాట.
1: బాగుంటాయి మేడం. శుక్రవారం అనుబంధం కూడా పాతదేను, అయినా బాగానే ఉంది మేడం. తల్లిదండ్రులు ఎప్పటికైనా మేడం కాళ్ళు చేయనంత వరకు కూతురు గారి కొడుకు గారి గారికి పోకూడదు మేడం.
0: అలా అంటే ఎలాగండి? అది పాతకాలంలో, ఎందుకంటే కూతురు దగ్గరికి పోతే వాళ్ళ అత్త మామలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అప్పుడు అలా అనేవాళ్ళు. మళ్ళీ కొడుకుల దగ్గర అంటే అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అది వేరే విషయం. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, అంటే ఒక్కొక్కరు ఉండడమే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా పనులలో బిజీగా ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది పనులకు కానీ, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కానీ. పిల్లల్ని వదిలేసిపోతూ ఉంటారు కదా అప్పుడు.
1: పని వాళ్ళ మాదిరిగా చేస్తున్నారు మేడం.
0: అందరూ అలా చూసుకోరు, అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఎప్పుడు మంచి చెడు వ్యాపించినంత తొందరగా మంచి వ్యాపించదు అంతే. బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకోమన్నమాట. ఎవరైతే
1: తొందరగా పనిచేస్తాయి, తొందరగా పనిచేస్తాయి మేడం.
0: అంతేనండి. ఓకేనండి, మరో శ్రోతను పలకరించేద్దాం శివమ్మ గారు. హలో,
2: నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి అండి?
2: ప్రొద్దుటూరు వారమండి, విజయలక్ష్మి.
0: ప్రొద్దుటూరు వారమండి, విజయలక్ష్మి గారమండి. చెప్పండి విజయలక్ష్మి గారు.
2: కార్యక్రమాలు ఆదివారం పాటల పల్లకి చాలా బాగుంది మేడం. అయితే నేను లాస్ట్ వరకు బంగారు దాజుల్లో అన్నయ్య తన్నిటి అదే నాకు పెన్నిటి ఆ పాట వినిపిస్తారని ఎంతో ఆశగా ఉన్నాను. వినిపించిన పాటలు కూడా బాగుండాయి. ఆ పాట అయితే ఇంకా చాలా బాగుంటుంది.
0: ఒక్కొక్కరికి ఒక్కో పాట. ఎప్పుడు బావలు సయ్య అనే పాటలు కొందరికి నచ్చుతాయి, కొందరికి
2: శ్రావణ మాసంలో అంటే చెల్లెలకి గాజులు తెచ్చిస్తాడు కదా.
0: అవును, అది నిజమే.
2: నాకు చాలా ఆకట్టుకునే
0: చాలా పాటలు ఉన్నాయి కాబట్టి అన్నా చెల్లెల్లో చాలా పాటలు ఉన్నాయి. ఆవిడకి నచ్చిన పాటలు వాటికి సందర్భానుసారంగా వినిపించుంటారు. కాకపోతే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తందుకు,
2: బాగలేవని కాదు, నాకు ఉదయం కూడా లైన్ కలుస్తుందేమో అనుకుని ఆ పాట కోరుకుందాం అనుకున్నాను. జూన్ నేను 10వ తేదీ చేసిన హలో అభిరుచికి ఇంతవరకు లైన్ కదల్లా.
0: అవునవును.
2: ఇంకా మళ్ళీ మహిళా అభిరుచికి ఈ మధ్య ఒకసారి కలిసింది 2 వారాల కిందట. ఆ కార్యక్రమం బాగుంది. సోమవారం వచ్చేసి మహిళా శ్రేవంతి, దాంట్లో భార్య భర్తల ఫోన్ల గురించి చెప్పారు. ఇద్దరు అన్యంగా ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో స్పెండ్ చేయాలి, పిల్లలతో స్పెండ్ చేయాలని ఆ ఫోన్ పక్కన పెట్టేస్తే బాగుంటుంది. భర్త అయినా గానీ
0: భార్య
2: కూడా ఎన్ని ఉన్నా గానీ ఎవరైనా ఫోన్లు చేసినా మా వారు వచ్చినారు మళ్ళా చేస్తానులే అని చెప్పేసి పెట్టేస్తే వీళ్లతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్న నుంచి కష్టపడి వాళ్ళు వచ్చింటారు, మనం పొద్దున్నుంచి క్యారియర్లు పెట్టి వాళ్ళకి భోజనాలు చేసి ఇంట్లో పనులు చూసుకొని మనం విసుకుంటాం కాబట్టి ఒకరు ఒకరు మాట్లాడుకుంటా కూర్చుంటే కాలక్షేపం బాగుంటుంది.
0: అంతేకాదండి, చాలా మంది ఉద్యోగస్తులకు కూడా పాపం వాళ్ళ ఇంటికి పోతూనే ఈ టైంలో వాళ్ళ ఇంటికి పోతారు అని చాలా మందికి తెలుసు. కొందరు కొంత టయానికి నిద్రపోతారు అని తెలుసు, తెలిసినా కూడా ఫోన్లు చేస్తారు చూడండి. వాళ్ళ నానాలే అన్నమాట,
2: వాళ్ళ తీసుకొస్తుంది. మొగోళ్ళు కూడా మేడం ఇప్పుడు వస్తూనే కాళ్ళు చేతులు కడుపుండేది, ఒక రూమ్ లో కూర్చుండేది, వాళ్ళకి ఏదో ఒక దాహం తినేట్టు వాళ్ళు కూడా పెళ్లి చూసుకుంటా అంటారు. అక్కడ లేకుండా

0: ఉండేది మనం పొద్దున పోతే సాయంత్రం వస్తాం, మీరు కొంచెం సేపు అన్నా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తామని వాళ్ళకు ఉండాలి, ఆడవాళ్ళకి కానీ మొగళ్ళకి కానీ అట్లంటే
1: బాగుంటుంది.
0: ఇంకొకటి మేడం, ఆ మహిళా స్రవంతిలోనే ఇంకొకటి పెట్టారు, ఆడపిల్లని గురించి పెట్టారు కదా, పొద్దనుకున్న ఆమెనే ఎన్నో ప్రయోజనాలు సాధించింది అని. అలా మా అప్పట్లో నాకు ఫస్ట్ కొడుకు, మళ్ళా పాప, మళ్ళా కొడుకు అంటే మా ఆయన కోర్టులు సంపాదించే వాళ్ళకి కూడా ఇద్దరే ఉన్నారు, మనకెందుకు అన్నాడు. అయినా ఆ ప్రయోజనం ఏమో తప్పలేదు, మాకు బాగా సంతోషము. మా అబ్బాయి ప్రయోజకుడైనాడు, వద్దనుకున్న కొడుకు చాలా ఫైనల్ చదువు అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చింది, చాలా సంతోషం. నాకు గుర్తుకొచ్చేసింది ఆ సన్నివేశం నాకు. బుధవారం వచ్చి మహిళా అభిరుచి ట్రై చేశాను, లేదు కనలేదు. శుక్రవారం వచ్చేసి, గురువారం వచ్చి నాటి బ్రహ్మంగారి తత్వాలు వినిపించారు, చాలా బాగుంది. శుక్రవారం వచ్చి వినలేదు మేడం, ఎందుకంటే అనుబంధాలు రాకే అనుబంధాలు ఉన్నాయి కదా, మాడబిడ్డలు వచ్చినారు, మాడబిడ్డలు వచ్చినారు, మా కదా అనుబంధం అయిపోయింది, వినలేదు. ఇంకొకసారి ప్రసారం చేస్తే బాగుంటుంది మేడం.
1: విజయలక్ష్మి గారు, మరి మరో శ్రోతను పలకరించేద్దాం.
0: థ్యాంక్ యూ మేడం, అవకాశం ఎప్పుడు ఆ నాటికి మళ్ళా వినిపించండి మేడం.
1: తప్పకుండా అండి, అధికారులకు తెలియజేస్తాం మీ అభిప్రాయాన్ని.
2: ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హలో
4: హలో, నమస్తే సృజనా మేడం. తెలుగు భాష శుభాకాంక్షలు. పది
1: పండుగలండి,
4: అదరగొట్టారు పాటలు.
1: థ్యాంక్ యూ అండి. హసీనా గారు, మీరు ఒక ముస్లిం అయ్యుండి కూడా తెలుగు భాషా దినోత్సవాన్ని మెచ్చుకుంటూ ఉన్నారంటే చాలా గర్వకారణం.
4: మా నాన్నగారు తెలుగు పండితు, కవులు కూడా, రేడియోలో కూడా కవితలు, స్వీయ కవితలు.
1: ఓకే,
4: పొద్దున మా నాన్నగారు రాసిన కవిత కూడా పద్యం కూడా చెప్పాను మేడం హలో అగ్రిచ్ లో. నేను 10వ తేదీ చేస్తున్నాను ఆగస్ట్ లో, మళ్ళీ ఈ రోజు మాట్లాడాను 19 రోజులు గ్యాప్ తర్వాత. అంటే ఎప్పుడన్నా మాట్లాడాలా అన్నప్పుడే మాట్లాడతా మేడం, లేకపోతే కాల్ వింటా ఉంటాను అంతే.
1: అవునండి, ఎందుకంటే కొత్త శ్రోతలకు కూడా, ఎందుకంటే అర్ధ గంట ప్రోగ్రామే కాబట్టి కొత్త శ్రోతలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఉత్తరాలు ఉన్నాయి, మెయిల్స్ ఉంది, వాట్సాప్ ఉంది, కాబట్టి వీళ్ళు కొందరికి పాపం రాదనమాట, అది చెయ్యడం రాని వాళ్ళు, ఇదే ఉంటుంది కాబట్టి అవకాశం ఇలా చేస్తూ.
4: అందుకోసమే మేడం మా ఫ్రెండ్స్ అందరి కోసం మంగళవారం మహిళాభివృద్ధి లో వాట్సాప్ మహిళా రంజన్ లో మా ఫ్రెండ్స్ పేర్లు అన్ని కూడా పంపిస్తానన్నమాట.
1: అది
4: వాళ్ళు హలో అభిరుచికి డైరెక్ట్ చేస్తారు, మహిళాభివృద్ధికి నేను వాట్సాప్ ద్వారా. అందుకే నేను కాల్ ఎక్కువ చేయను, తక్కువగా. ఆదివారం వెళ్ళేది మేడం ఊరు వెళ్ళాను, ఇందాక చెప్పారు రాఖీ గురించి అనేసి. సోమవారం వచ్చేసి మహిళా స్రవంతి, అపర్ణ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ వైజాగ్ అమ్మాయి గురించి అదంతా చాలా బాగా చెప్పారు. మీరంటే ఇంకా ఏదో ఒక టాపిక్ తీసుకొని హైలైట్ చేస్తున్నారు మేడం, అంటే తెలియని వాళ్లకు కూడా కుటుంబ వ్యవస్థ గానీ, పిల్లల గురించి గానీ, పెద్దవాళ్ల గురించి గానీ ఏదో ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ఆచరించాలా అనే విధంగా మీరు చెప్పే టాపిక్స్ మాత్రం హైలైట్. ఈ వారం వచ్చేసి సెల్ ఫోన్ గురించి, చాలా మంచి టాపిక్ అన్నమాట.
1: ఏదైనా అందం అంటే ఒక్క మన పైన మెరుగులే కాదు, మన పైన కనిపించేదే కాదు, అన్ని రకాల అందాలు, అందం ఎలా వస్తుంది
4: హావభావాల్లో అన్ని కూడా అని చెప్తున్నారు అన్నమాట.
1: ధన్యవాదాలండి.
4: మంగళవారం వచ్చేసి గాలిపాట కథానిక పునఃప్రసారం మేడం, మళ్ళీ కాంతిరేఖల్లో విన్నానో ఏమో గుర్తులేదు నాకు, మహిళా భారత్ లోనో విన్నానో తెలీదు, వినడం మాత్రం ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేసి వింటాను కాబట్టి అది వచ్చేటప్పటికి నాకు మైండ్ లో,
1: ఎందుకంటే రెగ్యులర్ శ్రోతలకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట, ఎక్కడో విన్నాం ఇది, మళ్ళీ అప్పుడు విన్నాము అనేది అర్థం అవుతుంది
4: ఖచ్చితంగా. రేడియోలో
1: అదేనండి, అంటే ప్రోగ్రామ్ లో కాంతిరేఖల్లోనా ఇక్కడ అనేది ఎక్కడో విన్నాము ఈ ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది, రోజు వింటూ ఉంటారు కాబట్టి.
4: మహిళా విరుచిలో మహిళా శ్రోతలు మంచి మంచి పాటలు కూడా కోరుకుంటూ ఉన్నారు మేడం. గురువారం వచ్చేసి బ్రహ్మగారి తత్వప్రభ, కాంతిరేఖల్లో ఉండేటి మళ్ళీ పునఃప్రసారం,
1: ఇవి ఎన్నిసార్లు విన్నా తత్వాలు నభూతో నా భవిష్యత్ అని అలా ఉంటాయన్నమాట. మా భాగవతం గాని, ఇది బ్రహ్మంగారి తత్వాలు గాని, ఇవన్నీ నిత్య నూతనం.
4: సుశీల గారి లలిత గీతాలు వచ్చాయి మేడం. కరోనా టైంలో విని విని నాకు చాలా బాగా నచ్చినాయన్నమాట ఆ పాటలన్నీ కూడా. అది మూడు వినిపించారు లలిత గీతాలు, జగమే ఒక ఆమని, ఇంకోటి అడుగుడుగు నందం. అది వింటా ఉంటే సేమ్ మనకు సినిమా పాటల్లాగానే అనిపిస్తా ఉంటాయి. ఇంకొక పాట వచ్చేసి పాట అంటే పదాల పొందిక కాదు, పాట అంటే స్వరాల అల్లిక కాదు అని. ఆ పాటలో వచ్చేసి మధ్యలో వస్తుంది అనమాట, కన్న తల్లి లాలనకు కట్టుబడని పాపాయి, మూల వంటి పాటకైనా పొందు హాయి అనేసి చాలా మంచి మీనింగ్ వచ్చే పాట అనమాట. మూడు పాటలు కూడా నేను చాలా బాగా నచ్చుతాయి మేడం, ఎప్పుడు వచ్చినా కూడా బాగా అబ్జర్వ్ చేసి వింటా ఉంటాను. శుక్రవారం వచ్చేసి అది పునః ప్రసారమే నాటికి వచ్చింది, యదంశెట్టి సాయి గారిది అనుబంధం. అంటే కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు చెప్పనీకి లేదు మేడం. అది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఎలా చూసుకోవాలనేసి, ఇప్పుడు మనం ఆచరించే విధానాన్ని బట్టి మన పిల్లలు కూడా రేపు పొద్దున అలాగే ఉంటారు అనుకునే విధానంగా బాగా చూసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటారు. లేకపోతే నువ్వు చూసుకున్నావా, ఆ రోజు అలా చేసావు కాబట్టి మేము ఇలా చేస్తున్నాము. టిట్ఫార్ థియేటర్ అనేది
1: తాత మనవడి సినిమాలో అప్పుడు
4: ఎప్పుడో తీశారనమాట.
1: ఎందుకు గొయ్యి
4: అంటే అదే, ఏమైనా కూడా అది మన ప్రవర్తన బట్టి మన పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది అనేసి తెలియజేసేదానికి ఈ నాటికా మేడం. ఇప్పటికే చాలా మాట్లాడాను మేడం, నమస్తే, ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి. హలో హలో,
5: సుజన కుమారి గారు
1: చెప్పండి. రంగమ్మ గారు బాగున్నారా?
5: క్షమంగానే, మీరు అందరు క్షమంగా ఉంటారని దైవాశీర్వాదంతో చెప్పగలుగుతాను. తెలుగు భాషను గురించి అమృతాన్ని అంత తాపి పెట్టినారు మన రవికుమార్ రెడ్డి గారు ఉదయం అంతా. మీరు ఆనియమ్మ, నువ్వు మీరు టెలిఫోన్ గురించి చాలా అద్భుతమైన యొక్క వాక్యాలు చెప్పినారు.
1: ధన్యవాదాలండి.
5: అట్లనే విజ్ఞాన వాక్యాలు కూడా నువ్వు చెప్పగలుగుతావు, నీకు స్తోమత ఉంది అని చెప్తాను నేను. కన్ను తెరిచి కన్ను తెరిచి కనరా సత్యం వలువ వలిచి వినరా అని అన్ని ఒక పాట ఉంది చూడండి, ఆ విధంగాను మందారం మకరంద మాధుర్యమును దేవుడు మధుపంపు ఓవుని అని అటువంటి మాధుర్యమైన మాటలు చెప్పగలుగుతున్నావు. విజ్ఞానము అజ్ఞానం అనేది రెండు టెలిఫోన్ లోనే చెప్పినావు నువ్వు. విజ్ఞానం చెప్పేంత యొక్క స్తోమత ఉంది, చెప్పగలుగుతావు అని నీకు ఆశీర్వదిస్తాను నేను.
1: మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి.
5: అమ్మా, నీ కథలు అవి వట్టి విక్రమార్క కథలు నీవు చాలా అద్భుతంగా చెప్పగలుగుతాన్నారు. నీకు ఇచ్చిన వరం మా భగవంతుడు,
1: నాకు అధికారులు ఇచ్చిన అవకాశం కూడా చాలా ముఖ్యమైనదండి. వారు అవకాశం ఇచ్చినందుకే నేను ఇలా చేయగలుగుతున్నాను.
5: ఆ విద్య కొడుతాను, భగవంతుడు ఇచ్చిన ఒక వరం మా ఏ విద్య అయినా కొడుక.
1: ధన్యవాదాలండి. మరి
5: ఉంటానండి, మా శ్రోతలు కూడా వచ్చిపోయినారు ఇప్పుడే, మా స్నేహితులు ఇద్దరు.
1: ఓకేనండి, మరో శ్రోతను పలకరించేద్దాం.
5: ఉంటాను అండి.
6: నిర్మా ఉప్పా వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
10: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
9: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
10: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
9: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
10: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
9: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు

0: 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హలో
3: హలో
2: హలో, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు ఎక్కడి నుంచి?
3: నమస్తే మేడం, నేను పెద్దపట్నం నుంచి సాయిప్రభ.
2: సాయిప్రభ గారు చెప్పండి, మహిళా భారతి కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని.
3: తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు మేడం. తెలుగు భాషా దినోత్సవ
2: శుభాకాంక్షలు అండి మీకు కూడా.
3: థ్యాంక్ యూ మేడం.
2: చెప్పండి.
3: బాగున్నాయండి, తెలుగు భాష గురించి పాట చాలా బాగా వినిపించారు. బాగున్నాయండి, కొద్దిగా వినాలనిపించింది.
2: ధన్యవాదాలండి. చెప్పండి.
3: సోమవారం సాధికారిక వార్తలు బాగున్నాయండి. మీరు చెప్పిన టెలిఫోన్ గురించి, సెల్ఫోన్ గురించి చాలా బాగా చెప్పారు. కథానికండి వినలేదు, పాటలు విన్నాం.
2: పర్లేదు పర్లేదు, మీరు విన్న కార్యక్రమాలపై మాత్రమే అభిప్రాయాలు చెప్పినా కూడా
3: సరిపోతుంది. గురువారం
2: బ్రహ్మంగారి తత్వం,
3: బ్రహ్మంగారి చాలా బాగున్నది. తర్వాత శుక్రవారం నాటిక పునఃప్రసారం మేడం.
2: అవునండి,
3: అదే విన్నట్టు అనిపించింది. బాగుందండి. అంటే మధ్యాహ్నం వచ్చిన నాటకండి, అది 3 గంటలకు ఆదివారం మధ్యాహ్నం వచ్చిన నాటకం, అందుకే ఎంత సరిపోలేదు అనుకుంటున్నాను నేను.
2: అలా ఏం వెయ్యరండి, ఎందుకంటే కొంచెం ఏమన్నా ఈ వాణిజ్య ప్రకటనలు ఉంటాయి కదా, ఒక్కోసారి ఎక్కువ వస్తాయి అన్నమాట వాణిజ్య ప్రకటనలు. అటువంటి అవి ఎప్పటికప్పుడే వస్తాయి కాబట్టి వాటికి కుదించడానికి తక్కువ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అన్నప్పుడు అర్ధ గంటకు సరిపోయేదే వేస్తారు, కొంచెం అటు ఇటు అయి ఉంటుంది. గంటవి అర్ధ గంటకు వెయ్యరండి, ఎప్పుడు వెయ్యరు. ఓకేనండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మహిళా భారతి ప్రతిస్పందన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇంకా 3 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంది. ఈ సమయాన్ని శ్రోతలు సద్వినియోగం చేసుకుంటారా చూద్దాం. మరి 23వ తేదీ ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయశ్రీ గారు కొన్ని మాటలు పాటలు ప్రసారం చేశారు. 24వ తేదీ సోమవారం మహిళా సాధికారిత వార్తల కార్యక్రమం మహిళా శ్రవంతి, ఇందులోని వార్తలను మీకు వినిపించిన వారు అపర్ణ గారు. ఆ తర్వాత అందమే ఆనందం, దాంపత్యం సెల్ఫోన్ వల్ల ఎలా పాడవుతుంది అన్న అంశంపై సృజన కుమారి అంటే నేనేనండి కొన్ని అంశాలు వినిపించాం. హలో, శ్రోతలు ఫోన్ చేస్తూ ఉన్నారు, కట్ అయిపోతూ ఉన్నాయి, మళ్ళీ ప్రయత్నించండి, తప్పనిసరిగా తగులుతుంది. మంగళవారం కథానిక గాలిపటం, బుధవారం మహిళా అభిరుచి, మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమైంది. ఇక గురువారం బ్రహ్మంగారి తత్వప్రభ పునఃప్రసారం. ఇది ముందు కాంతరేకల కార్యక్రమంలో ప్రసారమైంది. ఇవి ఎప్పుడు విన్నా ఎలా విన్నా నిత్యనూతనంగా ఉంటాయి కాబట్టి, మళ్లీ మళ్లీ విన్నా మన మనసును హత్తుకుంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పునఃప్రసారం అవుతూనే ఉంటాయి. ఇక శుక్రవారం అనుబంధం కథ నాటిక ప్రసారమైంది, ఇది కూడా పునఃప్రసారమే, ఎర్రంశెట్టి సాయి గారి రచనలో. ఇక మహిళా భారతి కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగాయి. వీటిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇలా ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా రాయవచ్చు. అంతేకాకుండా వాట్సాప్లో కూడా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు, ఇంకా మెయిల్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. ఈ మహిళా భారతి కార్యక్రమాలపై మాత్రమే కాకుండా ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలన్నింటిపై కూడా మీ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్స్ ద్వారా తెలియజేయవచ్చు.

కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో మిడ్ డే న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ గారి గాత్రం విన్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇంతటితో మొదటి ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై సాయంత్రం 5 గంటలకు చిత్రసీమతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటుంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్ర ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ సినీ గీతాలు.

0: చిత్రసీమలో ముందుగా విన్న పాట మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

చిత్రసీమల తర్వాత వినండి లెజెండ్ చిత్రం కోసం చిత్ర విజయ్ ఏస్దాస్ పాడిన రామజోగయ్య శాస్త్రీయ గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్.

0: బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: చిత్రసీమలో చివరిగా వినండి శివం చిత్రం కోసం సాగర్ హరిప్రియ పాడిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. మరిన్ని సినీ గీతాలు ఈ ప్రసారంలో 7:45 వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 5:15. ఇప్పుడు విందాం

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రఫుల్ల చంద్రరే రూపకం వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
11: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
12: ఇప్పుడు వినండి ప్రఫుల్ల చంద్ర రే రూపకం.
13: భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే రూపకం.

0: ఒక మనిషి ఎప్పుడూ విజయం కోరుకుంటాడు, కానీ తన శిష్యుల చేతిలో ఓటమిని స్వాగతించటంలో అసలైన ఆనందం ఉంటుంది అనేది ప్రఫుల్ల చంద్రరే సిద్ధాంతం. భారతీయ రసాయన కర్మాగార రంగానికి పితామహుడిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి ఈయన. ఎన్నో అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించాడు. ఈయన భారతీయ రసాయన శాస్త్రానికి జన్మనిచ్చాడు. ప్రఫుల్లరే తండ్రి హరీష్ చంద్ర చౌదరి. ఈయన భూస్వామి, సంపన్నుడు, మంచి సంస్కృతి గల కుటుంబం. తల్లి భువన మోహినీదేవి. ప్రఫుల్ల చంద్రరే 1861 ఆగస్టు 2 ఖల్నాలోని రర్లీ కటిపారా అనే గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. హరీష్ చంద్ర చౌదరి మంచి స్కాలర్. సంస్కృతం, పెర్షియన్, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు పాండిత్యం ఉండేది. అందుకే విద్య పట్ల ఈయనకు ఎంతో మక్కువ ఉండేది. దాని విలువ ఆయనకు తెలుసు. తండ్రి లక్షణాలు ఎన్నో ప్రఫుల్ల చంద్రరే పుణికిపుచ్చుకున్నాడు.
1: ప్రఫుల్ల చంద్రరేకి 9 సంవత్సరాలు వచ్చేసరికి అతని తండ్రి కుటుంబాన్ని కలకత్తాకు మార్చేశాడు. అక్కడ ప్రఫుల్ల హేరే స్కూల్లో చేరాడు. అతనికి ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తకాల్లో చాలా వాటిని శ్రద్ధగా ప్రఫుల్ల చదివాడు. దురదృష్టవశాత్తు అతని ఆరోగ్యం దెబ్బతిని కొంతకాలం కూను మానవలసి వచ్చింది. తరచూ అజీర్ణం, నిద్రలేమితనంతో బాధపడుతూ ఉండేవాడు. ఇష్టం లేని ఆ చీకటి స్కూలు నుండి అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశాడు. ఈ ఖాళీ సమయంలో ప్రఫుల్ల ఇంగ్లీష్, బెంగాలీ సాహిత్యం బాగా చదివాడు. అతనికి 10 ఏళ్లు వచ్చేసరికి లాటిన్,

0: గ్రీకు భాషలు నేర్చుకోవడమే కాదు, ఇంగ్లాండ్, రోమ్, స్పెయిన్ దేశాల చరిత్రలు క్షుణ్ణంగా చదివేశాడు.
1: ప్రఫుల్లకు 12 ఏళ్లు వచ్చేసరికి ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ దృష్టి చదువు వైపుకు మళ్ళింది. ఇప్పుడు ఆల్బర్ట్ స్కూల్లో చేరాడు. ఇక్కడ ఉపాధ్యాయుల ధోరణి, వారి బోధన ప్రఫుల్లకు బాగా నచ్చింది. ఉపాధ్యాయులు ప్రఫుల్లకు ఇంగ్లీష్ భాష మీద, ఇతర సబ్జెక్టులపైన అవగాహన గమనించి ఎంతో ఆశ్చర్యపోయేవారు.
0: 18 ఏళ్లు వచ్చేసరికి ప్రఫుల్ల ప్రవేశ పరీక్షలో కృతార్థుడయి మెట్రోపాలిటన్ విద్యాలయంలో చేరాడు. కాని దురదృష్టవశాత్తు ప్రఫుల్ల తండ్రి ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. అప్పులు తీర్చడానికి తనకున్న యావదాస్తిని అమ్మవలసి వచ్చింది. దాంతో ఆయన కుటుంబాన్ని తిరిగి రల్లీ కటిపారకు మార్చేశాడు.
1: మెట్రోపాలిటన్ విద్యాలయంలో ప్రఫుల్ల చదువు కొనసాగిస్తుండగా అలెగ్జాండర్ పెడ్లర్ రసాయన శాస్త్రంపై ఇస్తున్న ఉపన్యాసాలు వినడం తటస్థించింది. పెడ్లర్ స్ఫూర్తిని కలిగించే గొప్ప ఉపాధ్యాయుడే కాదు, మంచి నైపుణ్యంతో ప్రయోగాలు చేయగలదిట్ట. ఇతని ఉపన్యాసాలకు ప్రభావితుడైన ప్రఫుల్ల బీఏలో కెమిస్ట్రీ తీసుకుని చదివాడు.
0: తరగతి గదిలో ప్రఫుల్ల అంటే రాజన్ అనే మరొక విద్యార్థికి చాలా ఇష్టం. రాజన్ కూడా చాలా తెలివైన విద్యార్థి.
2: ప్రఫుల్ల, నీకు విషయం తెలుసా?
3: ఏ విషయం రాజన్?
2: లండన్ విశ్వవిద్యాలయం ఒక పోటీ పరీక్ష నిర్వహించబోతోంది. ఈ పోటీ పరీక్షలోని విజేతకు గిల్క్రిస్ట్ ప్రైజ్ స్కాలర్షిప్ ఇస్తారు. ఆ పైన లండన్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు కావాల్సిన ఫీజులు వారు చెల్లించటమే కాదు, లండన్లో చదువుకునే అవకాశం కూడా వారే కల్పిస్తారు.
3: నిజమే, ఇదొక గొప్ప అవకాశం. కానీ ఎంతోమంది ఈ పోటీ పరీక్షలో పాల్గొంటారు. వారందరికంటే మొదటి స్థానంలో రావడం అంటే అంత సులువైన విషయం కాదు.
2: నువ్వు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నీకు ఉన్న అపార జ్ఞాపక శక్తి, అనేక భాషల్లో పట్టు, వివేకంతో ప్రవర్తించటం వంటి లక్షణాలు నిన్ను ఈ పోటీ పరీక్షలో విజేతగా నిలుపుతాయి.
3: నిజమేనానుకో, మనం కోరుకున్నట్లు ఆశించినట్టు ఫలితాలు ఉండవు. మనమే తెలివైన వాళ్ళమని అనుకుంటే ఎలా? మనల్ని మించిన మేధావులు ఎందరో ఉంటారు.
2: ఈ పోటీ పరీక్షలో గ్రీక్, లాటిన్, సాంస్క్రిట్, ఫ్రెంచ్, జర్మన్ ఈ భాషలపై పట్టుగల వారికి విజేతగా నిలిచే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. నువ్వు ఈ పోటీ పరీక్ష రాయాలి.
3: నా మీద గల ఇష్టంతో నువ్వు అలా ప్రోత్సహిస్తున్నావు, గాని వేలాది మంది ఈ పోటీ పరీక్ష రాస్తారు. వారందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అంటే అదిగా మన గురించి మనం ఊహించుకోవడమే.
2: నేను చెప్తున్నాను, ఈ పోటీ పరీక్షలో నువ్వే విజేతవు.
3: అవును, నేను విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పరీక్షకు తయారవుతాను. నేను విజేతను కావాలి, విజేతనవుతాను.
2: మిత్రులారా, మన క్లాసులోని గొప్ప మేధాశక్తి కలిగినటువంటి ప్రఫుల్ల చంద్రరాయ్ లండన్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో విజేతగా నిలుస్తాడు. త్వరలో లండన్ విశ్వవిద్యాలయం ప్రత్యేక ఎడిషన్గా ప్రచురించబోయే యూనివర్సిటీ క్యాలెండర్లో ప్రఫుల్ల చంద్రరాయ్ పేరు కనిపిస్తుంది.
1: కొద్ది నెలల తరువాత ప్రఫుల్ల చంద్రరే స్కాలర్షిప్ గెలుచుకున్న విద్యార్థిగా లండన్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. 1882లో తోటి విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఎంతో ఘనంగా వీడ్కోలు చెప్పగా ప్రఫుల్ల బ్రిటన్కు పయనమయ్యాడు. ఈ ప్రయాణం సముద్ర మార్గం గుండా జరగడంతో సరైన తిండి తినక, సాగరయానం కారణంగా సీ సిక్నెస్కు లోనై చాలా బలహీనపడ్డాడు.
0: లండన్ చేరడానికి ప్రఫుల్ల సముద్రం మీద 33 రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది. అదృష్టవశాత్తు ప్రఫుల్లకు అక్కడ భారతీయ విద్యార్థులు చాలా సహాయం చేశారు. ప్రఫుల్ల ఎడిన్బర్గ్లోని విశ్వవిద్యాలయంలో బీఎస్సీలో చేరాడు. ఆ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ ప్రొఫెసర్ మిస్టర్ క్రంబ్రౌన్ పాఠాలు ప్రఫుల్లను బాగా ఆకర్షించాయి. అందుకే ప్రఫుల్లకు రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీపై అభిమానం బాగా పెరిగింది.
1: 1885లో ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం ఇండియా సిపాయిల తిరుగుబాటుకు ముందు తరువాత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ప్రఫుల్ల ఈ పోటీలో పాల్గొనేందుకు ఇండియా యొక్క చారిత్రక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు చెప్పిన సందర్భంలో ఉన్నది బాగా అధ్యయనం చేసి వ్యాసం రాశాడు.

0: ప్రఫుల్ల వ్యాసానికి బహుమతి రాలేదు, కానీ న్యాయ నిర్ణేతలు ప్రఫుల్ల వ్యాసం మంచి ఉన్నత స్థాయిలో ఉందని అభినందించారు.
1: సర్ విలియం మూయర్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్, విద్యార్థులకు నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఈ విధంగా ప్రసంగించాడు.
2: డియర్ స్టూడెంట్స్, ఇటీవల మన విశ్వవిద్యాలయం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మన విద్యార్థి ప్రఫుల్ల చంద్ర రే రాసిన వ్యాసం ఇండియాలో బ్రిటిష్ వారి పరిపాలనను విమర్శిస్తూ చాలా ఘాటుగా రాశాడు. ఈ విమర్శలో హాస్యాన్ని చక్కగా జోడించాడు. ఈ వ్యాసాన్ని అత్యుత్తమ స్థాయి వ్యాసంగా న్యాయ నిర్ణేతలు ప్రకటించారు. మీ అందరి సమక్షంలో ప్రఫుల్లను అభినందిస్తున్నాను.
0: తాను రాసిన వ్యాసాన్ని ప్రింట్ చేయించి తోటి విద్యార్థులకు, సాధారణ పౌరులకు ఎడిన్బర్గ్లో పంపిణీ చేస్తూ, బ్రిటిష్ పాలన నుంచి ఇండియాకు విముక్తి కలిగించేందుకు సహాయం చేయండి అని అభ్యర్థన కూడా జతచేశాడు ప్రఫుల్ల.
1: ఈ వ్యాసం ప్రతిని ఒకదానిని గొప్ప పార్లమెంటేరియన్గా పేరున్న జాన్ బ్రైట్కు పంపాడు. జవాబుగా బ్రైట్ తన సానుభూతి తెలియజేస్తూ, నా సందేశాన్ని మీరు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అని రాశాడు.
0: ప్రఫుల్ల బ్రైట్ రాసిన జవాబును లండన్ టైమ్స్ పత్రికకు పంపాడు. ఆ మరుసటి రోజున పేపర్లో జాన్ బ్రైట్స్ ఒక భారతీయ విద్యార్థికి రాసిన ఉత్తరం అని ప్రముఖంగా ప్రచురించబడింది. దీంతో లండన్లో ప్రఫుల్ల చంద్ర రే అందరికీ బాగా తెలిశాడు. ఇలా ప్రఫుల్ల రే విద్యార్థి దశలోనే ఇంగ్లండ్లోని దొరలకు బానిసత్వంతో ఇండియా ఏ విధంగా వెలవెల్లాడుతోందో తెలిపాడు.
1: ప్రఫుల్ల బీఎస్సీ డిగ్రీ సాధించిన వెంటనే అదే విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో పరిశోధన చేసే విద్యార్థిగా చేరాడు. 1887లో ప్రఫుల్ల చేసిన ఒరిజినల్ పరిశోధనకు విశ్వవిద్యాలయం డిఎస్సీ డిగ్రీ ప్రదానం చేసింది. అప్పటికి ప్రఫుల్ల వయసు 27 సంవత్సరాలు మాత్రమే.
0: ప్రఫుల్ల ఇండియాకు వచ్చేశాడు. లండన్లో డాక్టరేట్ సంపాదించినా అతని ప్రతిభను ఇండియాలో ఎవ్వరూ గుర్తించలేదు. ముఖ్యంగా విద్యాశాఖలో అన్ని ఉన్నత పదవుల్లో దొరలు మాత్రమే ఉండేవారు. అతి కష్టం మీద 1889లో ప్రఫుల్ల చంద్రను కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు. తన అసాధారణ బోధన, పరిశోధనా ప్రజ్ఞతో ఇటు విద్యార్థులను, అటు అధ్యాపకులు, యాజమాన్యాన్ని ప్రఫుల్ల ఆకట్టుకోగలిగాడు.
1: భారతదేశం అభివృద్ధి పారిశ్రామికీకరణతో ముడిపడి ఉందని ప్రఫుల్ల గ్రహించాడు. ఆ రోజుల్లో ఔషధాల ముడి పదార్థాలు ఇండియా నుండి విదేశాలకు వెళ్లడం, అక్కడ ఔషధాలు తయారు కాబడి ఇండియాలో చాలా హెచ్చు ధరలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థ ఉండేది. దీనికి భిన్నంగా ఔషధాలు ఇండియాలోనే తయారైతే భారతీయులకు చౌక ధరలకే లభిస్తాయని వెంటనే తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించుకున్నాడు ప్రఫుల్ల.
0: దురదృష్టవశాత్తు అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. వచ్చే జీతం కూడా తక్కువే. అయినా తాననుకున్నది సాధించాలనే తపన అతనిని వీడలేదు.
1: పట్టుదల, లక్ష్య సాధన పట్ల దీక్ష, కృషి, ఓర్పు, సహనం ఇవన్నీ అతడి చేత అడుగు ముందుకు వేయించాయి. పరిశ్రమ కోసం ముందుగా అతను ఖాళీ సమయాల్లో ఇంటి దగ్గర ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. నిమ్మజాతికి చెందిన పండ్ల నుండి సిట్రిక్ ఆమ్లం తీయడానికి ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు. కారణం, నిమ్మజాతి ఫలాలు చాలా ఖరీదుగా ఉండేవి. సిట్రిక్ ఆమ్లం మార్కెట్లో చవకగా దొరుకుతుంది. అందువల్ల ఆ ప్రయత్నాలు మానుకున్నాడు. పరిశ్రమలకు సల్ఫ్యూరిక్ ఆమ్లం మూలం అని చదువుకున్నాడు. అందువల్ల దాన్ని తయారు చేయాలనుకున్నాడు. అక్కడ కూడా అపజయం ఎదురైంది. అయినా అతను ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సోడా యొక్క ఫాస్ఫేట్ను తయారు చేయడానికి పూనుకున్నాడు. దీనికోసం పెద్ద కార్యక్రమమే చేపట్టాడు. అలా ఒకసారి ఒక కషాయవాణి దగ్గరికి వెళ్ళాడు.
3: బాబు,
4: ఏం బావో?
3: నువ్వు జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నావు కదా, నాకు ఆ జంతువుల ఎముకలు విక్రయించగలవా?
4: బాలే ఊరా, ఈ బైకులో తినడానికి పనికిరావో, మీరేడ్ చేసుకుంటారయ్యా.

0: నేను వాటితో ఏదో ప్రయోగం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇచ్చే ఎముకలకు నీకు కావలసిన ధర ఇస్తాను.
1: ఈ నాకేటి పనికొస్తాయి బాబు, నాకేసం వద్దుగానే. మీరు ఆటితో ఏదో ప్రయోగాలు చేసుకుంటాం అంటున్నారు కదా, చేసుకోండి, తీసుకోండి బాబు, తీసుకోండి.
0: నేను ఉచితంగా తీసుకువెళ్ళను, ఏదో ఒక ధర చెప్పు.
1: అలాగా, సరే అలాగే, మీ మాట ఎందుకు కాదని. అలా మీరు ఎంత ఇచ్చినా నాకు ఎక్కువే బావో, ఏదో ఎంతో కొంత ఇవ్వండి, ఒట్టుకెళ్ళండి.
0: సరే, నేను 2 రోజులకు ఒకసారి వచ్చి ఈ ఎముకలు తీసుకువెళ్తాను. వాటిని గోని సంచులో భద్రపరుస్తూ ఉండు.
1: అలాగే బావా.
2: ప్రఫుల్ల ఈ ఎముకలను తాను నివాసముంటున్న మేడ మీద పోగు పెట్టసాగాడు. ఈ ఎముకల కోసం కాకులు, గెద్దలు, రాబందులు ఆ ఇంటి పైభాగం వైపు రావడం అధికమైంది. ఇరుగు పొరుగువారికి ప్రఫుల్ల ఉపాధ్యాయుడని మాత్రమే తెలుసు. ఇరుగు పొరుగువారైన రామ్లాల్, భజన్ సింగ్, విక్రంభాయ్ వంటివారు ప్రఫుల్లకు హెచ్చరికలు జారీ చేశారు.
3: మీరు ఉపాధ్యాయులని భావించాం, మీ పద్ధతి మాకేం నచ్చట్లే. కుటుంబాలు నివసించే కాలనీలోకి రాబందులు, గెద్దలు రావడం ఏంటి? అసలు మీరేం చేస్తున్నారో మాకు తెలియటం లేదు. ఇలా అయితే మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది.
4: మీరెవరో నాకు తెలియదు. ఈ ప్రాంతమంతా కుటుంబాలతో మర్యాదగా బతుకుతున్న గౌరవనీయులు. ఇలా ఈ ప్రాంతానికి ఎప్పుడూ కాకులు, గద్దలు, రాబందులు రాలేదు. ఇదిగో మీ కారణంగా వస్తున్నాయి. అది మీరే తెలుసుకోవాలి. మరి
5: అసలు ఏం చేస్తున్నావు? మేమంతా చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో. ఎంతో దుర్వాసన, ముక్కులు మూసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే నీ మీద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.
2: ప్రఫుల్లరే ఎవరికీ ఏ విధమైన సమాధానం చెప్పలేదు. ఇంతలో ప్రఫుల్ల స్నేహితుడు శరత్ బోసు అక్కడికి వచ్చాడు.
6: మీకు అసౌకర్యం కలిగించినందుకు ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక ఏ రకమైన ఇబ్బంది మీకు ఆయన వల్ల కలగదని నేను హామీ ఇస్తున్నాను. సరేనా ప్రఫుల్ల సార్, మీరు ఈ ఎముకల గుట్ట ఇలా ఇళ్ల మధ్య మీరు ఉంటున్న మేడపైన వేస్తే ఇరుగు పొరుగు వారితో సమస్యలు వస్తాయి. నాకు సంబంధించిన ఒక ఖాళీ స్థలం ఉంది, అక్కడ వీటిని వేసుకోండి.
0: అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను.
7: శరత్ బోసు సూచించిన ఖాళీ స్థలంలో ఎముకలను వేశాడు. అవి ఎండకు బాగా ఎండాయి అని భావించిన ప్రఫుల్ల వాటిని అన్నింటినీ దగ్గరకు చేర్చి నిప్పు పెట్టాడు. దీంతో మళ్లీ ఓ కొత్త సమస్య ఎదురైంది. ఎవరో పోలీసులకు ఎముకలు మంట పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు.
8: ఎవరయ్యా నువ్వు? ఈ ఎముకలు తగలబెట్టి నువ్వేనా?
0: నేనే మంట పెట్టాను. ఎందుకని అలా అడుగుతున్నారు?
8: వీళ్ళంతా నీ మీద ఫిర్యాదు చేశారు. నువ్వు ఎవరినో హత్య చేసి సాక్ష్యం లేకుండా ఉండేందుకు ఇలా ఎముకలు తగలబెడుతున్నావు. ఇంతకీ ఈ స్థలం నీదేనా?
0: కాదు, నా స్నేహితుడు శరత్ బోస్ది. ఆయనే ఈ స్థలంలో ఎముకలు ఉంచుకోమన్నాడు.
8: ఓహో, అలాగా. అతన్ని వెంటనే ఇక్కడ పిలిపిస్తాను. మీ ఇద్దరి మీద కేసు పెడతాను.
0: కేసా? కేసు పెట్టడానికి నేనేమి నేరం చేయలేదే.
2: ఈ హడావుడి గురించి తెలిసిన శరత్ బోసు అక్కడికి వచ్చాడు.
6: ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, మీరొచ్చారేమిటి?
8: ఏమిటి, ఈ స్థలం మీద ఈ ఎముకలు తగలబెట్టుకోమని మీరే చెప్పారట?
6: ఇన్స్పెక్టర్ గారు, ఆ ఎముకలు మనిషి ఎముకలు కావు, జంతువుల ఎముకలు. ఆయన ప్రఫుల్ల చంద్రరే. ఈ ప్రెసిడెన్సీ కళాశాలలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్. రాజకీయం, చరిత్ర, ఆర్థిక శాస్త్రంలో ఆయన మహాపండితుడు. వివాహం కూడా చేసుకోలేదు, బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. తన కోసం అనవసరమైన ఖర్చులు చేసుకోడు, కానీ వేలకు వేల రూపాయలు బీదల కోసం ఖర్చు చేస్తాడు. ఆయన ఇప్పుడు ఒక సన్యాసిలాగే జీవిస్తున్నాడు. సరికొత్త ఔషధాలను ఉత్పత్తి చేసే ప్రయత్నంలో జంతువుల ఎముకలను తగులబెట్టాడు అంతే.
8: సరే, మీరు చెప్పిన విషయాలు ఒక కాగితం మీద రాసి సంతకం పెట్టి ఇవ్వండి. మీ మాట భరోసా మీద కేసు పెట్టకుండా.
7: శరత్ బోస్ కాగితం రాసి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఎముకలు పూర్తిగా కాలి బూడిద కావడానికి చాలా సమయం పట్టింది. ప్రఫుల్ల ఆ బూడిదను తీసుకుని తన పరిశోధనశాలకు వెళ్లాడు. దానికి సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపాడు. లైమ్ యొక్క సూపర్ ఫాస్ఫేట్ ఏర్పడింది. దానికి సోడా కలిపాడు. సోడా

0: ఫాస్ఫేట్ ద్రావణం ఏర్పడింది. ఈ ద్రవాన్ని ఒక పెద్ద బేసిన్లో పోసి మరిగించాడు. సోడా ఫాస్ఫేట్ స్ఫటికీకరణం చెందింది. కొంచెం తీసుకుని ప్రఫుల్ల రుచి చూశాడు. అతనికి చాలా సంతోషం అనిపించింది.
1: తాననుకున్నది సాధించాడు. వ్యర్థ పదార్థంగా పడేసే జంతువుల ఎముకలను ఒక ఔషధంగా మలచగలిగాడు. నాడీ బలవర్ధక ఔషధంగా అది పనిచేస్తుంది. దీనిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయసాగాడు. ఇది చాలా చౌకగా లభించే మందు. బయట బజార్లో దొరికే అదే మందు చాలా ఖరీదు. దిగుమతి చేసుకుంటున్న మందుకన్నా ఇది బాగా ఫలితానిస్తుంది. దేశీయంగా తయారవుతున్న ఈ మందును అమ్మడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ప్రఫుల్ల చంద్ర స్నేహితుడు డాక్టర్ అమూల్య చరణ్ బోస్ చాలా సహాయం చేశాడు.
2: డాక్టర్ చరణ్, దిగుమతి చేసుకుంటున్న ఔషధం కన్నా చవకగాను మేలుగాను పనిచేసే నాడీ బలవర్ధక ఔషధం తయారు చేశాను. స్థానిక వైద్యులు గాని, మందుల షాపుల యజమానులు గాని నేను తయారు చేసిన మందును వినియోగించేందుకు ముందుకు రావడం లేదు.
3: ప్రఫుల్ల, స్థానికంగా తయారయ్యే మందులకు అంతటి శక్తి ఉండదని ఇటు వైద్యులలోనూ అటు మందుల షాపుల యజమానుల్లోనూ ఒక అపోహ ఉంది. మీరు ఏమీ అధైర్యపడిన అవసరం లేదు.
2: నేను దేశీయంగా ఔషధాలు ఉత్పత్తి చేయాలని కలలు గని, ఆర్థికంగా ఎంతటి ఇబ్బంది ఎదురైనా లెక్క చేయకుండా ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ అనే ఈ పరిశ్రమను స్థాపించాను. పరిశోధన కొత్త మందుల ఉత్పత్తి నా ప్రధాన ధ్యేయం. మార్కెటింగ్ మరొక కొత్త కోణం. అదే అసలైన కోణం.
3: మీ ప్రయత్నం గొప్పది. భారతీయుల మేధాసంపత్తి ఎంత గొప్పదో మీ ప్రయత్నం ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తుంది. మీరు తయారు చేసిన ఔషధం రోగులకు నేను సిఫార్సు చేస్తాను. అంతేకాదు, నా స్నేహితులు కొంతమంది వైద్యులకు కూడా మీ మందును వినియోగించమని చెప్తాను.
2: థ్యాంక్ యూ. అయితే ధనార్జన కోసం నేను ఈ పరిశ్రమను స్థాపించలేదు. అనేక మంది భారతీయ విద్యార్థులు అవకాశాలు లేక తమలోని సృజనాత్మకతను, మేధాశక్తిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించలేకపోతున్నారు. రసాయన శాస్త్రంలో పట్టభద్రులైన ఆసక్తిగల యువకులకు నా పరిశ్రమలో తర్ఫీదు ఇచ్చి వారిలో ఉండే నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించాలనేదే నా లక్ష్యం.
3: ప్రఫుల్ల, మీ లక్ష్యాలు నాకు తెలుసు. మీకు గల దేశభక్తి అపూర్వం. మీరు విదేశీ దుస్తులు విసర్జించారు, స్వదేశీ ఖద్దర వాడడం మొదలుపెట్టారు, స్వదేశంలో పరిశ్రమ స్థాపన చేయాలనే దృఢమైన సంకల్పంతో మొదటి నుండి ఉన్నారు. మీరు కుటుంబాన్ని ఏర్పరచుకోకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం జీవిస్తున్నారు. మీకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ఇష్టం. నాకింకా మీ మాటలు చెవులో రింగుమని వినిపిస్తాయి. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే భారతదేశంలోనే పుట్టి అసంపూర్తిగా ఈ జన్మలో విడిచిన పనులు పూర్తి చేయగలను అన్నారు.
2: అవును, పరభాషలో విద్యాబోధనతో ఎందరో మేధావులు చదువులకు దూరం అయిపోతున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరిగితే సులువుగా చాలామందికి చదువు అవుతుంది. ఏమంటారు?
3: బాగుంది. మీ ఆలోచనలు ఆశయాలు సిద్ధిస్తాయి. చరిత్రలో మీరొక యుగ పురుషుడిగా నిలిచిపోతారు.
2: ఏమి సాధించాలన్నా అందరి సహకారం కావాలి. మీరు సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
0: పద్దెనిమిది చాలా చిన్న పరిశ్రమగా మొదలయ్యింది. వైద్యులు ప్రఫుల్ల ఉత్పత్తి చేస్తున్న మందుల పనితీరును గమనించారు. ఇప్పుడది మన భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అయ్యింది. ఈ పరిశ్రమలో ఇప్పుడు వేలాది మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమలో ఇంజెక్షన్ చేసే మందులు, సబ్బులు, పెర్ఫ్యూమ్లు, ఆల్కలైడ్స్ మొదలైనవి తయారవుతున్నాయి. కరోనా వైరస్కు విరుగుడుగా ఇటీవల కాలంలో బాగా వినియోగించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఈ పరిశ్రమలో తయారైందే. ప్రఫుల్ల కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో 1888 నుండి 1916 వరకు పనిచేశాడు. జగదీష్ చంద్రబోస్తో కలిసి ఒక సంవత్సరం కూడా పనిచేశాడు.
1: ప్రఫుల్ల 1894 మెర్క్యూరస్ నైట్రేట్ కనిపెట్టాడు. ఎక్కువ పాదరసం పైన చల్లని నైట్రిక్ ఆమ్లం పోయడం వలన తెల్లని స్ఫటికాలు ఏర్పడతాయి. తరువాత అవి మెర్క్యూరిక్ నైట్రేట్గా మారతాయి. ఈ ఔషధం ప్రఫుల్ల

రరే జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఆ తరువాత అమ్మోనియం నైట్రేట్ను తయారు చేశాడు. ఇది రంగులేని స్ఫటిక రూపంలో ఉండే ఒక లవణం. ఇది ఎరువుగా ఉపయోగపడమే కాకుండా టీఎన్టీతోనూ అల్యూమినియం పొడితోనూ కలిపితే పేలుడు పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది.

0: ప్రవక్తగా అభివర్ణించడమే కాక ఆచార్య అనే బిరుదును కూడా ఇచ్చారు. ప్రఫుల్ల స్వభావానికి, లక్షణాలకు ఆ బిరుదు సరిగ్గా సరిపోయింది. ప్రఫుల్ల మహాత్మాగాంధీ, గోపాలకృష్ణ గోఖలే వంటి వారితో సన్నిహితంగా మెలిగేవాడు. ప్రఫుల్ల వద్ద ఎంత ధనం ఉన్నా అతను ఒక సన్యాసిలాగా జీవించాడు. ప్రఫుల్ల రసాయన పరిశోధనశాలలు, రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పడమే కాకుండా అనేక మంది చురుకైన యువకులకు శిక్షణ ఇచ్చి వారికి బ్రహ్మాండమైన భవిష్యత్తును చూపించాడు.
1: 1916లో ప్రఫుల్ల ప్రెసిడెన్సీ కాలేజీలో రిటైర్ అయ్యాడు. కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగమిచ్చాడు. ఇక్కడ అద్భుతమైన సేవలు అందించి ఆ కాలేజీని గొప్ప పేరున్న కాలేజీగా తయారు చేశాడు.
0: ప్రఫుల్ల చంద్రరే చాలా విశాల హృదయుడు, దాంబుకం లేని మనిషి. అతను ఖాదీ దుస్తులు ధరించేవాడు. వాటిని అతనే ఉతుక్కునేవాడు. తన బూట్లు తనే పాలిష్ చేసుకునేవాడు. తన సొంత పని ఏది ఇతరుల చేత చేయించుకునేవాడు కాదు. ప్రఫుల్ల రే ప్రభుత్వ కమిటీలో ఒక సభ్యుడిగా ఒక సదస్సుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సదస్సు కలకత్తాలోని గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేశారు. ప్రఫుల్ల ఈ సదస్సుకు కొంచెం ముందుగా వెళ్లి మిగిలిన వారి రాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
1: అప్పుడు హోటల్లో పనిచేసే ఒక పని మనిషి ప్రఫుల్ల కూడా ఒక సేవకుడై ఉంటాడని భావించి, మీ యజమాని ఎప్పుడు వస్తారు అని అడిగాడు. అంతేకాదు, లిఫ్ట్ ఆపరేటర్ ప్రఫుల్ల చంద్రరేను లోపలికి రానివ్వలేదు. మీలాంటి వారు పై అంతస్తుకి మెట్ల ద్వారా వెళ్లాలి, లిఫ్టులో గొప్పవారికి మాత్రమే అనుమతి అని చెప్పాడు. ప్రఫుల్ల ఈ అవమానాలు భరించలేకపోయాడు. హోటల్ యాజమాన్యానికి తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు. యాజమాన్యం ఆయన గొప్ప పారిశ్రామికవేత్త అని తెలుసుకుని క్షమాపణలు కోరి లిఫ్ట్ ఆపరేటర్కు వార్నింగ్ ఇచ్చింది.
0: 1912లో బ్రిటిష్ డొమినియన్ యొక్క విశ్వవిద్యాలయాల సమావేశాలకు వెళ్లాడు. లండన్లో రాయల్ సొసైటీ యొక్క 250 వార్షికోత్సవానికి కలకత్తా నుండి గౌరవ అతిథిగా కూడా వెళ్లాడు. 1920లో భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి రసాయన శాస్త్ర పాలిట్ ప్రొఫెసర్ హోదాలో అధ్యక్షత వహించాడు. రే యొక్క ఆత్మకథ, హిందూ రసాయన శాస్త్ర చరిత్ర పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అతని ప్రోత్సాహంతో కలకత్తా పాటరీ వర్క్స్, బెంగాల్ ఎనామిల్ వర్క్స్ వంటివి ప్రారంభమయ్యాయి.
1: ప్రఫుల్ల చంద్రరే 83 ఏళ్లు జీవించాడు. అతడు తన జీవితం పట్ల, సాధించిన విజయాల పట్ల ఎంతో సంతృప్తి పొందాడు. రేని అందరూ రే ఆన్ ది సైంటిఫిక్ ఆరిజన్గా అభివర్ణించారు. 1944 జూన్ 16న అతడు పరమపదించాడు.

0: మీరింతవరకు భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్రరే రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాల్గొన్నవారు రాజన్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రఫుల్ల చంద్రరే శ్రీ బొబ్బా ధవలేశ్వరరావు కసాయి మరియు డాక్టర్ చరణ్ శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శరద్ బోసు శ్రీ పివి రామ్ గోపాల్, ఎస్ఐ శ్రీ వి రవీంద్ర. ఇంకా ఇందులో సర్వశ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, డివి సత్యనారాయణ, ఎం వెంకటరమణ, బొంగురాజు పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి రత్నమాల.
1: మీరింతవరకు ప్రఫుల్ల చంద్రరే రూపకం విన్నారు. రేపటి యువవాణి కార్యక్రమంలో గ్రహాం బెల్ రూపకం వినవచ్చు.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
4: కొంతకాలం
3: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.

0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
1: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 5:50 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి

ముందుగా ఈ ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయవారం రంగస్థల పద్య నాటకం ఉపప్లవ్య ఘట్టం భీముని పాత్రలు శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు పాడిన పద్యాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 తిరిగి 9:30 చిత్రసీమ. 9:15 స్పాట్ లైట్. ఇక ఈ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసార విశేషాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో హరిశరణాష్టకం, తర్వాత స్తుతిమాల వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి వ్యాఖ్యాత బ్రదర్ సి ఫ్రాన్సిస్. 6:35 పొలంకబుర్లు ప్రసారమవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు

సమాచార వేదిక. మీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీ పి సుధీర్ కుమార్, శ్రీమతి జి శైలజ కుమారి. తర్వాత విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంటోనీ అమర్నాథ్. రేపు ఉదయం 7:55 ఈ మాస పాట వినవచ్చు పల్లవి చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టిజీవి వరదరాజు. గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు.

0: రేపు ఉదయం 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ, 8:35 కర్ణాటక సంగీతం, 9:25 చిత్రమంజరి, 10:00 వార్తావాహిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని. రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వెనువెంటనే తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు 12:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి డికే పట్టమ్మాల్ గారి గాత్రం వినవచ్చు. 12:40 మనోరంజని ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి వినవచ్చు. రేపు 14:15 సాయంత్రం 5:00 చిత్రసీమ సినీ గీతాలు. 14:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడపలోని హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు 3:00 వర్క్ ఫ్రం హోమ్ హాస్యనాటిక వినవచ్చు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ జంక అనిల్ కుమార్, నిర్మాత డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇవి ఈ పూట రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi is en route to Uzbekistan for a two-day visit. The Prime Minister will reach Tashkent this evening at the invitation of President of Uzbekistan, Mr. Shavkat Mirziyoyev. Both leaders will have discussions on the entire gamut of issues of bilateral importance in Tashkent. In his departure statement, Mr. Modi expressed confidence that his visit to Uzbekistan and the Kyrgyz Republic will strengthen India's strategic partnerships in Central Asia and deepen the civilizational connect with the region. He said in recent years, the India-Uzbekistan strategic partnership has seen significant advancement. Prime Minister Modi said he is looking forward to having discussions with the President of Uzbekistan on further deepening cooperation in trade and investment, digital connectivity, defense, energy, and on advancing the shared visions of Vikasit Bharat and Yangi Uzbekistan. Mr. Modi said he will also visit the Shastri Memorial and Mahatma Gandhi Center at the Tashkent State University of Oriental Studies, which is a tribute to the close cultural and people-to-people ties that bind the two countries. The death toll from devastating flash floods in Nepal and Tibet has risen to 626, with over 2,000 people missing. Search and rescue operations are underway across the affected districts of the Himalayan nation. Officials said the police are coordinating with residents and other agencies to locate missing people and assist those stranded by the floods. India has stepped up humanitarian assistance to Nepal. The Ministry of External Affairs yesterday said 320 Indian nationals remain uncontactable or are reportedly missing following the flash flood tragedy on Wednesday. Ministry spokesperson Randhir Jaiswal said

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టును, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి

0: ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టామని, 5 సూత్రాలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం. సంజీవని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మీకుండే ఆరోగ్య సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలో మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి స్పీకర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు అండగా నిలవడంతో పాటు వారి కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ఈ పథకం ద్వారా తమకు అందుతున్న ఆర్థిక సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఖర్చులకు పీఎం కిసాన్ ద్వారా అందే మొత్తాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ మాకు అందుబాటులో ఉంది, దాని వల్ల ఎరువులు గాని పురుగు మందులు గాని కొనుక్కోగలుగుతాము. అలాగే కోరిక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషం ఉంది. మోడీ గారికి మా రైతు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: రాష్ట వ్యాప్తంగా రేపు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్టం దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు

శరణయాగ తర్జన శాంతి సహిత కారిరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర కళాకారులు మల్లాది నారాయణ శర్మ ఏలూరులో ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆకాశవాణితో గత 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న నారాయణ శర్మ భక్తిరంజని సంగీత రూపకాలు, సంగీత కచేరీలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగీత సభలలో కచేరీలు చేశారు. నారాయణ శర్మ మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం రంగస్థల పద్య నాటకం ఉపప్లవ్య ఘట్టం భీముని పాత్రలో శ్రీ ఎం చిన్నవెంకటేశ్వర్లు పాడిన పద్యాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో

0: భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: ఇప్పుడు వినండి శ్రీకృష్ణ రాయవరం రంగస్థల పద్యనాటకం. ఉపప్లవ్య ఘట్టం, భీముని పాత్రలో శ్రీ ఎం చిన్నవెంకటేశ్వర్లు పాడిన పద్యాలు.
8: ఇంతకు సంతి ఏమని కాలవైపు

చిత్తురట అగట అటుల్ బ్రతుకు చూచుట రాచకులంబు వారికి ఘనతయి.

ఓరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, అగ్రజుడంపుగో నరకాసుర మారకుడు దేవుగా, మీరు గ్రథమాని సంధి పటను దురుగా, విదంభు చక్రలో దగ్గర గదా.

ఏమి ఇచ్చట వారు లేరా? కోపాంధకారమున గానుక ఇట్లంటిని ద్రుపద రాజపుత్రి, నిజము అసమర్థులమే కాదేని ఒక దుర్మార్గుడు.

శాంతి శాంతి శాంతి, శాంతించి శాంతించి చిరకాలమైనది. ఓ ఈ కురు పాండవ సంధి విధాన ధౌరేయ, పాండవ దూత జనార్దన, మా రాజుగారి తలంపు వేరు, నీ తలంపు వేరుగానున్నది. యుద్ధము యుద్ధము సుమతి ఇప్పగ నీకుమానివై, అసంబద్ధములైన వాక్యములు పల్కగుము, అందెవరెట్టులాడినను గృద్ధుడవోసు. సంధి చెడగొట్టక ధర్మ తనూజ.

ప్రకృతి దుర్లలితుడు. ఆ జన్మ పాండవ ద్వేష ఐశ్వర్య మదమత్తుండు క్రూర పరాక్రముడును దురుద్యోగియు మానియగు ఆ సుయోధనుండు సచ్చుటకైనా తెగుగాని తన మతంబు వదలడు. వాని నైజంబు నీ వెరుంగనిది కాదు. ఒక్కొక్క కులంబు నశింప ఒక్కడొక్కడు పుట్టనందిడి పూర్వమ పూర్వ వృభులు కలులు నేటికి గాంధారి కడుపు నమోదు జనన మందిరి భరత వంశంబు.

కావున చతురుపాయమునగాక తక్కిన చతురోపాయములు వానిని నీవే చక్కబరువుము. ఓయి కురు పాండవ సంధి విధాన ధౌరేయ, పాండవ దూత యదునందన, ఏమంటివి? బెదురుతున్నాడు పోరికై భీముండిప్పుడనియ. అవునవును, పుట్టువు సీతనే సూరకుల భూషణంబవు, నీవును నన్ననవలసినదే. పసితనమందు పాలసట వచ్చిన నా తిని చంపినాడను పసరము తోడవో.

అనిసి కోడిపోదినో మసలిదినో సదా పశుల మాటున శౌర్యము నాకు గల్గునే. ఓ ఈ పరాభిప్రాయ నభిజ్ఞ యుద్ధమునకే బెదరితినో, అన్నగారి ఆనతికే బెదరితినో, తెలుసుకునలేకపోయేటివి అంబుదులింకుగా ప్రళయాంతం వచ్చిన వచ్చుగా లోకంబుల సూర్య చంద్రులు అడుగం తల్ల క్రిందులగుగా గొప్ప కష్టంబులు మూడుగా పెను సంపద పెంపదొరుగా ఎట్టి కృత్యంబులందునే అడుగుతాడరు పాండవులు.

ఇరాన్లను హించి కొంప కొంప కరిగి పాల్వెన్న పెరుగు దొంగరికమున పొట్ట నిండించి జీవించినట్టి వెర్రి గొల్లనికి నీకు.

మన్ననూర్ఘురా జరాసందున్ సురాసందున్ నేను ఖండన్ సంపిజిన్ నాగు భీమునగు వేరొక్కండు తోడేలా ఎన్నక నన్నీ గది గదరుచున్న

తమ్ముడా మద్రభూపాల ప్రథమ దోహిత్ర, ఏల ఈ నిరర్థక వాక్యములు నీరందరూ అతనడుగులకు మడుగులు నొత్తి నా నొత్తుదురుగాక. నేను ఆ పని చిచ్చి ఈ కుర్రవాణి చేతి ఎంత లేచి మాటలని పిచ్చుకున్నాను. కుర్రవాణి చేత ఎంత లేచి మాటలని పిచ్చుకొనుచున్నా ఈ దురాభిమానపు బ్రతుకేలా, ఈ గదాదండంబుతో నా తల ఉరయ్యలు చేసుకునేదా. ఓ గదాదండమా, వెళ్ళ తిని కొల్వులో పరివ బింబగ చూచు.

పాంచాలే నన్ను వారింపుకోము. కృష్ణ ఆపద్బంధవ మహానుభావ, మాటి మాటికి నా చేత ఏల ప్రేలించదు. ఇంటిని కొప్పు పట్టుకొని మహానుభావ, ఇంటిని కొప్పు పట్టుకొని ఈడవగ చూసి నెందు చేతనో వంత దురంతం.

ఆలములోనని సుతులనందరినీ ఆలములోనని సుతులనందరినీ ఒక్క గదా భుజంగికి పాలనరి.

మీరింతవరకు శ్రీకృష్ణ రాయవారం రంగస్థల పద్యనాటకం, ఉపప్లవ్య ఘట్టం, భీముని పాత్రలో శ్రీ ఎం చిన్న వెంకటేశ్వర్లు పడిన పద్యాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం చెన్నారెడ్డి పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి
1: వ్యవసాయ సూచనలు.
2: సాగుభూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రియ కర్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువ ఉంది. మొక్కల పెరుగుదల అలాగే నేల ఆరోగ్యానికి సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం. సేంద్రియ పదార్థం నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి నేల నిర్మాణం, గాలి ప్రసరణ, పోషకాల సరఫరా అలాగే సూక్ష్మజీవుల ఆవాసానికి తోడ్పడుతుంది. నేల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేయటం ద్వారా గ్రీన్హౌస్ వాయువుల విడుదలను తగ్గిస్తుంది. ఇది వాతావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఆరోగ్యకరమైన నేల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు సేంద్రియ పదార్థం చాలా కీలకం. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చు. ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సమన్వయంతో 2017-2023 నిర్వహించిన ఒక అధ్యయనంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 620 జిల్లాల నుండి 254,236 మట్టి నమూనాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సేంద్రియ కర్బనం నేల రసాయన లక్షణాలనే కాకుండా నేల యొక్క భౌతిక లక్షణాలను అలాగే జీవ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నివేదించారు. ఒక ప్రాంతంలో సేంద్రియ కర్బన శాతం నిర్ణయించడంలో పంటలు వేసే పద్ధతులు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వరి ఆధారిత పంటలు లేదా అపరాలు ఆధారిత పంటలు అనుసరించిన నేలలో గోధుమ అలాగే ధాన్యం పంటలను అనుసరించిన ప్రాంతాల కంటే సేంద్రియ కర్బనం శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గటానికి గల కారణాలను మనం గమనించినట్లయితే, పూర్వం పంటతో పాటు ప్రతి రైతుకు పాడి ఉండేది కాబట్టి పశువుల ఎరువును బాగా ఉపయోగించేవారు. పంట వ్యర్థాలను పశువులకు మేతగా వాడేవారు. రసాయన ఎరువులు వాడకం మొదలైనప్పటి నుండి వీటి వాడకం సులభతరంగా ఉండటంతో పంటలకు సేంద్రియ ఎరువులను వేయటం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలల్లోని సేంద్రియ పదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. హరిత విప్లవంలో భాగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు నేలల నుండి పోషకాలను అధికంగా స్వీకరిస్తాయి. వీటికోసం అధిక రసాయనిక ఎరువులను వాడారు. తరువాత కాలంలో రైతులు ఉపయోగించవలసిన దానికంటే అధికంగా రసాయన ఎరువులను వాడటం, భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆయా నేలల్లో పోషకాల మోతాదు ఎంత ఉందో తెలుసుకోకుండా రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు సారవంతతను కోల్పోయాయి. సేద్య భూములైతే అధిక

ప్రధానంగా నేలలను దున్నటం, పోషకాలను అధికంగా తీసుకునే పంటలను పండించటం, పంటల వ్యర్థాలను నేలలో కలియదున్నకుండా కాల్చటం వల్ల నేలలో నిక్షిప్తం అవ్వవలసిన కర్బనం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ గా కలుస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అసలు ఈ సేంద్రీయ కర్బనం యొక్క ప్రాముఖ్యతని మనం చూసుకున్నట్లయితే, సేంద్రీయ కర్బనం నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నేలలో ఉండే సూక్ష్మజీవులకు సేంద్రీయ కర్బనం ఆహారం. నేల భౌతిక, రసాయనిక, జీవ సంబంధ ధర్మాలన్నీ సేంద్రీయ కర్బనంపై ఆధారపడి ఉంటాయి. సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారం, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడినిస్తాయి. ఈ సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారము, ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడిని ఇస్తుంది. సేంద్రీయ కర్బనం తక్కువగా ఉన్నట్లయితే నేలలో సూక్ష్మపోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని, అలాగే సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉంటే పోషకాల లోపం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నేలలో సేంద్రీయ కర్బన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే, సేంద్రీయ పదార్థాలు లేదా జీవ పదార్థాలన్నింటిలో ఉండే ముఖ్యమైన పోషక మూలకమే సేంద్రీయ కర్బనం. సేంద్రీయ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పంట వ్యర్థాలన్నింటిలో సేంద్రీయ కర్బనం ఉంటుంది. వీటిని నేలకు వేసినప్పుడు నేలకు సేంద్రీయ కర్బనం అందుతుంది. ఈ సేంద్రీయ కర్బనం సేంద్రీయ పదార్థాల కొలమానంగా చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని నేలల్లో సేంద్రీయ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటే సేంద్రీయ కర్బనం తక్కువగా ఉన్నట్లుగాను, 0.50 నుండి 0.75% వరకు ఉంటే మధ్యస్థంగాను, 0.75% కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ నేలలో సేంద్రీయ కర్బనం ఎక్కువగాను ఉన్నట్లు గుర్తించాము. మన నేలల్లో సేంద్రీయ కర్బనం 0.3% కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం పంటలు పండించుకోలేని స్థితికి వెళ్తాము. నేల భౌతిక లక్షణాలపై సేంద్రీయ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తే, నేలకు వివిధ భౌతిక ధర్మాలు ఉంటాయి. అవి నేల నిర్మాణం, ఇసుక, ఒండ్రు, బంకమన్ను శాతం, నేలలో ఉండే నీరు, నేల ఉష్ణోగ్రత, నేలలో ఉండే సూక్ష్మ స్థూల రంధ్రాలు, నేల రంగు, ఇలా నేల భౌతిక ధర్మాలుగా చెప్తాము. సేంద్రీయ కర్బనం అధికంగా ఉన్నప్పుడు నేలలోని వివిధ రేణువుల మధ్య అతుక్కునే గుణం పెరిగి నేల నిర్మాణం బాగుంటుంది. సూక్ష్మ స్థూల రంధ్రాలు సమపాళలో ఉండి నీరు, గాలి సరిపడినంతగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రీయ కర్బనం అధికంగా ఉన్న నేలలు ముదురు గోధుమ రంగు నుండి నలుపు వర్ణంలో కనిపిస్తాయి. సేంద్రీయ కర్బనం తక్కువగా ఉండటం వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. పంటకు కావలసిన పోషకాలు సమతుల్యంగా అందుబాటులోకి రావు. నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండదు. నేలల్లో పోషకాల నిష్పత్తి సరిగా ఉండదు. నేలలో సూక్ష్మజీవులు తగినంత సంఖ్యలో ఉండకపోవటం వల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పంటల దిగుబడి కూడా తగ్గిపోయి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నేల రసాయన లక్షణాలు, అలాగే సూక్ష్మజీవులపై సేంద్రీయ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకున్నట్లయితే, సేంద్రీయ కర్బనపు నేలల్లో పోషకాలు నిల్వ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు నేలలోని సేంద్రీయ కర్బనాన్ని ఉపయోగించుకుని నేలలోని సేంద్రియాలను విచ్ఛిన్నం చేస్తాయి. సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో సేంద్రీయ ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు నేల ఉదజనిని తటస్థంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఉదజని తటస్థం నుండి అల్పక్షారం ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తాయి. సేంద్రీయ కర్బనం తగ్గడం వల్ల వీటన్నిటినీ కృత్రిమంగా తయారు చేసి జీవ ఎరువులుగా, జీవ శిలీంద్ర నాశకాలుగా వినియోగిస్తున్నాం. వాతావరణ మార్పులకు నేలలో సేంద్రీయ కర్బనానికి ఉన్న సంబంధం గురించి మనం చూసుకున్నట్లయితే, ఎరువుల అసమతుల్యత ఎక్కడ ఉందో అక్కడ నేలలో ఉన్న సేంద్రీయ కర్బనం తగ్గిందని కనుక్కున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు సేంద్రీయ కర్బనంపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సేంద్రీయ కర్బనంపై వర్షపాతం గణనీయమైన ప్రభావాన్ని ఏమీ చూపదు, కానీ ఉష్ణోగ్రతతో ఇది చాలా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంటే భవిష్యత్తులో నేల సేంద్రీయ కర్బనం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది నేల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కార్బన్ క్రెడిట్ నేల నుండి ఉష్ణ ఉద్గారాలను కూడా ప్రభావితం చేస్తుంది. నేలలో ఎక్కువ కర్బనం ఉంటే ఎక్కువ ఉష్ణ శోషణ ఉంటుంది. కర్బనం తక్కువగా ఉంటే నేలలో ఉష్ణ శోషణ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. సాధారణంగా సేద్యపు నేలలో కంటే అటవీ భూముల్లో సేంద్రీయ కర్బనం అధికంగా ఉంటుంది. దీనికి కారణం అడవి.

నీళ్లలో ఎండిపోయిన ఆకులు కొమ్మలు నేలపై పడుతూ ఉంటాయి కాబట్టి. వీటితో పాటు జంతు కళేబరాలు నేలపై పడి ఇవన్నీ నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నేల ఎప్పుడూ సేంద్రీయ వ్యర్థాలతో కప్పబడి ఉంటుంది. దీనివల్ల నేల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సేంద్రీయ కర్బనం వృధా కాదు. వర్షపాతం అలాగే ఉష్ణోగ్రత సేంద్రీయ కర్బనంను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, నంద్యాలలో సేంద్రీయ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కోస్తా జిల్లాలైన గోదావరి, అనకాపల్లి అలాగే ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులో సేంద్రీయ కర్బనం 0.75% కన్నా అధికంగా ఉంటుంది. పంటల విధానాలతో సంబంధం లేకుండా ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎత్తు నేలల్లో సేంద్రీయ కర్బన సాంద్రతను నిర్ణయించే మూడు ముఖ్యమైన అంశాలు అని అధ్యయనం చెబుతున్నాయి. భూమి ఎత్తు ఎక్కువగా ఉంటే సేంద్రీయ కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాని మనం కొండల నుండి తక్కువ భూమికి మారితే సేంద్రీయ కర్బనం శాతం తక్కువగా ఉంటుంది. నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్ని మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో భూసార పరీక్షల ద్వారా నేలల్లో సేంద్రీయ కర్బన శాతాన్ని తెలుసుకోవచ్చు. శాస్త్రవేత్తలు చెప్పిన పరిధుల ఆధారంగా నేలను బట్టి సేంద్రీయ ఎరువులను ఎకరానికి ఎంత వేయాలో భూసార పరీక్ష పత్రం అంటే సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేసి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సేంద్రీయ కర్బనం నేలల్లో పెంచడానికి యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ముందుగా నేలల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటే నేలను ఎక్కువసార్లు దున్నటం వల్ల సేంద్రీయ కర్బనం తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేలను దున్నకుండా లేక తక్కువసార్లు దున్ని నేల కోతకు గురికాకుండా నేల నీరు సంరక్షించినచో సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయటం లేదా మినుమం అలాగే పెసరు పంటలను వెదజల్లుకోవటం లాంటి పనులను చేసుకోవాలి.

0: ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో మీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాలకు జవాబులందిస్తారు శ్రీ పి సుధీర్ కుమార్, శ్రీమతి జి శైలజాకుమారి.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత

అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244419 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వెనువెంటనే తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఈ ప్రసారంలో 7:45 తిరిగి రాత్రి 9:30 చిత్రసీమ సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధన పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్లు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైన ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైకోఫ్ రాబోయే సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యాసంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.

రెండు నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత అందుబాటు అందరికీ విద్యావంత అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు. పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు పొందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మాన్యుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. తయారీ రంగం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టర్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం అందుతుంది. గత 3 ఏళ్లలో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈ రోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈ రోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు, డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈ రోజు ఠాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నిజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఠాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు, సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈ రోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 100ల మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యకుడు రామచంద్ర పోదల్ ఈరోజు రాష్టపతి ద్రౌపదీ ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. 100ల మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటేకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులు ఒకరైన మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని

0: ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధన సంఘాల సమన్వయ కమిటీ 2 సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విషప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు. గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం.
3: డాక్టర్ శ్రీవిద్య గారు నమస్కారం. మేడం
4: నమస్తే సార్.
3: మేడం మీరు ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కదా మేడం.
4: ఎస్ సార్.
3: అయితే పశువులకి పశుగ్రాసం ఎంత అవసరం మనకు అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో పశువులలో పారాక్యాట్ అనే ఒక

0: విష పదార్థం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీనికి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ అంశం మీద మనం ఈరోజు రైతు సోదరులకి కొంత తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అసలు ఈ పారాకాట్ అంటే ఏంటి మేడం? అంటే తరచుగా వినే పదం కాదు ఇది, రైతు సోదరులకు కొంచెం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. పారాక్వాట్ అంటే ఏమిటి అసలు?
1: పారాకట్ అంటేనండి, వ్యవసాయ రంగంలో సహజంగా కలుపు మొక్కలను నివారించడానికి రకరకాలైనటువంటి రసాయన పదార్థాలను ఉపయోగించుతూ ఉంటారు. అటువంటి పదార్థాల్లో ఈ పారాకట్ అనేది కూడా ఒకటి. ఇది గడ్డి మందు పేరుతో సహజంగా వాడుతూ ఉంటారండి. పారాకట్ ని బైపైరిడిల్ అనేటువంటి రసాయన పదార్థానికి చెందినటువంటి కీటకనాశిని లేదా కలుపు నాశిని కింద మనం చెప్పుకోవచ్చండి.
0: ఎంతకాలం నుంచి ఇది వినియోగంలో ఉంది మేడం సుమారుగా?
1: పారాకట్ అనేది చాలా సంవత్సరాల నుంచి వినియోగంలోనే ఉందండి. కాకపోతే ఈ మధ్య దానికి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మనం వార్తల్లో వీటిలో తరచుగా వింటున్నాము.
0: ఈ పారాకట్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు మేడం?
1: పారాకట్ ని ఈ కలుపు మొక్కలపై పిచికారీ చేస్తూ ఉంటారండి, నీటిలో కలిపేసి. దీన్ని మనకి మార్కెట్ లో పారాకట్ 250 పేరుతోటి లేదా P250 అన్నట్టుగా వస్తూ ఉంటుందండి. ఈ పారాకట్ ని నీటిలో కలిపేసి ఆ నీటిని ఈ పిచికారీ చేసేస్తే ఆ కలుపు మొక్కలు అనేవి వెంటనే చనిపోతాయి. కాబట్టి పంటని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు ఇది వెంటనే ఫలితాన్ని చూపిస్తుంది కదా అని ఎక్కువగా వాడుతున్నారండి.
0: అయితే పశువుల్లో ఈ పారాకట్ విష ప్రభావం ఏ విధంగా సంభవించడానికి అవకాశం ఉంది మేడం?
1: పశువుల్లో పారాకట్ విష ప్రభావం అనేది ఎలా జరుగుతుందంటేనండి, ఈ పారాకట్ ని పిచికారీ చేసినటువంటి పశుగ్రాసాన్ని పశువులకి మేతగా వేయటం ద్వారా లేదా పిచికారీ చేసినటువంటి పచ్చిక బయళ్లలో ఈ పశువులు మేతకు తీసుకెళ్లినా లేదా పారాకట్ కలిగేసినటువంటి కాలువల్లో నీళ్లని ఈ పశువులు తాగటం ద్వారా ఈ పారాకట్ విష ప్రభావం అనేది పశువుల్లో జరుగుతూ ఉంటుందండి.
0: అంటే ఏ విధంగా అయినా కానీ పశువు దానికి సోకే అవకాశం ఉంది, గడ్డి ద్వారా కానీ అది తీసుకునే నీళ్ల ద్వారా కానీ ఎలాగైనా కూడా.
1: అవునండి.
0: ఈ పారాకట్ పశు శరీరంలో ఏ అవయవాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది మేడం?
1: పశువుల శరీరంలో ఈ పారాకట్ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలని అధికంగా ప్రభావితం చేస్తుందండి.
0: ఇది ఏ విధంగా విష ప్రభావం గురి చేస్తుంది మేడం, దాని యొక్క ప్రాసెస్ ఒకసారి చెప్పండి.
1: అంటే ఈ దీని విధానం ఎలా ఉంటుందంటేనండి, మనం ఇందా చెప్పుకున్నట్టుగా పారాకట్ పిచికారీ చేసినటువంటి గడ్డిని ఆహారంగా తీసుకున్నా ఇది శరీరంలోకి వస్తుంది, లేదా గాయపడిన శరీర భాగాలు, పశువుల చర్మం పైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయి అనుకోండి, ఆ చర్మం పైన ఈ పారాకట్ పిచికారీ చేసినటువంటి నీళ్లు గాని ఏమైనా పడినట్టయితే ఆ గాయం ద్వారా నేరుగా పశువు శరీరంలోకి అంటే రక్త ప్రసరణలోకి వెళ్లిపోతుంది, రక్తనాళాల ద్వారా ప్రవేశించి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ కలుపు మందులు ఇవి ఉపయోగించినప్పుడు ఆ ఉపయోగించినటువంటి బకెట్లని వాటిని అక్కడ నీళ్లతో కడిగేసేసి పక్కనున్న పంట కాలువల్లోనే వదిలేస్తూ ఉంటారండి. అది పెద్ద ప్రమాదం కాదు కదా, ఇటు మనుషులు ఎవరు రారు కదా, ఏముందలే అన్నట్టుగా ప్రమాదవశాత్తు పశువులు గనక ఆ మార్గంలో ప్రయాణించి ఆ నీటిని గనక తాగినట్టయితే ఆ విధంగా కూడా పశువుల్లో ఈ పారాకట్ విష ప్రభావం జరుగుతుంది. అంతేకాకుండా పిచికారీ సమయంలో పశువుల మంద అటుగా వెళ్లినట్టయితే ఊపిరితిత్తుల ద్వారా అంటే గాలిని పీల్చుకున్నట్టుగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల ద్వారా కూడా ఆ గాలిని పీల్చినట్టయితే కూడా అధికంగా పారాకట్ మన పశువుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఈ పారాకట్ విష ప్రభావాన్ని కలిగిస్తుందండి. ఈ దీనిలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే మనకి ఎందువల్ల పారాకట్ విష ప్రభావానికి గురైన పశువులు ఇది ప్రమాదం అని ఎందుకు చెప్తామంటే, ఈ పారాకట్ అనేది రక్తంలోకి చేరుకున్నాక ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తుందండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సీకరణ చర్య అంటారు కదా, లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలుగజేస్తుంది. అందున ప్రధానంగా ఊపిరితిత్తుల్ని లక్ష్యంగా చేసుకుని అక్కడ ఈ ఫ్రీ రాడికల్స్ ని అధికంగా ఉత్పత్తి చేసి ఈ ఆక్సీకరణ చర్య ద్వారా ఈ స్ట్రెస్ ని కలుగజేసేసరికి ఊపిరితిత్తుల కణజాలం చాలా సున్నితంగా ఉంటుందండి. అది గట్టిపడిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే అలా గట్టిపడిపోతుందో అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగదు, దాన్నే లంగ్ ఫైబ్రోసిస్ అంటారండి. కణజాలం గట్టిగా అయిపోవడాన్ని లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. అందువల్ల తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, దగ్గు రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులతో పాటుగా కాలేయము, మూత్రపిండాల్లో కూడా ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలుగజేస్తుంది. దానివల్ల కాలేయము, మూత్రపిండాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది. మనకి ప్రధానంగా శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను నిరోధించడంలో, బయటికి పంపించేయటంలో లేదా వ్యర్థాలను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర కాలేయము, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు. ఎప్పుడైతే ఈ అవయవాలు దెబ్బతింటే

0: ఉంటాయో ప్రాణాంతక పరిస్థితి అనేది పశువుల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది.
1: ఈ పారాకట్ విషప్రభావానికి గురైన పశువులు ఎటువంటి లక్షణాలు చూపిస్తాయి? రైతు సోదరులు ఎలా కనిపెట్టాలి దీనికి, ఇది ఈ పశువు దాని విషప్రభావానికి గురైందని?
0: సహజంగా అధిక మోతాదులో గనక పారాకట్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా చనిపోతుందండి. వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే పశువులు చనిపోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏ నీళ్ల ద్వారానో ఎలానో తీసుకున్నట్టయితే కొన్ని రకాల లక్షణాలు మనము ద్వారా మనం ఇది పారాకట్ విషప్రభావానికి గురైందేమో అని తెలుసుకోవచ్చు. వాటిలో కొన్ని తీవ్రమైన నోటిపూత, లాలాజలం అధికంగా స్రవించటం, పశువు మేత మేయకుండా ఉండటం, కడుపు నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పారాకట్ ప్రభావం ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవటం, డొక్కలు కొట్టుకోవడం, దగ్గు, ఈ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయో పశువు చాలా నీరసంగా ఉంటుందండి. ఈవెన్ మేత నీళ్లు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందువలన ఈ లక్షణాల ఆధారంగా లేదా మనం అక్కడ చుట్టుపక్కల ఒక రకమైనటువంటి స్మెల్ ఏదన్నా వస్తుందా, లేదా రీసెంట్ గా ఏదన్నా ఇక్కడ పిచికారీ చేశారా, కలుపు మొక్కలు మందులను ఏమన్నా వాడారా, అక్కడ ఈ నీళ్లలో ఇదేమన్నా కలిపేశారా, ఇటువంటి ఆ పిచికారీ చేసినటువంటి ప్యాకెట్లు ఏమన్నా అక్కడ దొరికినా కూడా వీటిని బట్టి, వీటి ఆధారంగా చేసుకుని ఈ లక్షణాలని కలిపి ఎప్పుడైతే మనకి శ్వాస ఇబ్బందిగా ఉంటుంది, కాలేయం, మూత్రపిండాలు పనితీరు తగ్గిందో, మనకి క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. క్రియాటినిన్ అనేది రక్తంలో రక్త నమూనాల్లో పరీక్షిస్తారు. ఆ క్రియాటిన్ లెవెల్స్ సాధారణంగా ఉండే వాటికంటే క్రియాటిన్ పెరిగినప్పుడు, ఈ శ్వాస ఇబ్బంది తీసుకుంటున్నప్పుడు, ఈ రెండు లక్షణాలు ఉంటే మాత్రం మనం వెంటనే పారాకట్ అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. తర్వాత నిర్ధారణకి రావాలి.
1: అయితే వైద్యులు దీన్ని ఎలా నిర్ధారిస్తారు మేడం? ఇప్పుడు రైతు సోదరులకి అనుమానం వచ్చింది, ఇది కొన్ని లక్షణాలు చూపిస్తోంది, కొంచెం విషప్రభావానికి గురయ్యుండొచ్చు అని సాధారణంగా పశు వైద్యుల దగ్గరికి తీసుకుని వస్తారు. పశు వైద్యులు దీన్ని పారాకట్ విషప్రభావం అని ఎలా నిర్ధారిస్తారు?
0: మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాల ఆధారంగా లేదా అక్కడ కలుపు నివారణకి ఈ విధమైన మందులు ఉపయోగించారు అని చెప్పని రైతు సోదరుల దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ద్వారా మళ్ళా మనము
1: పరీక్షలు
0: ఉన్నాయి అండి సార్. ఇవి ఎలా అంటే, ఆ రక్త నమూనాలు తీసుకుని రక్తంలో మనము వీటి క్రియాటినిన్ స్థాయి పెరుగుతూ ఉండటం అనేది ఒక ఆధారం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటి ఆహార నమూనాలు, ఏ గడ్డిని ఇవి మేసాయి, ఏ నీటిని ఇవి తీసుకున్నాయి, ఆ నీటిని ఆహారాన్ని పరీక్షిస్తే వాటిలోన మనము ఒక రసాయన చర్య ద్వారా మనము పారాకట్ ఉంది అని చెప్పని మనం నిర్ధారించవచ్చండి. కాకపోతే అది ప్రయోగశాలకి వీళ్ళు నమూనాలు పంపించాలి. సహజంగా మనం ఎప్పుడు చెప్తూ ఉంటామండి, ఎప్పుడైతే పశువులు విష ప్రభావానికి గురవుతాయో అటు చుట్టుపక్కల ఏ మేత మేసిందో ఆ మేత, ఆ నీళ్లు ఖచ్చితంగా మనకి పంపించాలి. లేదా ముందుగా ఏదన్నా మేత మార్చారా, అప్పటి వరకు ఒక రకమైన ఆహారాన్ని దానికి ఇస్తూ ఉండి ఏదన్నా మార్చారా అనేవి ఖచ్చితంగా ఈ మేత నీళ్లు నమూనాలు ఖచ్చితంగా పంపించాలి, రక్త నమూనాలను కూడా పంపించాలి.
1: మేడం, ఈ పారాకట్ విష ప్రభావానికి గురైన పశువుకి ఎటువంటి చికిత్సని అందించగలం, ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది ఒకసారి చెప్పండి మేడం.
0: పారాకట్ విష ప్రభావానికి గురైన పశువుల్లో లక్షణాలు చూపిస్తూ ఉంటే మనకి కొంత కాల వ్యవధి దొరికినట్టేనండి పశువుని కాపాడుకోవడానికి. మనకి సరైన నివారణ ఉపాయం అంటే స్పెసిఫిక్ గా ఇది ఇస్తే ఇది తగ్గిపోతుంది అన్నట్టు కాదు, కానీ లక్షణాల ఆధారంగా మనము చికిత్స చేస్తూ సపోర్టివ్ థెరపీ, దాన్ని ప్రాణాన్ని కాపాడవచ్చు. చర్మం మీద పారాకట్ బాగా పడింది, చర్మం ద్వారా ఇది ఎంటర్ అయింది గాయాల ద్వారా అని తెలిస్తే వెంటనే ఎక్కడైతే ఈ పారాకట్ శరీరం మీద పడిందో ఆ పడిన ప్రాంతాన్ని చల్లటి శుభ్రమైన నీటితోటి కడగడం, పారాకట్ తీసుకున్న 1-2 గంటల్లో యాక్టివేటెడ్ చార్కోల్ అంటారండి, బొగ్గులనే ఉంటుంది, దాన్ని ఇవ్వడం ద్వారా దీని అబ్జార్ప్షన్ అంటే పారాకట్ శోషణని తగ్గిస్తుంది. రక్తంలోకి వెళ్లకుండా ఈవెన్ అది మేత నీళ్ల ద్వారా శరీరంలోకి వెళ్ళినా రక్తంలోకి అబ్జార్బ్ కాకుండా ఇది తగ్గిస్తుందండి. ఇక చికిత్స పరంగా చూసుకుంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఈ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనుకున్నాం, ఆక్సీకరణ చర్య. ఇప్పుడు ఈ పారాకట్ ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ లక్షణాలన్నింటినీ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి పశువుల్లో, ఆ ఫ్రీ రాడికల్స్ ని మనము నివారించేట్టు

0: మనం చర్యలు తీసుకోవాలండి. వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, ఎన్ఎస్టైల్ సిస్టీన్ లేదా వైటమిన్ సి, వైటమిన్ ఇ, ఇటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఈ ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి జరిగి లోపల ఈ ఊపిరితిత్తుల కణజాలంతో చర్యను జరిపి ఈ లక్షణాలన్నింటినీ కలగజేస్తున్నాయో వాటిని కొంతవరకు నివారించవచ్చు. కాకపోతే ఇవి ఇచ్చినంత మాత్రానే చికిత్స పూర్తయిపోతుందని కాదు కాని అండి, వెంటనే శుభ్రమైన నీటిని, ఏదైతే ఇది వరకు తీసుకున్న మేతా నీళ్లు ఉన్నాయో వాటిని నిలిపేసేయాలండి. ఎప్పుడైనా ఏ పశువైనా విష ప్రభావానికి గురైందంటే ముందు ఆ వాతావరణం నుంచి పక్కకు తీసుకొచ్చేయాలి. వేరే గాలి వీచేటువంటి ప్రాంతాల్లో ఈ పశువును పడుకోబెట్టడం, అక్కడ మామూలు ఎండుగడ్డి లాంటి మెయింటెనెన్స్ డైట్ అంటారు కదండి, అలాగా ఎండుగడ్డిని శుభ్రమైన నీటిని తాగడానికి ఇస్తూ మనం చెప్పుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని సప్లిమెంటేషన్ లాగా వైటమిన్ ఇ, వైటమిన్ సి, ఎన్ఎస్టెల్ సిస్టీన్ ఇవ్వటం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి పశువుని మనం కాపాడుకోవచ్చు.
1: అంటే దీనికి పూర్తి స్థాయి చికిత్స లేదు కానీ కొన్ని నివారణ ఉపాయాలు ఉన్నాయి. ఇంకేమైనా నివారణ ఉపాయాలు ఉన్నాయా రైస్ వదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
0: అంటే మనము ముందుగా గ్రామాల్లో తెలుస్తూ ఉంటుందండి, ఈ రోజు కలుపు మందులు కొడుతున్నారు, మా పొలంలో కలుపు మందు కొడుతున్నారు, ఇటువంటి విషయాల్ని ముందుగా చెప్పుకోవడం, ఆ కలుపు మందులు పిచికారీ చేసినటువంటి గడ్డిని వీటికి మేతగా వేయకుండా ఉండటం. మనకి విత్ హోల్డింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి, ప్రతి మందుకి, ఏ ఇది పారాకట్ అనే కాదు, ఏ కలుపు మందుకైనా సరే అది పిచికారీ చేసిన తర్వాత ఇన్ని రోజులు మాత్రమే అది ఉత్తేజితంగా ఉండి ఇటువంటి అనారోగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ పారాకట్ కూడా విత్ హోల్డింగ్ పీరియడ్ అండి, 1 నుంచి 2 వారాల వరకు ఉంటుంది. కొన్ని రకాల మందులు ఒక్క రోజులోనే ఉంటాయి, అంటే దాని కాన్సన్ట్రేషన్ బట్టి అండి. ఎక్కువ మోతాదులో ఉందనుకోండి మనం 14 రోజుల వరకు తీసుకోకుండా ఉండటం మంచిది, లేదా చాలా డైల్యూటెడ్దే అయితే గనక మనం 1 వారం రోజుల తర్వాత ఆ మేతని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఈ పారాకట్ అనేది గడ్డి మీదో లేదా నీటిలోనో ఉన్నంత వరకే ప్రమాదకరం. అది నేల మీద పడిన పారాకట్ అది ఏ విధమైన ప్రమాదాన్ని కలుగ చేయదు, ఎందుకంటే ఎప్పుడైతే మనకి నేలకి తగులుతుందో అది ఇనాక్టివ్ అయిపోతుందండి. సో మన ఇసుకలో పడినా మట్టిలో పడినా అది పశువు నాకినంత మాత్రాన్ని వీటికి ప్రమాదం జరగదు, కానీ నీటిలో గాని గడ్డి మీద గాని ఉందంటే మాత్రం ప్రమాదం. కాబట్టి మనం ఈ 10 రోజులు ఆ గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల మనం చాలా వరకు నివారించుకోవచ్చండి. ఇంకొకటి, కేవలము ఈ పశువులు కనే కాదు గాని పిచికారీ చేసేటువంటి వ్యక్తులు కూడా వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఆ పిచికారీకి వెళ్లేటువంటి మనుషులు ఉంటారో వాళ్ళు కూడా సరిగ్గా మాస్క్ ధరించటం, పిచికారీ చేసిన వెంటనే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటం, ఒకవేళ కాళ్లపైన చేతులపైన గాయాలుంటే ఏ బూట్లు లేదా గ్లౌజ్, ఇప్పుడు సహజంగా డిస్పోజబుల్వి అన్ని చోట్ల దొరుకుతున్నాయి అఫోర్డబుల్ ప్రైస్కే, కాబట్టి ఆ గ్లౌజ్లు షూస్ అటువంటివి ధరించడం ద్వారా మనం మన శరీరంలోకి రాకుండా చూసుకోవచ్చు. ఇది కేవలం పశువులకే కాదు, ఈవెన్ మనుషులకు కూడా ఇది ప్రమాదమే.
1: మేడం, ఇక్కడ వెంటనే మనకు అందరికీ వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఇది విష ప్రభావానికి గురైన పశువులు, మనం సహజంగా పశువుల నుంచి పాలు సేకరిస్తాం కదండి, ఈ పాలు తీసుకున్నా కూడా మనకు ఆరోగ్యానికి ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా మేడం?
0: అంటేనండి, విష ప్రభావానికి గురైన పశువులు ఇందాక చెప్పుకున్నాం కదండి విత్ హోల్డింగ్ పీరియడ్ అని చెప్పని, సహజంగా మనం వెంటనే చికిత్స స్టార్ట్ చేస్తేనే, చికిత్స మొదలు పెడితేనే పశువుల్ని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలం. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏదన్నా తీసుకుని మనం పశువుని కాపాడితే ఆ పాలల్లో మనకి 1 వారం రోజులు లేదా 4 to 7 డేస్ అంట, 4 నుంచి 1 వారం రోజుల వరకు పాలల్లో వచ్చేది ఉంది, కానీ పాలల్లో అంత అధికంగా స్రవించేటువంటి పదార్థం కాదు.
1: డాక్టర్ శ్రీవిద్య గారు, ఇంకొక ప్రశ్న మేడం, ఇది కలుపు మందు వర్గానికి చెందింది కదా, ఇలాగే మనకు రకరకాల కలుపు మందులు ఉండే అవకాశం ఉంది, అన్ని కూడా ఇంత ప్రభావాన్ని కలిగి ఉంటాయా మేడం?
0: అంటే కొంత ప్రమాదం జరుగుతుంది కానీ అండి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేటువంటివి కాదు. మనకి ఇప్పుడు ఆల్డ్రిన్, ఎండ్రిన్, మెలాథియాన్ ఇటువంటివి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామండి, కాకపోతే వాటి వల్ల ఇంత ప్రాణాంతక స్థితులు రావు. కొన్ని రకాలైనటువంటి లక్షణాలు, ఏ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆహారం సరిగ్గా తీసుకోవటం, అవి ప్రాణానికి ప్రమాదం కలిగించేటువంటి స్థాయికైతే అవి తీసుకెళ్లవు. ఇది ప్రాణ ప్రమాదానికి గురి చేసేటువంటి కలుపు నాశనం.
1: మేడం, చివరిగా ఈ పారాకాట్ మాత్రమే ఎందుకు వార్తల్లో నిలిచింది, అలాగే పారాకాట్ వాడకాన్ని నిషేధించడానికి కారణాలు, మీరు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు రైతుల వద్దకు వెళ్ళినప్పుడు మీరు గమనించిన విషయాలు ఏమిటి ఒకసారి?

0: వివరించండి మేడం.
1: పారకాట్ మీద ఈ విస్తృతమైనటువంటి నిషేధాలు కానీ ఈ విధమైన వార్తలు మనం ఎందుకు వింటున్నామంటే అండి, పారకాట్ని తీసుకున్న వెంటనే ఒక గంటలోపే ఇది ఎప్పుడైతే ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుందో ఒక గంటలోపే మరణం సంభవించేటువంటి అవకాశం ఉందండి. దాని ద్వారా అసలు లక్ష్యానికి భిన్నంగా వివిధ రకాలైనటువంటి అవసరాలకి దీన్ని ఉపయోగించడం, హోమిసైడల్ అంటారు కదండి కొంతమంది రకరకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు ఇటువంటి వాటివి చేశారని వార్తలు వినటం, దానికి సరైన నివారణ లేదు. మనకి స్పెసిఫిక్ యాంటీడోట్ అంటారు కదండి, ఈవెన్ సైనైడ్ కైనా మనకి స్పెసిఫిక్ యాంటీడోట్ ఉంది. దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్ లేకపోయేసరికి లేదా సరైన నివారణ, వెంటనే దీనికి ఇది ట్రీట్మెంట్ ఇస్తే మనకి తగ్గిపోతుంది అనేటువంటి నివారణ లేదు. ఇటువంటి ప్రాణాంతక స్థితిని ఎదుర్కొనేటప్పుడు దీన్ని నిషేధించవచ్చు అని మనకి ప్రభుత్వం కూడా దీని వాడకాన్ని నిషేధించేందుకే చర్యలు తీసుకుందండి. పారాకాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు భారతదేశంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పారాకాట్ దిగుమతి, తయారీ, అమ్మకం మరియు పంపిణీ లేదా వినియోగాన్ని నిషేధించడానికి 2026లోనే జీవోన్ జారీ చేసిందండి. ఇదివరకు కొన్ని యూరోపియన్ కంట్రీస్ అంటాం కదండి, కొన్ని దేశాలు చైనా ఇటువంటి వాటిల్లో దీన్ని నిషేధించారు. మన దేశంలో ఇదివరకు ఇంత ప్రాణాంతక స్థితిని మనం గమనించకపోవటం వల్ల కొంత వాడుతూ ఉన్నారండి. ఎప్పుడైతే ఇది ప్రాణాపాయాన్ని కలుగజేస్తుందో ప్రభుత్వం మనకి దేశ పౌరులను కాపాడుకోవటం ప్రధాన లక్ష్యంగా ఉంచి ప్రభుత్వం ఈ జీవోన్ జారీ చేసిందండి. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము వాడడానికి మనకి ఎక్కడ లభ్యం కావట్లేదండి, సరఫరా చేయాలి,
0: పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది.
1: అవునండి,
0: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీవిద్య గారు. ఈరోజు ఈ పారాకాట్ అనే ఈ కలుపు మందు ఏదైతే ఉందో ఇది ఎంత ప్రమాదకరం, దీని ప్రభావం పశువుల్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ విష ప్రభావానికి గురైనప్పుడు పశువులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ విష ప్రభావానికి గురి కాకుండా రైతు సోదరులు పశువుల్ని దీని నుంచి దూరంగా ఎలా ఉంచుకోవాలో చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు సార్.
2: పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం విశేషాలు వింటారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూస్తున్నట్లయితే, సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రతి ఆముదం కంది మొక్కజొన్న పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచారును తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ వాడకం వల్ల నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచారులో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రీయ కర్బన ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్, ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతలు నివారించడానికి, కలుపు మొక్కలు నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రియ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉరజన సూచిక తటస్థంగా అంటే పీహెచ్ లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది. అటవీ వ్యవసాయం లేదా ఆర్గోఫారెస్ట్రీ అనేది పంటలు, ఉద్యాన పంటలు, పశుగ్రాసాల పంటలతో అనుసంధానించే భూ వినియోగ వ్యవస్థ. ఇది వ్యవసాయ అటవీ సాంకేతికతలను మిళితం చేస్తుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగటానికి కూడా దోహదపడుతుంది. నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఖైదీ నెంబర్ 786 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం, సంగీతం రాజ్కోటి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: అల్లరిమొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. సంగీతం MM కీరవాణి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత వినండి సంకల్పం. చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన భువనచంద్ర గీతం. సంగీతం కోటి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: చిత్రసీమల తర్వాత వినండి మామగారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సంగీతం రాజ్కోటి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: తర్వాత వినండి, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రకోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం. సంగీతం ఇళయరాజా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత వినండి, ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరు గీతం. సంగీతం ఇళయరాజా.

తర్వాత వినండి, రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

రేపు రాత్రి 8 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. చిత్రసీమల తర్వాత వినండి సితార చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

చిత్రసీమలో చివరిగా వినండి అన్వేషణ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఇక వార్తల వివరాలు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాష్కెంట్ నగరం భారతీయ జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో ముస్తాబైంది. మోదీ తాష్కెంట్లో పర్యటించడం ఇది 4వసారి కావటం గమనార్హం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరగనున్న కీలక సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 669కి చేరుకోగా 2000 మందికి పైగా గల్లంతయ్యారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, సహాయక సంస్థల భాగస్వామ్యంతో పోలీసులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రమాదం తర్వాత 287 మంది భారతీయ పౌరులతో సంబంధాలు తెగిపోయాయని, వారంతా గల్లంతైనట్టు భావిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA వెల్లడించింది. 88 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. చైనా నుంచి 120 మంది భారతీయులు ఈరోజు నేపాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ప్రపంచ కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల కేటాయింపులను పునఃసమీక్షించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారీ మార్కెట్తో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. అమెరికాలోని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్కరణలు, నిలకడైన ఆర్థిక వృద్ది, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులే దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ తదుపరి వృద్ధి

0: అభివృద్ధిని సాధించనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన పెడ్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెచ్చినట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతోంది. 2006లో ప్రారంభమై ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన ఈ పథకం కింద రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో భారత బృందానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించనున్నారు. అలీన విధాన వారసత్వం, నేటి ప్రపంచానికి పాఠాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. అలీన ఉద్యమం దేశాధినేతల తొలి సదస్సు ప్రారంభమై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ కేవలం ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా నాగరికత, సంస్కృతి, సామర్థ్యాలపై విశ్వాసం కలిగిన దేశంగా ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లక్నవూలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మన దేశం కేవలం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించటమే కాకుండా ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలోనూ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు. 34 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చామని, ఈ సంస్కరణలు యువతను విశేషంగా ప్రోత్సహించి ఆధునిక సాంకేతికతల రూపకల్పనకు బాటలు వేశాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का ही यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: నేపాల్ వరదల నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని ఆ దేశం ప్రశంసించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని నేపాల్ పేర్కొంది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణీమ్ వాగ్లే మాట్లాడుతూ భవిష్యత్తులో పునర్నిర్మాణ పనులకు భారత్ సహాయం అందిస్తుందని స్పష్టం చేసిందన్నారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు భారత్ 57.6 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 3వ వారం నష్టాలను చవిచూశాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులపై ప్రభావం చూపడంతో సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ సూచీ సెన్సెక్స్ ఈ వారం 0.35% క్షీణించి 77,265 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసీ నిఫ్టీ 50 కూడా 0.3% పడిపోయి 24,176 వద్ద ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఈ వారం 0.5% పైగా లాభపడటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ 5వ ర్యాంకర్ జర్మనీని 3-1 తేడాతో భారత్ ఓడించింది. 1974లో జరిగిన తొలి ప్రపంచకప్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని భారత జట్టు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. వాతావరణం. ఒడిశాలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో బీహార్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రేపు థాయిలాండ్తో భారత్ తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభం కానుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

రేపు ఉదయం 6:30 సూక్తి రత్నవాడి కార్యక్రమంలో బ్రదర్ సి ఫ్రాన్సిస్ గారు అందించే సూక్తులు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె. ఆంటోనీ అమల్నాథ్.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.

55 నిమిషాలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వేను వెంటనే తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినవచ్చు.

రేపు మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడపలోని హ్యాపీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈ ప్రసారంలో రాత్రి 9:30 చిత్రసీమ సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Uzbekistan and Kyrgyz Republic. The participants were Ashok Sajjanhar, former ambassador, and Sushil Chandra Tiwari, Akashvani correspondent. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Spotlight.
2: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు ముందుగా వినండి. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం జిక్కి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

తర్వాత వినండి, రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం పెండ్యాలా.

విన్న పాట మహామనిషి. చిత్రం కోసం కేజే యేజ్దాస్ సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం జేవి రాఘవులు. తర్వాత వినండి మాంగళ్యవలం. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం మాస్టర్ వేణు.

చిత్రసీమలో చివరిగా వినండి చిట్టి చెల్లెలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చిత్రసీమ సినిగీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తోంది. మరొక దక్షిణాలో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: మండపాక శారదాక కర్ణాటక శైలి మే గాయన్.
1: గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. టునైట్ వి ప్రెజెంట్ అ వోకల్ రిసైటల్ ఇన్ కర్ణాటక స్టైల్ బై డాక్టర్ మండపాక శారద.
0: శ్రీమతి విమలా ఆర్ శ్రీ కృష్ణమూర్తి కి బేటి డాక్టర్ మండపాక శారదాని సంగీత్ కి ప్రారంభిక శిక్ష గురు శ్రీ ఐవిఎల్ శాస్త్రి కే పాస్ ప్రాప్త్ కి. తత్పశ్చాత్ శ్రీ కోమండూరి కృష్ణమాచార్యులు కే పాస్ ఆపనే సంగీత్ కి బారీకియా సీఖి. 8 వర్ష కే అల్ప ఆయు సే హీ డాక్టర్ శారదా అప్నే కళా కా ప్రదర్శన్ కర్తీ ఆ రహీ హై. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కి రచనాఓ పర్ ఆప్కే శోధ కార్య హేతు ఆప్కో పిహెచ్డీ ప్రదాన్ కియా గయా హై. ఆప్ ఆంధ్ర విశ్వవిద్యాలయ కే సంగీత్ విభాగ్ మే ప్రాచార్య పద్ సే సేవానివృత్ రహీ హై. పిఛలే 60 వర్షో సే డాక్టర్ మండపాక శారదా కై ప్రతిష్ఠిత మంచో పర్ అప్నీ కళా కా ప్రదర్శన్ కర్తీ ఆ రహీ హై. ఆప్కో కై సంస్థాఓ ద్వారా విభిన్న పురస్కారో సే సమ్మానిత్ కియా జా చుకా హై. డాక్టర్ మండపాక శారదా కో ఆకాశవాణి ద్వారా శాస్త్రీయ సంగీత్ గాయన్ మే ఏ గ్రేడ్ ఆర్ సుగమ్ సంగీత్ మే బీ హై గ్రేడ్ ప్రాప్త్ హై ఆర్ ఆప్ గ్రేడ్ 1 కంపోజర్ భీ హై.
1: బోర్న్ ఇన్ విజయనగరం టు శ్రీమతి విమలా అండ్ శ్రీ కృష్ణమూర్తి, డాక్టర్ మండపాక శారదా వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ టు మ్యూజిక్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. షీ రిసీవ్డ్ హర్ ఇనిషియల్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్ అండర్ శ్రీ ఐవిఎల్ శాస్త్రి అండ్ లేటర్ హోన్డ్ హర్ స్కిల్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీ కోమండూరి కృష్ణమాచార్యులు. డాక్టర్ మండపాక శారదా రిసీవ్డ్ హర్ పిహెచ్డీ డిగ్రీ ఫర్ హర్ థీసిస్ ఆన్ ద కాంపోజిషన్స్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్. షీ సర్వ్డ్ ఫర్ సెవెరల్ ఇయర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. An A-grade artist of Akashvani and Doordarshan in Carnatic music and B-high in light music, she is also a grade 1 music composer. Dr. Sharada has performed more than 3,000 concerts in classical, devotional and light music in several platforms all over the country. She is also the author of 2 books, Swaratarangini and Kriti Manjari. Dr. Mandapaka Sharada is the recipient of a number of awards and felicitations.
0: Aaj ke karyakram mein Dr. Mandapaka Sharada ki sangat kar rahe hain violin par Sri Mahadasu Niladri Rao, mridangam par Sri Susurapu Subramanyam aur ghatam par Sri Saraswatula Hanumant Rao.
1: In tonight's concert, Dr. Mandapaka Sharada is accompanied by Sri Mahadasu Niladri Rao on the violin, Sri Susurapu Subramanyam on the mridangam and Sri Saraswatula హనుమంతరావు ఆన్ ద ఘటం.
0: డాక్టర్ మండపాక శారద ఆజ్ కే కార్యక్రమ కా ఆరంభ కర్తీ హై. బేగడ రాగ మే సంత త్యాగరాజ్ కి రచన భక్తుని చారిత్రము సే జో కి ఆది తాల్ మేనే బద్ధ హై.
1: డాక్టర్ మండపాక శారద బిగిన్స్ హర్ ప్రెజెంటేషన్ విత్ భక్తుని చారిత్రము, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ ఇన్ బేగడ రాగం ఆది తాల్.

0: డాక్టర్ మండపాక శారదాకి అగిలి ప్రస్తుతి హే మాయామాళవగోళ రాగమే శ్యామశాస్త్రికి రచన నీలాయ తాక్షి జోకి మిశ్ర చాపు తాల్మినే బద్ధ హే.
1: షీ నెక్స్ట్ ప్రెజెంట్స్ అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ మాయామాళవగోళ రాగం మిశ్ర చాపు తాళం.

0: సునియే, శుద్ధ ధన్యాసి రాగమే ముత్తుస్వామి దీక్షితార్కి రచన శ్రీ పార్థ సారథి, జో కి రూపక్ తాల్ మే నిబద్ధ హై.
1: వి విల్ నౌ లిసన్ టు శ్రీ పార్థ సారథి. ఇట్ ఈస్ ఇన్ శుద్ధ ధన్యాసి రాగం రూపక్ తాళం అండ్ ఈస్ అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్.

7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో మీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీ పి సుధీర్ కుమార్, శ్రీమతి జి శైలజకుమారి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్. 7:55 చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట వినవచ్చు. 8:35 కర్ణాటక సంగీతం, 9:25 చిత్రమంజరి, 10:00 వార్తావాహిని. రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేయబోయే మన్ కీ బాత్ ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వెనువెంటనే తెలుగు అనువాదం మనసులో మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:11 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాల సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.